ఆకాశవాణి ఆదిలాబాద్ శుభోదయం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 17వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూలై నెల 8వ తేదీ, బుధవారం. 100.2 మెగాహెడ్స్ ఎఫ్ఎం బ్యాండ్పై నేటి ప్రసారాలు ప్రారంభం. ఈ ప్రసారాల్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్పై కూడా వినవచ్చు. స్టూడియో క్లాక్లో సమయం 5:56 దాటి 32 సెకండ్లు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 6 గంటల కావస్తున్నది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు, ఆ తర్వాత 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతాయి.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 6:40. ఇయాల్టి కార్యక్రమాలు ఇయల పొద్దు నిండా మన ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం నుంచి ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ఈ ప్రసారంలో మరికొద్దిసేపట్లో విజయవాడ కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతాయి. 7:05 తెలుగులో వార్త ప్రసారం ఉంటుంది. 7:30 అంబటాళ్ల సంగతులు కార్యక్రమంలో పానం పదిలం శీర్షికన వర్షాకాలంలో వచ్చే వ్యాధులు లక్షణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విశ్రాంత వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తొడసం చందుతో ముచ్చటుంటది. ఆ తర్వాత భేటీ శీర్షికన రైతులకు ప్రత్యక్షంగా పరోక్షంగా లబ్ది చేకూర్చుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్తో ముచ్చటుంటది. ఇంకా నల్లరేగడి భూమిలో 40 తీర్ల పంటలు బి మురళీధర్ అందించే లఘు ప్రసంగ మాలిక 2వ భాగం ప్రసారమవుతుంది. 8:00 హిందీలో వార్తలు, 8:30 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతాయి. నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం నవలా ధారావాహిక పఠనం 51వ భాగం ఉంటుంది. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపిస్తారు సుమనస్పతిరెడ్డి. 8:45 సింగిడిల సినిమా పాటలు వినొచ్చు. ఇవి 10:00 దాకా కొనసాగుతాయి. పొద్దుగల 10:00 నుంచి పగటికి 3:00 దాకా వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీ అవుతాయి. మధ్యలో 12:30 1:10 తెలుగులో వార్తా ప్రసారం ఉంటుంది. 2:00 ఆంగ్లంలో వార్తలు, 2:30 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతాయి. పగటికి 3:00 నుంచి పొద్దుమట 5:00 దాకా హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి రిలీ అవుతాయి. పొద్దుమట 5:00 మాట చెప్పుండ్రి పాట అయినొండ్రిలా మీ మాటలు మీకోసం పాటలు ప్రసారమవుతాయి. కతిందాం కార్యక్రమంలో పొద్దుమట 5:30 ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి రచించిన అమ్మ మాట తేనిమూట అనే కథల సంపుటి నుంచి శాస్తి తానున్నా లేకున్నా అనే కథల్ని వినిపిస్తారు టీ స్రవంతి. ఆ తర్వాత బెల్లంకొండ నాగేశ్వరరావు రచించిన మాతాత చెప్పిన మా మంచి కథలు సంపుటి నుంచి కనువిప్పు జయంతుని కనువింపు ఈ 2 కథల్ని వినిపిస్తారు ఎం వాణి. 5:45 వాన రూపకం ప్రసారమవుతుంది. రచన బి వేణుగోపాలరెడ్డి. పొద్దుమట 6:20 గిరిపదం కార్యక్రమంలో బజారహత్నూరు మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన పల్వే బబ్రువాహన్ మహారాజ్ బృందం పాడిన భీమరావు మహారాజ్ పాటలుంటాయి. ఆ తర్వాత బౌద్ధ మండలం ఘనపూర్ గ్రామానికి చెందిన రాథోడ్ ఉమాజీ మహారాజ్ బృందం పాడిన ఆధ్యాత్మిక భజనలు వినవచ్చు. పొద్దుకి 7:30 ఇల్లు యోసం కార్యక్రమంలో ఏకవార్షిక పశుగ్రాసాల సాగు చేయడం వల్ల లాభాల గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ కె సతీష్తో ముచ్చటుంటది. ఆ తర్వాత జీవన ఎరువుల వాడకం ఉపయోగాలు ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్

హమాస్తో ముచ్చటుంటది. 7:45 వికసిత భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీ అవుతుంది. 8:00 హుషారులో హుషారైన పాటలు వినొచ్చు. పొద్దుకి 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:30 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతాయి. 9:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం నవలా ధారావాహిక పఠనం 52వ భాగం ఉంటుంది. పొదికి 10:30 మధురిమలో పూర్తిగా హాయైన తెలుగు సినిమా పాటలు వినవచ్చు. ఇవి ఇయ్యల పొద్దునిండా ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ సమయం 6:45 కాస్తున్నది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలీ అవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. కృత్రిమ మేధ అభివృద్దిలో పెట్టుబడులతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పక్కా గృహం అందించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొలసు పార్థసారథి వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి ఈరోజు. అమరావతి రాష్ట సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాజధాని ప్రాంత అభివృద్ది సంస్థ సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పురపాలక శాఖ మంత్రి పి నారాయణతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రెండో దశ భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు వార్షిక చెల్లింపు, వ్యవసాయ రుణమాఫీ, ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు వంటి అంశాలపై చర్చించారు. సీఆర్డీఏ నిర్ణయాలను మంత్రి నారాయణ పాత్రికేయులకు వివరిస్తూ,
1: జూన్ 12, 2024 అంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎవరైతే ల్యాండ్ పూలింగ్ ఇస్తున్నారో వాళ్ళందరికీ కూడా 10 సంవత్సరాల యాక్చువల్ గ్యారంటీ పెంచేదిగా, ఎవరి ఇయర్ ఏదైతే నాన్ జరీబ్కి అయితే 3,000, జరీబ్కి అయితే 5,000 ఆ ఇంక్రిమెంట్ ఇచ్చే విధంగా ఈ డేట్ని ఫిక్స్ చేసి ఇవ్వటం జరిగింది. తర్వాత ఎయిర్పోర్ట్ కానీ స్మార్ట్ ఇండస్ట్రీస్ కానీ ల్యాండ్ పూలింగ్ లో వస్తున్నారు వాళ్ళకి ఈ యొక్క రైతు రుణమాఫీ ఏదైతే గతంలో చేశామో అదే విధంగా ఎవరికైనా 6/1/2026 లోపల లోన్లు తీసుకొని ఉండే వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో నిర్వహించిన పురావస్తు సర్వేలో అమరావతి చరిత్రకు సంబంధించిన శాసనాలు వెలుగులోకి రావడం చారిత్రక పరిణామమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం అయ్యంబొట్లపల్లె సమీపంలో నిర్వహించిన పురావస్తు సర్వేలో 13వ శతాబ్దానికి చెందిన తెలుగు శాసనం లభించినట్లు అధికారులు తెలిపారు. కాకతీయ రాణి రుద్రమదేవి సేనాపతి మల్లికార్జున నాయకుడు అమరావతిలోని బుద్దదేవునికి వెల్మపల్లి గ్రామాన్ని దానంగా ఇచ్చిన విషయాన్ని ఈ శాసనం తెలియజేస్తోందని వెల్లడించారు. అమరావతి చరిత్ర, బౌద్ద వారసత్వానికి ఈ శాసనాలు మరింత బలమైన ఆధారాలని పేర్కొన్నారు. కృత్రిమ మేధ ఏఐ అభివృద్దిలో పెట్టుబడులతో పాటు పర్యావరణ పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ ది హైదరాబాద్ కలెక్టివ్ కార్యక్రమాన్ని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుతో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఏఐ అభివృద్దిలో విద్యుత్, నీరు, భూమి వంటి వనరుల సమర్థ వినియోగానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారానికి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అగ్రిగోల్డ్ సమస్యపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రివర్గ ఉప సంఘం నిన్న సమావేశమయ్యింది. అనంతరం వివరాలను మంత్రి నాదెండ్ల మనోహర్ పాత్రికేయులకు వెల్లడించారు. కోర్టు ఆదేశాల మేరకు అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేసి డిపాజిటర్లకు నగదు చెల్లిస్తామని మంత్రి తెలియజేస్తూ,
2: జిల్లాల వారీగా చూస్తే చాలా బాధాకరమైన విషయం. పాపం పేద ప్రజలు వాళ్ళు వెసులుబాటు ప్రభుత్వం పైన నమ్మకంతో ఇటువంటి కార్యక్రమం ద్వారా వాళ్ళకి డబ్బులు వస్తాయని వాళ్ళు ఎదురు చూస్తే దాదాపు ఇప్పటికీ 12 సంవత్సరాలు పోరాటం చేస్తున్నారు మన అగ్రిగోల్డ్ బాధితులు. అనేక సందర్భాల్లో ఎక్కడ మీటింగ్ పెట్టినా వీళ్ళు అర్జీలు ఇచ్చుకుని వాళ్ళు బాధ మొరబెట్టుకున్నప్పుడు ప్రభుత్వం నుంచి ఈ రోజు మాత్రం ఒక స్పష్టమైన ఆలోచనతో ప్రతి 15 రోజులకు ఒకసారి మా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కలిసి 6 నెలల్లోపే దీనికి పూర్తి పరిష్కారం జరిగే విధంగా స్పెషల్ కోర్టు కూడా మనం ఏర్పాటు చేసుకునే దిశగా ముందుకెళ్తున్నామని.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం తీరాన సముద్రంలో వేటకు వెళ్లిన 6 మత్స్యకారులు గల్లంతైన ఘటన తీవ్ర ఆవేదన కలిగించిందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. గల్లంతైన మత్స్యకారులు క్షేమంగా తిరిగి రావాలని రాష్ట ప్రజలతో కలిసి ప్రార్థిస్తున్నామని మంత్రి చెప్పారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. తక్షణ సాయంగా ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యలు కొనసాగిస్తామని మంత్రి స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పక్కా గృహం అందించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అర్బన్, గ్రామీణ్, పీఎం జన్మన్ పథకాల కింద ఇప్పటి వరకు 86,714 ఇళ్లు మంజూరయ్యాయని, త్వరలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్దిదారులకు అందజేస్తామని మంత్రి తెలియజేస్తూ,
3: పీఎం జన్మన్ ఎస్టీ సోదరుల కోసం, సోదరిమణుల కోసం 28,430, గ్రామీణ పథకం కింద 684, మొత్తం 86,714 ఇళ్లు మరి కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఎవరికైతే అర్హత ఉందో కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత నిర్ణయించి మరి దాదాపు 9.5 లక్షలు ఎలిజిబుల్ గా తేల్చడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అర్హులున్న వాళ్ళందరికీ కూడా ఇప్పించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం చేస్తాను.
0: తెలంగాణలో 275 కోట్ల రూపాయలతో పలు రహదారి అభివృద్ది పనులు చేపడుతున్నామని రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా తొర్రూరులో 338 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఆధునిక 4 వరుసల రహదారి పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ ఎల్బీనగర్, హయత్ నగర్ డబుల్ డెక్కర్ వంతెనపై నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలిచి ఏడాదిలోపు పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో భాగంగా గ్రీన్ఫీల్డ్ రహదారితో పాటు బుల్లెట్ రైలు మార్గానికి ప్రణాళికలు సిద్దం చేసినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి ఈరోజు. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగులో 1949 జులై 8 వైఎస్ రాజశేఖరరెడ్డి జన్మించారు. వైద్య విద్యను అభ్యసించిన ఆయన రాజకీయాలలో ప్రవేశించి పులివెందుల శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మొత్తం 6 సార్లు శాసనసభ్యులుగా, కడప లోక్సభ నుంచి 4 సార్లు పార్లమెంట్ సభ్యులుగా గెలుపొందారు. 2004-2009 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2009 సెప్టెంబర్ 2 చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ నల్లమల అడవుల్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మృతి చెందారు. దక్షిణ కోస్తా రైల్వేకు చెందిన విజయవాడ డివిజన్ ఒకే రోజులో అత్యధిక సమయపాలన నమోదు చేసి కొత్త రికార్డు నమోదు చేసిందని విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సొనాకియా ఒక ప్రకటనలో తెలిపారు. నిన్న మొత్తం 192 రైళ్లను నడిపిన విజయవాడ డివిజన్ 97.35% సమయపాలన సాధించినట్లు తెలిపారు. రైలు రద్దీ, నిర్వహణ సవాళ్లు ఉన్నప్పటికీ సమర్థవంతమైన ప్రణాళిక, వివిధ విభాగాల మధ్య సమన్వయం, సిబ్బంది అంకిత భావంతో ఈ ఘనత సాధ్యమైందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ను క్వాంటం సాంకేతిక పరిజ్ఞానంలో దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన వెండర్ డెవలప్మెంట్ కార్యక్రమంలో మంత్రి నిన్న మాట్లాడుతూ, అమరావతిలో ఏర్పాటు చేస్తున్న భారతదేశపు తొలి 133 క్యూబిట్ క్వాంటం కంప్యూటర్ ఈ ఏడాది డిసెంబర్ నుంచి అందుబాటులోకి వస్తుందని చెప్పారు. వాతావరణం. నైరుతి ఋతుపవన ద్రోణి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో

ప్రయత్నిస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పక్కా గృహం అందించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొలసు పార్థసారథి వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి ఈరోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: देशम चत्वारि त्रीणि इत्यांका तारालेन पराजित्य चतुःपञ्चाशदधिक ऊनविंशति शततमात् वर्षात् प्रथमवारं फीफा विश्वकप क्रीडायाः प्रागुपान्त्यचक्रे प्रविष्टवान् इति वार्ताः।
1: आकाशवाणी हैदराबाद केंद्रम वनपर्ति जिल्ला समाचार लेख विंटारु నివేదిక మనకు అందిస్తారు శ్రీ జి శాంతి సుజీత్.
2: వనపర్తి జిల్లా జయన్న తిరుమలాపూర్ గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన ప్రత్యేక గ్రామ సభకు రాష్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యకులు జిల్లెల చిన్నారెడ్డి, వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. రాష్ట ప్రభుత్వం 16 కోట్ల మొక్కలను నాటాలని నిర్ణయించిందని తెలిపారు. ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు, అపోహలు తొలగించేందుకు వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్వహించిన 2K రన్ కు వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి పాలిటెక్నిక్ కళాశాల వరకు నిర్వహించిన ఈ 2K రన్ లో జిల్లా అదనపు కలెక్టర్ వినోద్ కుమార్, పలువురు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు, యువత పాల్గొన్నారు. జూన్ 25 నుండి మొదలైన ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమంలో భాగంగా జూలై 1వ తేదీ వరకు వనపర్తి నియోజకవర్గంలో బూత్ స్థాయి అధికారులు 316 పోలింగ్ బూత్ల పరిధిలోని 275,570 మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశారని పేర్కొన్నారు.
3: మన తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన ఎలక్టోర్ ఫార్మ్స్ ను వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబరు, ఫోన్ నెంబరు, తల్లిదండ్రుల పేరు, భార్య లేకపోతే భర్త పేరు, ఆ డీటెయిల్స్ గాని ఫిల్అప్ చేసి సంతకం చేసి ఓటరు తిరిగి బీఎల్ఓకి ఇచ్చినచో వాటిని ఆన్లైన్ లో బీఎల్ఓ యాప్ లో అప్డేట్ చేయడం జరుగుతుంది.
2: డ్రగ్స్, మాదక ద్రవ్యాల వంటి వ్యసనాలకు బానిసలు అవ్వకుండా ఉత్తమమైన మార్గంలో భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా క్రీడలు, యువజన సర్వీసుల శాఖ, ఈగల్ శాఖ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలో డ్రగ్స్ రహిత సమాజ సాధన కోసం 2K రన్ నిర్వహించారు. క్రీడాకారులు దృఢ సంకల్పంతో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని రాష్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యకులు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి అన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు క్రీడా రంగాన్ని అభివృద్ది చేసేందుకు, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గతంలో క్రీడలకు కేవలం పదుల సంఖ్యలో ఉండే బడ్జెట్ కేటాయింపులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక క్రీడల బడ్జెట్ కు సుమారు 570 కోట్ల రూపాయలు కేటాయించినట్టు తెలిపారు. భారతదేశానికి యోగా ఒక కిరీటంలా అభ్యున్నతి చెందడం గర్వకారణమని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అన్నారు. కేవలం అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు ప్రత్యేకంగా యోగా చేయడం కాకుండా ప్రతిరోజు యోగాను ఒక భాగంగా సాధన చేయాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రాష్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యకులు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి అన్నారు. వనపర్తి జిల్లాలో సుమారు 24 లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని నిర్దేశించినట్టు చెప్పారు. వాతావరణ సమతుల్యతకు చెట్లు ఎంతో ముఖ్యమన్నారు. వనపర్తి జిల్లాలో ప్రస్తుతం 24% మాత్రమే అటవీ విస్తీర్ణం ఉందని, దానిని 33% పెంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. వనపర్తి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయాన్ని ఐజీపీ షనవాస్ ఖాసిం, జోగులాంబా జోన్ 7 డీఐజీ చౌహాన్తో కలిసి సందర్శించి జిల్లా పోలీస్ పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. జిల్లాలో నమోదైన యుఐ, గ్రేవ్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, పోక్సో, కాంటెస్టెడ్ కేసులు, అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. పోక్సో, ఎస్సీ ఎస్టీ కేసుల్లో 60 రోజుల్లోపు దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. ప్రతి కేసుకు స్పష్టమైన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని, రౌడీ షీటర్లు, కేడీలు, అనుమానితుల కదలికలపై నిరంతర నిఘా కొనసాగించాలని సూచించారు. విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వాహన తనిఖీలు నిర్వహించాలని, రాత్రి గస్తీని మరింత పటిష్టం చేయాలని పేర్కొన్నారు. సీసీటీఎస్ఎస్ డేటా ఎంట్రీపై ప్రత్యేక దృష్టి పెట్టి పోలీస్ స్టేషన్ రికార్డులను నిరంతరం నవీకరిస్తూ ఎటువంటి పెండెన్సీ లేకుండా ప్రతి కేసు వివరాలను సీసీటీఎస్ఎస్ లో సకాలంలో నమోదు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. రికార్డుల నిర్వహణలో 5S విధానాన్ని అమలు చేయాలని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలు, ఆర్థిక నేరాల నివారణకు చర్యలు, సాయంత్రం వేళల్లో నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి రోడ్డు ప్రమాదాలు తగ్గించాలని, రాత్రి గస్తీల ద్వారా ఆర్థిక నేరాల నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. జిల్లా ఎస్పీ సునీతారెడ్డి చేపడుతున్న చర్యలపై ఐజీపీ సంతృప్తి వ్యక్తం

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ ఇండోనేషియాలు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఎదుర్కొనేందుకు నిర్ణయాత్మక సమన్వయ అంతర్జాతీయ ప్రయత్నాలకు పిలుపునిచ్చాయి. ఇంధన భద్రతను సాధించడానికి, శిలాజ ఇంధనాల ఎగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడానికి ప్రత్యామ్నాయ జీవ ఇంధనాలను ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. భారత్ బహ్రెయిన్ సహకారం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో స్విట్జర్లాండ్, అర్జెంటీనా క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించాయి. భారత్ ఇండోనేషియాలు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని తీవ్రంగా ఖండించాయి. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఈ ముప్పును ఎదుర్కొనేందుకు నిర్ణయాత్మక సమన్వయ అంతర్జాతీయ ప్రయత్నాలకు పిలుపునిచ్చాయి. జకార్తాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా అధ్యకులు ప్రభోవోల మధ్య ద్వైపాక్షిక చర్చల అనంతరం విడుదల చేసిన ఒక ఉమ్మడి ప్రకటనలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆంక్షల కమిటీ కింద గుర్తించిన వారితో సహా ప్రపంచవ్యాప్తంగా నిషేధించిన ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఇరు దేశాధినేతలు కోరారు. ఉగ్రవాదం, సైబర్ భద్రత, సరికొత్త సాంకేతికతలు, రక్షణ పరిశ్రమ, సముద్ర భద్రత, అంతరిక్ష రంగాల్లో సహకారాన్ని విస్తరించడానికి ఒక వేదికగా ప్రణాళికాబద్దమైన మూడవ భారత్ ఇండోనేషియా భద్రతా చర్చలను ఇరు దేశాలు స్వాగతించాయి. జకార్తాలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ నెలకు కేవలం 20 రూపాయలకే లభించే బీమా పథకాల వంటి కార్యక్రమాలు ఆర్థిక చేరికలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయని చెప్పారు. అలాగే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, యూపీఐ ఎక్స్ప్రెస్ వేల వేగవంతమైన విస్తరణ భారతదేశ ఆర్థిక వ్యవస్థను మార్చి కోట్లాది మంది ప్రజల జీవితాలను మెరుగుపరిచాయని చెప్పారు. భారత్ ఇండోనేషియాల మధ్య ఉన్న సాంస్కృతిక ప్రజాస్వామ్య సంబంధాలను ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.
1: పీపుల్ టు పీపుల్ టైస్ హమారే సంబంధో కి సబ్సే బడీ శక్తి హై. హమే బహుత్ ఖుషీ హై కి భారత్ కి యూపీఐ ఇండోనేషియా కే పేమెంట్ సిస్టమ్ కే సాథ్ ఇంటిగ్రేట్ హోనే జా రహీ హై. ఇస్సే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఔర్ ఈజ్ ఆఫ్ ట్రావెల్ దోనో కో హీ బల్ మిలేగా.
0: అంతకుముందు ఇండోనేషియా అధ్యకులు ప్రభోవో సుబియాంటో మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య శతాబ్దాల నాటి సాంస్కృతిక నాగరికత సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ఇండోనేషియా అభివృద్దిని వేగవంతం చేసేందుకు భారత్ ఆర్థిక విజయాల నుండి స్ఫూర్తిని పొందాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఇథనాల్ మిశ్రమం శాస్త్రీయంగా నిరూపితమైన చర్య అని, ఇది గణనీయమైన ఆర్థిక పర్యావరణ ప్రయోజనాలను చేకూర్చిందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన వికసిత్ భారత్ సదస్సులో ప్రసంగిస్తూ గడ్కరీ, ఇంధన భద్రతను సాధించడానికి, శిలాజ ఇంధనాల దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడానికి ప్రత్యామ్నాయ జీవ ఇంధనాలను ప్రోత్సహించవలసిన అవసరం ఉందని చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగం పెరగడం వల్ల కాలుష్యం తగ్గుతుందని, ఇంధన దిగుమతులు తగ్గుతాయని, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయని, రైతుల ఆదాయం పెరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. మత్తు పదార్థాల రహిత క్యాంపస్ కోసం ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన 2.3 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రతిజ్ఞ చేయడాన్ని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు కలిసి రావడం ఎంతో ప్రోత్సాహం.

సహకరంగా ఉందని సామాజిక మాధ్యమ పోస్టులో రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. భారత్ బహ్రెయిన్ సహకారం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. బహ్రెయిన్ పర్యటనలో భాగంగా ఆ దేశ నాయకులను కలుసుకున్నారు. బహ్రెయిన్తో భారత్కు ఉన్న సుదీర్ఘమైన స్నేహపూర్వక ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని మంత్రి పునరుద్ఘాటించారు. అక్కడి ప్రవాస భారతీయుల భద్రతకు తీసుకుంటున్న చర్యలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉక్కు పరిశ్రమ రంగంలో అభివృద్దిని పెంపొందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ మంత్రి HD కుమారస్వామితో కలిసి పరిశ్రమ భాగస్వాములతో అత్యంత ఫలప్రదమైన సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహించినట్టు సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. ఉక్కు, స్టెయిన్లెస్ స్టీల్, మెట్కోక్ పరిశ్రమల ప్రముఖులతో ఈ రంగం పోటీతత్వాన్ని బలోపేతం చేయడం, కొత్త అవకాశాలను అందుకోవడంపై నిర్మాణాత్మక చర్చలు జరిగినట్టు చెప్పారు.

0: దేశ రాజధాని ఢిల్లీలో పచ్చదనాన్ని పెంచడం కోసం ఏక్ పేడ్ మాకే నామ్ అభియాన్ కింద 70 లక్షల మొక్కలను నాటే మిషన్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, ఢిల్లీలో పర్యావరణాన్ని మార్చడానికి ఈ ప్రచారం ఒక ముఖ్యమైన చొరవ అని పేర్కొన్నారు. వచ్చే 4 ఏళ్లలో 6,300 హెక్టర్ల గ్రీన్ రిడ్జ్ ప్రాంతాన్ని పూర్తిగా అటవీ భూమిగా అభివృద్ది చేసి దానికి రక్షణ కల్పించాలని కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించాయని తెలిపారు. ఈ రిడ్జ్ ప్రాంతంలో 70కి పైగా చెరువులు, చిన్న రెస్టారెంట్లు ఉంటాయని, అక్కడి పురాతత్వ కట్టడాలను కూడా సంరక్షిస్తామని వివరించారు.
1: 6,300 హెక్టర్ హరిత్ రిచ్ ఢిల్లీ కా ఫేఫడా బన్కర్ ఢిల్లీ కే పర్యావరణ కీ సురక్షా కరేగి. 1 కరోడ్ సే అధిక దేశీ పౌధే, 35 లాఖ్ సే జ్యాదా బడే బడే వృక్ష కే పౌధే ఔర్ 65 లాఖ్ అన్య ఝాడియా, బాస్ ఔర్ ఔషధీయ రోపే లగానే కా కామ్ హోగా.
0: ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్జీత్ సింగ్ సింధు, కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా ప్రభుత్వులు పాల్గొన్నారు. భారతదేశం అధ్యక్షతన బ్రిక్స్ సమావేశం కేరళలోని కోచిలో బ్రిక్స్ మహిళా మంత్రిత్వ స్థాయి సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్య దేశాల మంత్రులు మహిళల నేతృత్వంలోని అభివృద్ది కోసం పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంతో పాటు ఒక ఉమ్మడి దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్తారని మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. వారు ప్రతిపాదిత ఫలితాలపై చర్చించడంతో పాటు బ్రిక్స్ సభ్య దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని అందిస్తారు. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా వాంకోవర్లో జరిగిన మ్యాచ్లో స్విట్జర్లాండ్ కొలంబియాను 4-3 తేడాతో ఓడించి 1954 తర్వాత మొదటిసారిగా ఫిఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకుంది. అట్లాంటాలో జరిగిన మరొక రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో అర్జెంటీనా 3-2 తేడాతో ఈజిప్టును ఓడించింది. ఈ విజయంతో అర్జెంటీనా ఈ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించింది. 5 మ్యాచ్ల పురుషుల టీ20 క్రికెట్ సిరీస్ లో భాగంగా నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జిలో నిన్న రాత్రి జరిగిన 3వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో ఇంగ్లాండ్ 125 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. రాబోయే 2 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, ఇండోనేషియాలు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఎదుర్కొనేందుకు నిర్ణయాత్మక, సమన్వయ, అంతర్జాతీయ ప్రయత్నాలకు పిలుపునిచ్చాయి. ఇంధన భద్రతను సాధించడానికి శిలాజ ఇంధనాల దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడానికి ప్రత్యామ్నాయ జీవ ఇంధనాలను ప్రోత్సహించవలసిన అవసరం ఉందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. భారత్ బహ్రెయిన్ సహకారం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. స్టూడియోల సమయం 7:15 దాటి 30 సెకండ్లు. అంబట్యాళ్ల సంగతులు రోజు పొద్దుగల మీకోసం, మీరు మెచ్చే, మీకు అందరికీ పనికొచ్చే, మనందరికీ నచ్చే అంశాల్ని వినిపించే అంబట్యాళ్ల సంగతులు కార్యక్రమానికి స్వాగతం. ఇయలటి కార్యక్రమంలో పానం పదిలం శీర్షికన వర్షాకాలంలో వచ్చే వ్యాధులు, లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విశ్రాంత వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ తొడసం చందుతో ముచ్చట. భేటీ శీర్షికన రైతులకు ప్రత్యక్షంగా పరోక్షంగా లబ్ధి చేకూరుస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్తో ముచ్చట, నల్లరేగడి భూమిలో 40 తీర్ల పంటలు, బి మురళీధర్ అందించే లఘు ప్రసంగ మాలిక రెండో భాగం మొదలైన అంశాలుంటాయి. తెలుగు పంచాంగం ప్రకారం ఇలటి తిథివార నక్షత్రాలు తెలుసుకుందాం. స్వస్తశ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, అష్టమి తిథి, రేవతి నక్షత్రం, బుధవారం. వాతావరణం. జిల్లాలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఎక్కువ ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెంటీగ్రేడ్గాను, తక్కువ ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెంటీగ్రేడ్గాను ఉంటుంది. గాలిలో తేమ 74% ఉంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది.

ఇది మనయాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. ఈ కార్యక్రమాన్ని మీరు రేడియో సెట్లపైనే కాకుండా మీ మొబైల్ ఫోన్లోనే వినవచ్చు. అది కూడా మీరు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఈ ప్రసారాన్ని నేరుగా వినవచ్చు. న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ని మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకొని, అది ఇన్స్టాల్ అయిన తర్వాత తెరిచి దాన్ని పైన కనిపించే లైవ్ రేడియో మీటర్ నొక్కగానే కింద కేంద్రాల పట్టికొస్తుంది. దాంట్లో ఆకాశవాణి ఆదిలాబాద్ అనే కేంద్రం యొక్క మీటర్ నొక్కితే ఈ ప్రసారాలు మీకు వినిపించడం మొదలవుతాయి. అంబటాల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు కొద్దిసేపు మధురమైన వాద్య సంగీతం విందాము.

0: నా పేరు డాక్టర్ సురేష్, పశువైద్య సహాయాధికారి ఆదిలాబాద్.
1: ముఖ్యంగా మన దగ్గర రైతులకు పశువులు అనేటువంటివి ఎడ్లు, ఆవులు, గేదెలు అనేటువంటివి ఉంటాయి. వీటిలలో ఈ పురుగు మందుల వల్ల చాలా పశువులు అనేటువంటివి ఈ కాలంలో చనిపోతుంటాయి. జూన్ నుండి మనము దాదాపుగా అక్టోబర్ నవంబర్ వరకు కూడా ఈ పురుగు మందుల పిచికారీ చేయడం జరుగుతుంది. వీటి వలన అనేకమైన పశువులు చనిపోవడం జరుగుతుంది. ఈ పురుగు మందులలో చూసుకున్నట్లయితే ఈ ఆర్గనో ఫాస్ఫేట్స్, ఆర్గనో క్లోరైడ్స్, అదేవిధంగా కార్బోఫ్యూరాన్ గుళికలు అంటాం మనం, టిమెట్ అంటుంటాం, టిమెట్. అదేవిధంగా ఈ ఫర్టిలైజర్స్ చూసుకున్నట్లయితే డిఏపి, యూరియా, పొటాష్ అనేటువంటివి కూడా మనకు చాలా ఈ విష ప్రభావాన్ని కలిగించేటువంటివి. అదేవిధంగా ఈ కాలంలో గడ్డి మందులు అనేటువంటివి కూడా ఈ పశువుల పైన విష ప్రభావాన్ని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా గత 10-15 సంవత్సరాల కింద ఈ గడ్డి మందులు లేకుండే, కానీ ఇప్పుడు గడ్డి మందులు వేయడం వల్ల కూడా గడ్డి మందులు కొట్టినటువంటి ఈ గడ్డిని పశువులకు ఇవ్వడం వల్ల ఇవి విష ప్రభావానికి గురవుతున్నాయి. అదేవిధంగా ఈ ఆర్గనో ఫాస్ఫేట్స్, ఆర్గనో క్లోరైడ్స్ ఏవైతే ఈ ఉంటాయో పురుగు మందులు, వాటిని సరిగా నిల్వ చేయకపోవడం వల్ల అవి చుప్ప పైన కానివ్వండి, మనం పెట్టే కుటారు పైన కానివ్వండి లీకేజ్ అయిపోయి పడిపోవడం వల్ల రైతులకు తెలియకుండానే అవి విష ప్రభావానికి లోనయ్యి పశువులు చనిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇవన్నింటినీ కూడా మనము విష ప్రభావానికి గురయ్యేటువంటి మందులే కాబట్టి రైతులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
2: పశువులు పురుగు మందుల ప్రభావానికి గురికాకుండా జాగ్రత్తలు చెప్పారు ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్.
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
2: ఇది మనయాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. ఈరోజు జూలై 8వ తేదీ. ఈరోజుకున్న విశేషాల్ని గమనిస్తే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి, అలాగే పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతి బసు జయంతి, మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ పుట్టినరోజు, నటి సుకన్య పుట్టినరోజు, అలాగే నటీ దర్శకురాలు రేవతి పుట్టినరోజు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిగా పిలువబడే ఎడుగూరి సందింటి రాజశేఖర రెడ్డి జయంతి రోజు. ఈయన 1949 జూలై 8వ తేదీన జన్మించారు. ఆంధ్రప్రదేశ్ 16వ ముఖ్యమంత్రిగా ఎన్నికై పరిపాలించారు.

1978లో తొలిసారిగా పులివెందుల శాసనసభ నియోజకవర్గం నుంచి శాసనసభలో అడుగుపెట్టిన రాజశేఖర్ రెడ్డి మొత్తం 6 సార్లు పులివెందుల నుంచి ఎన్నిక కాగా 4 సార్లు కడప లోకసభ నియోజకవర్గం నుంచి పార్లమెంటులో అడుగుపెట్టారు. ఆయన పోటీ చేసిన ప్రతి ఎన్నికలలోనూ విజయం సాధించారు. జనతా పార్టీ ప్రభంజనాన్ని తట్టుకుని విజయం సాధించిన తొలి ఎన్నికల వెంటనే మంత్రి పదవి పొందారు. ఆ తర్వాత వెనువెంటనే 3 ముఖ్యమంత్రులు మారినప్పటికీ ఆ 3 మంత్రిమండళ్లలోనూ స్థానం సంపాదించారు. ఆ తర్వాత చాలా కాలం పాటు ఎటువంటి ప్రభుత్వ పదవి ఆయనకు దక్కలేదు. 1989-94 మధ్య ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నించిన అవకాశం రాలేదు. 1999లో మళ్ళీ శాసనసభకు ఎన్నికై ప్రతిపక్ష నేతగా ఉంటూ తదుపరి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు వ్యూహం రచించారు. 2003లో 1460 కిలోమీటర్లు పాదయాత్ర చేసి వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ప్రచారం చేసి 2004 ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి 40,000కు పైగా మెజారిటీతో విజయం సాధించడమే కాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు పొందడంతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు వైఎస్ రాజశేఖర రెడ్డి. September 2, 2009 చిత్తూరు జిల్లాలో జరిగిన హెలికాప్టర్ దుర్ఘటనలో రాజశేఖర రెడ్డి మరణించారు.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా అంబటేళ్ల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు విందాం. వర్షాకాలంలో వచ్చే వ్యాధులు, లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి విశ్రాంత వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ తుడసం చందుతో ముచ్చట వారితో ముచ్చట పెడుతున్నారు సుమనస్పతి రెడ్డి.
1: నమస్కారం.
2: నమస్కారం
1: డాక్టర్ చందు గారు. నమస్కారం.
2: నమస్కారం.
1: ఈ వర్షాకాలంలో అనేక రకాల వ్యాధులు గ్రామీణ ప్రాంతాల్లో, తర్వాత ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ప్రబలి చెలరేగి చాలా ఇబ్బందులు గురి చేస్తుంటాయి కదా ప్రజలను. ఈ వ్యాధులు ఈ సంవత్సరం చూసుకుంటే ఈ వ్యాధుల ప్రాబల్యం ఏ రకంగా ఉంది, వీటిలో ఎన్ని రకాలు ఉన్నాయి, వాటి గురించి ఎటువంటి జాగ్రత్తలు ముందే తీసుకోవచ్చు, వ్యాధులు ప్రబలిన తర్వాత కూడా ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు లేక ఎటువంటి సహాయాన్ని పొంది అవి ప్రాణాంతకం కాకుండా లేక బాగా క్షీణింపజేయకుండా చర్యలు తీసుకోవచ్చు, వాటన్నిటి గురించి మాట్లాడుకుందాం. ముందుగా వర్షాకాలంలోనే కొన్ని రకాల వ్యాధులు ఎందుకు ప్రబలుతాయి?
2: ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఎందుకంటే వర్షాలు రావటంతో మనకు బావులలో నీళ్లు కలుషితమవుతుంది. అదేవిధంగా ఈ వర్షాలు వచ్చి ఆగిపోయిన తర్వాత నీళ్ల నిల్వ ఉండటం వలన దోమలు వ్యాపిస్తాయి. కాబట్టి ఈ వర్షాకాలంలో ఒకటి మనకు వెక్టర్ బోర్న్ అండ్ వాటర్ బోర్న్ అంటే ఈ నీటి ద్వారా కలుషితమైన నీటి ద్వారా వచ్చే వ్యాధుల్లో ఒకట ముఖ్యంగా అతిసార వ్యాధి, అదేవిధంగా టైఫాయిడ్.
1: నీరు కలుషితం అవడం ద్వారా వచ్చే వ్యాధులు రెండు రకాలు, ముఖ్యంగా ఒకటి అతిసార వ్యాధి, ఒకటి టైఫాయిడ్.
2: ఇది తర్వాత ఈ నీటి నిల్వ ఉండటం వలన దోమలు పెరగటం వలన ఈ దోమల వలన వచ్చే వ్యాధుల్లో ఒకట మలేరియా, డెంగీ, చికెన్ గున్యా ఈ వ్యాధులు వస్తాయండి. కాబట్టి దోమల వలన వచ్చే వ్యాధులు, నీటి కలుషితం వలన వచ్చే వ్యాధులు
1: రెండు
2: ఈ వర్షాకాలం లోపల చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి
1: ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంది. సరే, వీటి లక్షణాల గురించి మాట్లాడుకుందామా. ముందుగా అతిసార వ్యాధి అని ఎట్లా గుర్తించాలి?
2: అతిసార వ్యాధి అంటే మామూలుగా వాళ్లకు ఏమైతే అంటే ఈ కలుషితమైన నీరు కానీ కలుషితమైన ఆహారం కానీ, ఇప్పుడు ఈగలు దోమలు వాలటంతో ఆహారం కలుషితం కావటంతో, నీళ్లు బావిలో నీళ్లు కలుషితం కావటంతో నీళ్ల విరేచనాలు వస్తాయి. వాళ్ళు ఒక రోజుకు మామూలుగా పోయే విరేచనాల కంటే ఎక్కువ సార్లు నీళ్లకు నీళ్లే విరేచనాలు పోతాయి. దాంతో బాడీలో ఉన్న ఏదైతే నీళ్లు ఉంటుందో అది డిహైడ్రేషన్ అయిపోతుంది. ఆ డిహైడ్రేషన్ పోయి ఇది ప్రమాదకరంగా కూడా
1: శరీరంలో నీటిలేమి ఏర్పడి ప్రమాదకరంగా కావచ్చు.
2: అదేవిధంగా ఇప్పుడు ఏదైతే దోమల వలన ఇప్పుడు టైఫాయిడ్ ఏదైతే ఉన్నదో ఆ బాడీలో టెంపరేచర్ అనేది చాలా పెరుగుతుంది. టెంపరేచర్ ఎక్కువయ్యి అది ఫిట్స్ కూడా పోవచ్చు, అంటే మెదడు కూడా పోతుంది. ఒకసారి
1: బాగా ఎక్కువ ఉష్ణోగ్రత
2: బాడీ టెంపరేచర్ పెరగటం వలన
1: టైఫాయిడ్ అవునా కాదా అనేది కూడా పరీక్షల ద్వారా నిర్ధారించాల్సి ఉంటుందా లేక లక్షణాలను బట్టి చెప్పలేదు?
2: పరీక్ష ద్వారా నిర్ధారించాలి.
1: తప్పకుండా
2: తప్పకుండా.
1: ఇంకా మరి దోమల వల్ల వచ్చే వ్యాధుల గురించి మాట్లాడుకుందాం.
2: దోమల వల్ల వచ్చే వ్యాధుల్లో పట మన జిల్లాకు సంబంధించింది ముఖ్యంగా మలేరియా, తర్వాత డెంగీ. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మలేరియాకు మనకు గత సంవత్సరంతోటి గత సంవత్సరాలతోటి పోల్చుకుంటే ఈసారి చాలా మలేరియా కేసులు చాలా తగ్గినాయి. కానీ డెంగీ ఏదైతే ఉన్నదో ఈ డెంగీ అనేది టైగర్ మస్కిటోస్ అని ఉంటాయి. అదే మలేరియా ఉంటే ఎనాఫిలస్ మస్కిటోస్. ఈ ఎనాఫిలస్ మస్కిటో తోటి మలేరియా వస్తుంది, ఈ టైగర్ మస్కిటోస్ తోటేమో డెంగీ వస్తుంది. కాబట్టి ఈ డెంగీ లక్షణాలు ముఖ్యంగా చాలా మందికి ఇప్పుడు జ్వరం అని చెప్పేస్తే మామూలు జ్వరం కదా అని చెప్పేసి అనుకుంటారు. మామూలు జ్వరం అని అనుకుంటా వెంటనే అది పరీక్ష చేపియాలి. ఇది మామూలు జ్వరం కాదు, ఇది డెంగీ అనే దాంట్లో ఒక రెండు రకాలు ఉంటుంది. అది మామూలుది ఒకటి ఉంటుంది హీమోరేజిక్ కండిషన్, షాక్ కండిషన్. అక్కడి పోకుండా మొదలే
1: అంటే జ్వరంతో పాటు తర్వాత శరీరానికి ఒక రకమైన షాక్ తగలడం, షాక్ లాగా.
2: అంటే జ్వరంతో పాటు ఏంటంటే ఈ కనుపాపల పైన విపరీతమైన హెడ్ఏక్ ఉంటుంది. సో దాంతో మనం పరీక్ష చేసేస్తే ప్లేట్స్లెట్స్ కూడా తగ్గుతాయి. ప్లేట్స్లెట్ తగ్గినంత మాత్రాన ప్రమాదకరం కాదు, దానికి ఎలిసా టెస్ట్ అని చెప్పేసి ఉంటుంది. ఆ ఎలిసా టెస్ట్ ద్వారా ఇది డెంగీ అవునా కాదా అని చెప్పి నిర్ధారణ చేస్తాము. దీనికి సిమ్టమేటిక్ ట్రీట్మెంట్ తప్ప స్పెసిఫిక్ ట్రీట్మెంట్ లేదు. అదే మలేరియాకేమో దానికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉంది. మలేరియా ఏదైతే వస్తుందో అందులో మలేరియా లోపల రెండు రకాలు మన జిల్లాలో ఉన్నాయి. ఒకటి మలేరియా లోపల ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఫాల్సిఫారం. ఈ వైవాక్స్ అనేది అంత డేంజర్ కాదు, ఫాల్సిఫారం అనేది చాలా డేంజర్. కానీ గత 4-5 సంవత్సరాల అనుభవంతో దానికి ప్రివెంటివ్ మేజర్స్ మొదట తీసుకోవటం తోటి మలేరియాను చాలా వరకు తగ్గించగలిగాము. ఇప్పుడు మన జిల్లాలో మలేరియా కేసులు చాలా తగ్గినాయి.
1: చికెన్ గునియా గురించి చెప్పండి.
2: చికెన్ గునియా అంటే అది కూడా ఇట్లా జ్వరం లాగానే వస్తుంది, కానీ ఈ దోమ ద్వారానే వస్తుంది. అది బాడీ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి. ఒళ్ళంతా కూడా బాగా నొప్పులు ఉంటాయి దానికి, ఉండి ఆయన నడవలేకపోతాడు. అంత కొన్ని నడవాలంటే కూడా బాడీ పెయిన్స్ విపరీతంగా ఉంటాయి. ఆ బాడీ పెయిన్స్ ఉన్నాయని చెప్పేసి బాడీ పెయిన్స్ తగ్గించడానికి మందులు వాడకూడదు అది. దానికి కూడా డాక్టర్ను సంప్రదించి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మందులు మాత్రమే వాడాలి. సొంత వైద్యం చేస్తే అవి ఇంకా కొంచెం ఎక్కువ అవుతుంది ప్రమాదం.
1: వర్షాకాలంలో ఏదైనా జ్వరం లాంటిది వస్తే ఇది ఏదో మామూలు జ్వరం వేసుకునే మందులు లాంటివి సొంత వైద్యం చేయకుండా అది ఏ రకమైన జ్వరమో దాన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకుని నిర్ధారించుకుని అప్పుడు దానికి కావలసిన చికిత్స చేస్తేనే ప్రయోజనకరం. లేకపోతే అనవసరమైన చికిత్స కావచ్చు, ఆ చికిత్స ప్రయోజనం ఉండకుండా దుష్ఫలితాలు కూడా
2: దుష్ఫలితాలు ఎక్కువ వస్తాయండి. ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి వస్తాయి ఎక్కువ. కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలంటే మనం ఖచ్చితమైన నిర్ధారణ ఉండాలి. ఎందుకంటే ప్రతి ఇప్పుడు గ్రామ పంచాయతీ స్థాయి కాకుండా సబ్ సెంటర్ స్థాయి లోపల కూడా ఆశా కార్యకర్తల్లో కూడా ఈ కిట్స్ మేము పెట్టాం. కాబట్టి
1: పరీక్షించడానికి
2: కిట్స్ పెట్టాం. అంటే ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ కిట్స్ అని ఉన్నాయి. కాబట్టి వెంటనే పరీక్ష చేస్తే ఇది మలేరియా ఉన్నా కాదా అనేది మనకు తెలిసిపోతుంది. అదే విధంగా డెంగ్యూ దానికి సంబంధించి కూడా కిట్స్ ఉన్నాయి.
1: ఆశా కార్యకర్తల సహాయం తీసుకుని కూడా ఏ రకమైన జ్వరం అనేది నిర్ధారించుకోవచ్చు.
2: తప్పకుండా.
1: సరే, మలేరియాకైతే మీరు చికిత్స ఉందన్నారు, కానీ ఇప్పుడు డెంగీ తర్వాత ఈ చికున్గునియాకు చికిత్స అంటూ ఏమీ లేదు అన్నారు కదా.
2: దీనికి ఏంటంటే అది లక్షణాలను
1: బట్టి ఆ తీవ్రతను బట్టి తగ్గడానికి ఇస్తారు, కానీ జ్వరం దానంతట అదే తగ్గాలి.
2: అదే తగ్గాలి. ఎందుకంటే దీనిలో యాంటీబయాటిక్స్ వాడకూడదు. చాలా మంది యాంటీబయాటిక్స్ వాడుకుంటారు.
1: యాంటీబయాటిక్లు వాడడం పూర్తిగా వ్యర్థం, హానికరం కూడా.
2: హానికరం కూడా.
1: అది కాకుండా ఈ జ్వరం వచ్చినప్పుడు పౌష్టిక ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి అని చెప్తుంటారు, అది నిజమేనా?
2: అంటే పౌష్టిక ఆహారం యాక్చువల్లీ జ్వరం వచ్చిందంటేనే ఆయనకు తినబుద్ధి కాదు, నోరంతా చేదొస్తుంది.
1: అయినా కూడా తినాలంటారు కదా.
2: అంటే దానికి ఏంటంటే ఈ మందులు వాడుతూ ఏదైనా వామిటింగ్స్ రాకుండా వామిటింగ్స్ గిట్ట అయితే తిన్న తర్వాత వేసుకోవాలి. కానీ ఎంప్టీ స్టమక్ తోటి వేస్తే కూడా వాంతులు అవుతాయి. కాబట్టి అది డాక్టర్ సూపర్విజన్ లోపల, మెడికల్ పర్సన్ ఏదైతే ఆశా సూపర్విజన్ గానీ ఏఎన్ఎం గానీ కంపల్సరీ వాళ్ళ సూపర్విజన్ లోపలనే వేయాలి.
1: మనిషి లక్షణాన్ని బట్టి చూసుకొని.
2: అవును. అది కూడా ఏ టైంలో వేయాలి, ఎన్ని గంటలకి, 4 గంటలకు ఒకసారి వేయాలా, 6 గంటలకు ఒకసారి వేయాలా, 12 గంటలకు ఒకసారి వేయాలి, దాని డోస్ ఉంటుంది. బాడీ వెయిట్ ను బట్టి డోస్ ఉంటుంది. కాబట్టి వైద్యుని సంప్రదించి ఏ ఏజ్ లోపల, ఏ ఏజ్ గ్రూప్ లోపల ఎంత వెయిట్ ఉన్నారు దాన్ని బట్టి డోస్ ఇస్తే అది కరెక్ట్ వస్తుంది. కాకపోతే డోస్ కొంచెం పెరిగితే కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.
1: చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.
2: అవును.
1: అంటే చికున్గునియా తర్వాత డెంగీ ఇవి తమంత తాము తగ్గే జ్వరాలైనా అవి ఉన్నంత కాలం వాటి నుంచి వాటిని ఆ పరిస్థితిని సరిగ్గా మనం నిర్వహించుకోకపోతే ఆ జ్వరం ఉన్న స్థితిని అది చాలా దుష్ఫలితాలకు దారితీయవచ్చు, ప్రమాదకరమైన స్థితికి వెళ్ళవచ్చు. మందులు కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించి అవసరమైన రీతిలోనే వెయ్యాలి. కాబట్టి డాక్టర్ల పర్యవేక్షణలో కానీ లేక ఆశా కార్యకర్తల పర్యవేక్షణలోనే ఆ చికిత్సను తీసుకోవాలి తప్ప మనకు తెలుసు అని మన పద్ధతిలో మనం పోవడానికి లేదంటున్నారు.
2: అవునండి, అది తెలిసిన వైద్యం అంటే మనకు తెలిసి సొంత

0: వైద్యం అసలు చేసుకోకూడదు, ఇండిస్క్రిమినేట్ గా కూడా ఈ మందులు వాడకూడదు ప్రిస్క్రైబ్. ఎందుకంటే ఇప్పుడు మెడికల్ షాప్ లలో కూడా మాకు ఏదో జ్వరం వచ్చిందని చెప్తే ఆ మెడికల్ షాప్ అతను ఇస్తున్నాడు, ఆ మందులు కూడా ఎట్లా వేయాలనేది వాళ్ళకి తెలియదు. ఇప్పుడు స్పెసిఫిక్ గా మనకి ఏదైతే ట్యూబర్క్లోసిస్ కు సంబంధించింది బయట వాళ్ళు చేసిన దాన్ని నోటిఫై చేయాలి. టీబీ ఈజ్ ఏ నోటిఫైబుల్ డిసీజ్ కాబట్టి ప్రైవేట్ లో గానీ పబ్లిక్ గానీ అది నోటిఫికేషన్ చేసినంటే అది వెంటనే ఆన్లైన్ లో దాన్ని నిక్షయ్ అనే ఒక పోర్టల్ ఉంది, ఆ నిక్షయ్ పోర్టల్ లోపల మనకు ఆన్లైన్ లో వచ్చేస్తారు. అదే విధంగా ఇప్పుడు ఏదైతే కమ్యూనికేబుల్ డిసీజెస్ ఉన్నాయో ఈ డిసీజెస్ ను కూడా మేము ఇప్పుడు ఈ సీజన్ లోపల ఈ వర్షాకాలం లోపల ఏంటంటే గ్రామ స్థాయి నుంచి పిహెచ్ నుంచి జిల్లా స్థాయి వరకు కూడా ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అని చెప్పేసి ఒకటి పెట్టాము మేము. ఐడిఎస్పీ అని ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేలెన్స్ అని చెప్పి ఒక వింగ్ ఉంది మాకు.
1: చాలా వేగంగా
0: వెంటనే అక్కడ ఏమైనా జ్వరం వచ్చిందంటే ఎన్ని జ్వరాలు వస్తున్నాయి, ఇక్కడ ఎక్కడి నుంచి వస్తున్నాయి, దాని లక్షణాలు ఏంటిది,
1: దాని వ్యాప్తి ఎలా ఉంది,
0: దాని ఏ విధంగా ఉంది అనేది ఎస్పామ్ అని ఒకటి ఉంటుంది, ఇదేమో ఏఎన్ఎంల దగ్గర నుంచి తీసుకుంటాము. అదేవిధంగా ల్యాబ్ లో డయాగ్నోస్ అయిన కేసులు ఎన్ని ఉన్నాయి అదేమో ల్యాబొరేటరీ నుంచి తీసుకుంటాము. అదేవిధంగా పిహెచ్ఈలో డాక్టర్ ఏదైతే ప్రొవిజనల్ గా డయాగ్నోస్ చేసిన కేసులు ఏమున్నాయో ఈ కేసులు కూడా మనం తీసుకుని
1: రోగులందరి సమాచారం ఒక చోట చేర్చుకుని
0: ఏ రోజు ఆ రోజు వెంటనే జిల్లా సమాచారానికి వస్తుంది, జిల్లా కేంద్రం నుంచి మేము రాష్ట్ర స్థాయి కూడా వెంటనే తీస్తాము.
1: నిఘా అనేది ఉంది. వర్షాకాలంలో వచ్చే వ్యాధులు అసలు ఉన్నాయి, ఎట్లా సంక్రమిస్తున్నాయి, ఎట్లా వ్యాపిస్తున్నాయి, దీని మీద ప్రభుత్వ ఆరోగ్య వైద్య శాఖ వారు మంచి నిఘా పెడుతున్నారు.
0: అవునండి, ఇది మాత్రం ఒక ఆరోగ్య శాఖనే కాకుండా వైద్య ఆరోగ్య శాఖతో పాటు డిస్టిక్ పంచాయతీరాజ్ ఆఫీసర్ తర్వాత ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు సురక్షితమైన మంచినీళ్లు
1: అందించే
0: దాన్ని క్లోరినేషన్ చేయటము, అది క్లోరినేషన్ సరిగా అయిందా లేదా ఈ బాధ్యత, అదే విధంగా మనకు శానిటేషన్ ఏదైతే ఉన్నదో పరిసరాల పరిశుభ్రత ఇది డిస్టిక్ పంచాయతీ ఆఫీసర్ ఈఓపీఆర్డి తర్వాత ఎంపీడీఓల ద్వారా ఇవి నిఘా పెట్టుకుని అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ నుంచేమో మెడికల్ ఆఫీసర్ ప్రతి గ్రామ గ్రామంలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ ర్యాపిడ్ ఫీవర్ సర్వే ఎక్కడైతే జ్వరాలు ఉన్నాయో వాటిని మొదలే సర్వే చేసేసి రోజు మేము జూలై నుంచి స్టార్ట్ చేశాము. జూలై ఆగస్టు సెప్టెంబర్ ఈ నెల చివరి వరకు కూడా ఈ నిఘా దగ్గర నడుస్తూ ఉన్నది. కాబట్టి మనము గత సంవత్సరాల కంటే చూస్తే ఒకసారి చాలా వరకు కంట్రోల్లో పట్టి మనము
1: చాలా వరకు తగ్గించగలిగామన్నమాట తీవ్రతను. మీరు చెప్పిన దాన్ని బట్టి ఈ 5-6 రకాల జ్వరాలు అవి సంక్రమించిన వాటి తీవ్రత పెరిగి అవి నష్టం కలిగించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని తగిన వైద్యం తీసుకుంటే, డాక్టర్ల దగ్గరికి వెళ్ళి కానీ ఆశా వర్కర్ల దగ్గరికి వెళ్ళి కానీ తీసుకుంటే అనవసరంగా వ్యాధి ముదిరి మళ్ళీ నర్సింగ్ హోమ్లలో చేరి వేలకు వేలు ఖర్చు పెట్టే పరిస్థితి నుంచి అందరూ తప్పించుకోవాల్సిన అవకాశం, అందరూ తప్పించుకోగలిగిన అవకాశం ఉంది. సౌకర్యం ప్రభుత్వ విభాగాలు ఏదైతే అందిస్తున్నాయో దాన్ని అందరూ అందుకుంటే బాగుంటుంది, అనవసరమైన ఖర్చును తగ్గించుకోవచ్చు. చివరిగా ఒక ప్రశ్న, మనం గ్రామీణ ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ జ్వరాలు వస్తున్నాయని మొదట్లో అనుకున్నాం మీతో మాట్లాడుతున్నప్పుడు, కానీ డెంగీ తర్వాత ఈ చికున్గునియా ఈ రెండు జ్వరాలు గ్రామీణ ప్రాంతాలు లేక అటవీ ప్రాంతాల్లో కాకుండా పట్టణాలు నగరాల్లో బాగా ఎక్కువ కనిపిస్తున్నాయని అంటున్నారు, అది నిజమేనా, అది ఎందువల్ల?
0: అవునండి, ఇది ముఖ్యంగా ఏంటంటే మలేరియా అనేది ఇంతకుముందు గ్రామీణ ప్రాంతాల్లో పట్ట కనబడుతుండే గానీ గత సంవత్సరము గత 2-3 సంవత్సరాలు చూసేస్తే మలేరియా కూడా అయితే ఇప్పుడు ఈ డెంగీ అనేది ఏదైతే ఉన్నదో ముఖ్యంగా ఈ మురికి నీటి గుంటల లోపల ముఖ్యంగా అర్బన్ ఏరియా లోపలనే ఇది జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ రోడ్లు కొంచెం అస్తవ్యస్తంగా ఉండటము తర్వాత అది మనకు ఏదైతే డెవలప్మెంట్ లోపల మనకు కూలర్స్ తర్వాత ఇవన్నీ వాటర్ డ్రమ్స్ పెట్టడము టైర్లు తర్వాత కొబ్బరి బొండాలు ఇటువంటి అన్ని కూడా
1: వీటన్నిటిలో
0: నిల్వ ఉండటం అదే గ్రామీణ స్థాయి లోపల మన పంచాయతీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పటిది అప్పుడు వాళ్ళు క్లోరినేషన్ చేయటము డ్రైన్స్ తీసేయటము ఇది చేయటం తోటి గ్రామీణ ప్రాంతం లోపల తగ్గి పట్టణ ప్రాంతం లోపల వీటి పెరుగుతున్నాయండి.
1: కాబట్టి పట్టణ ప్రాంత ప్రజలు ఈ వ్యాధులు సంక్రమించకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోమంటారు?
0: ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే పట్టణ ప్రాంతం లోపల మున్సిపాలిటీ వాళ్ళ ఆధ్వర్యం లోపల ఈ డ్రైన్స్ క్లీన్ చేయటము అదే విధంగా ఈ మస్కిటో డ్రైన్ చేసడానికి కూడా ఫాగింగ్ చేయటము దాంతో వాటిని అదే మస్కిటో నెట్స్ వాడటం దాంతో
1: దోమతెరలు
0: వాడటము. గ్రామీణ ప్రాంతం లోపల ఏంటంటే యాంటీ లార్వల్ ఆపరేషన్స్ ముఖ్యంగా ఈ దోమలు పెరగకుండా నీటి నిల్వ ఉన్నప్పుడు ఏదైతే లార్వాలు తయారైతున్నాయో గంబూ షాపీస్ ద్వారా
1: చేపలు
0: ఈ లార్వాలను తినే చేపలను కూడా అందులో వదిలి వదిలేయటం జరుగుతూ ఉన్నది. కాబట్టి గ్రామంలోని ప్రాంతం లోపల, అదేవిధంగా ఇప్పుడు పట్టణ ప్రాంతం లోపల కూడా ముఖ్యంగా మున్సిపాలిటీ వాళ్ళతోటి ఫాగింగ్ చేయటము, ఈ డ్రైన్స్ క్లీన్ చేయటము, అదేవిధంగా పట్టణ ప్రాంతం లోపల చాలా ఫెసిలిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి వెంటనే వ్యాధి తీవ్రత కాక మొదలై మొదటి లక్షణాలు కనబడంగానే వచ్చి ట్రీట్మెంట్ చేస్తే ఎవరికి ఎటువంటి ప్రమాదం ఉండదు. కాబట్టి దీనికి అప్రమత్తంగా ఉంటే చాలా
1: మున్సిపాలిటీ ప్రభుత్వ విభాగాలు చేసే పని కాకుండా ఎవరికి వారు తమ ఇళ్లలో తమ చుట్టూ ఉన్న ప్రాంతంలో దుకాణాలు వ్యాపార

0: సంస్థల వాళ్ళు కూడా నీటిని నిల్వ ఉండకుండా కూలర్లలో, ట్యాంకులలో, టైర్లలో, మీరు అన్నట్టుగా కొబ్బరి బొండాలలో, గుంటల్లో లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది.
1: అవునండి, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం. ఇవి రెండుంటే మనం 85% జబ్బులకు దూరంగా ఉండొచ్చు.
0: వర్షాకాలంలో ఆదిలాబాద్ జిల్లాలో బాగా కనిపించే వ్యాధుల గురించి, జ్వరాల గురించి చాలా వివరంగా చెప్పినారు డాక్టర్ చందు గారు. ఈ కార్యక్రమం విన్న మా శ్రోతలందరూ ఈ సమాచారాన్ని తగు రీతిగా వాడుకుని అనవసరమైన ఇబ్బందులు పడకుండా చూసుకోగలరని ఆశిస్తున్నాము. నమస్కారం.
1: నమస్కారం.
2: వర్షాకాలంలో వచ్చే వ్యాధులు, లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విశ్రాంత వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుడసం చందుతో ముచ్చటినరు. వారితో ముచ్చటబెట్టినరు సుమనస్పతి రెడ్డి. శ్రోతలారా, ఈ కార్యక్రమం మా యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది. దాన్ని మీరు మళ్ళీ వినాలి, మీ మిత్రులకు, బంధువులకు షేర్ చేసి వినిపించాలనుకుంటే గనక మా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ పేరు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఈ ఛానల్లోకి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని వినవచ్చు. దయచేసి ఈ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO కు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: మేరా జూతా హై జపానీ, ఎప్పటిలోనూ ఇంగ్లీస్తానీ, సర్ పే లాల టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు, నమ్మకానికి హామీ.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
2: మీరు ట్యూన్ చేసుకున్నారు 100.2 FM, వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ ప్రసారాన్ని. ఈరోజు పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతి బసు గారి జయంతి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసి దేశంలోనే అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డును సొంతం చేసుకున్నారు జ్యోతి బసు. ఈయన 1914 జూలై 8 కలకత్తాలో జన్మించారు. కమ్యూనిస్టు పార్టీకి చెందిన జ్యోతి బసు 1977 నుంచి 2000 వరకు వరుసగా 5 ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టారు. అంతకుముందు 1967-69 కాలంలో ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రుల జాబితాలో 3వ స్థానంలో సిపిఎం పార్టీ తరపున దేశంలో అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా ఉన్నారు. జ్యోతి బసు 23 సంవత్సరాల 137 రోజుల పాటు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. జనవరి 17 96 సంవత్సరాల వయస్సులో జ్యోతి బసు కన్నుమూశారు.

0: అంబట్యాల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు విందాం. భేటీ శీర్షికన వర్ష, క్షమించాలి, రైతులకు ప్రత్యక్షంగా పరోక్షంగా లబ్ధి చేకూరుస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్తో ముచ్చట. వారితో ముచ్చట పెడుతున్నారు కె లెనిన్.
1: రైతుల ఉత్పాదకతను పెంపొందించడంతో పాటు వారి ఆదాయాన్ని రెట్టింపు చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనార్థం పలు పథకాలను అమలు చేస్తున్నది. మరి ఆ పథకాల వివరాలను గురించి తెలియజేసేందుకు, వాటి ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా కలిగే ప్రయోజనాలను గురించి తెలియజేసేందుకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్ గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం.

0: నమస్కారం శివచరణ్ గారు.
1: నమస్కారం అండి.
0: ముందుగా రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఏమేమి ఉన్నాయి వాటి వివరాలు తెలియజేయండి. ఆ తర్వాత వాటి ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా అందుతున్న ప్రయోజనాలను గురించి మాట్లాడుకుందాం.
1: ఇప్పుడు ప్రస్తుతము కేంద్ర ప్రభుత్వం ద్వారా రైతుల కొరకు అంటే అందరికి తెలిసింది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, అదొక స్కీమ్ చెప్పుకోవచ్చు. తర్వాత ఇంకొకటి ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన, ఇదొక పథకము. అదే కాకుండా కిసాన్ క్రెడిట్ కార్డు, తర్వాత ప్రధానమంత్రి కృషి సించాయి యోజన, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష మహా అభియాన్, అది కాకుండా అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అని, తర్వాత ఈ 10,000 రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేయాలన్న ఉద్దేశం ఒకటి, నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్, ఈ ప్రకృతి వ్యవసాయాన్ని బలోపేతం చేయడాని కోసం ఒక స్కీము, తర్వాత ఈ జాతీయ ఆహార భద్రత పథకంతో పాటు పోషకాహార భద్రతను కూడా జోడించడం జరిగింది. ఇంకొకటి పశు సంపద గురించి, నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అని, తర్వాత ఉద్యాన రంగం గురించి, మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్, అంటే ఉద్యాన రంగంలో సమగ్ర ఉద్యాన అభివృద్ధి గురించి కూడా ఒక స్కీము. అవే కాకుండా ఈ మధ్య కనుక చూసుకున్నట్టయితే రీసెంట్ గా వచ్చిన మనకు ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన, అదేవిధంగా నమో డ్రోన్ దీది స్కీమ్ గాని, నిన్న మొన్న లాంచ్ చేసినటువంటి ఆత్మ నిర్భర్ పల్సెస్ అంటే పప్పుదినుసుల పంటలపైన జాతీయ స్థాయిలో చర్చించి వాటి ఉత్పాదకత దిగుబడిని పెంచాలన్న లక్ష్యంతోనే అదొకటి, తర్వాత లేటెస్ట్ గా ఏంటంటే ఇప్పుడు అందరూ మాట్లాడుకునే కృత్రిమ మేధ, ఈ వ్యవసాయంలో కూడా డిజిటల్ వ్యవసాయంతో పాటు కృత్రిమ మేధను కూడా జోడించి రైతులకు మరింత మెరుగైన సేవలు అందించాలన్న ఉద్దేశంతోనే భారత్ విస్తార్, అది కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇలా పలు స్కీమ్స్, ఇది కాకుండా ఇంకా ఆర్కేవీవై స్కీమ్స్ అని, నేషనల్ సస్టైనబుల్ అగ్రికల్చర్ మిషన్ అని, చాలా స్కీమ్స్ అనేటి రైతుల కోసము ప్రత్యక్షంగా లబ్ధి చేకూర్చాలని, పరోక్షంగా కూడా రైతుల కోసం రైతుల సేవలో ఇలాంటి పథకాలు అనేటి అందుబాటులో ఉన్నాయి.
0: అయితే ఇప్పుడు రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఇన్ని రకాల పథకాలను అమలు చేస్తున్నదని చెప్తూ ప్రత్యక్ష పరోక్ష లబ్ధి గురించి ప్రస్తావించారు. కాబట్టి ముందుగా ఈ పథకాల్లో రైతుకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూర్చే పథకాలు ఏమేమున్నాయి, మరి అవి ఏ రకంగా లబ్ధి చేకూరుస్తున్నాయి, ఆ వివరాలు చెప్తారా?
1: ప్రత్యక్షంగా రైతుకు అంటే నేరుగా వాళ్ళ ఖాతాలోకి జమ అయ్యేది ఏదైనా చూసుకుంటే ముందుగా వచ్చేసి మనకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. దీంట్లో ఏంటంటే ప్రతి రైతు కుటుంబానికి 2,000 రూపాయలు ఒకసారి, ఆ విధంగా 3 సార్లు మొత్తం 6,000 రూపాయలు ఒక రైతు కుటుంబానికి నేరుగా వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఇవి ఎందుకంటే ఆర్థికంగా రైతులకు కొన్ని వ్యవసాయానికి సంబంధించిన ఉత్పత్తులు గాని, ఇన్పుట్స్ ఇలాంటివి కొనడానికి గాని ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో నేరుగా దాదాపు 19 కోట్ల రైతులకి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇంకొకటి ప్రధానమంత్రి కృషి మాన్ ధన్ యోజన, అంటే ఏదైతే ఇప్పుడు పెన్షన్ లాగా, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు ఇంతకు ముందు పెన్షన్ ఎట్లయితే ఉండేనో ఆ విధంగా రైతులకు, ఎవరైతే 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయసులైన రైతులు ఉంటారో వాళ్ళు మినిమం ప్రీమియం అంటే వాళ్ళ వయసు ఆధారంగా 55 నుంచి 200 రూపాయల వరకు ప్రీమియం కట్టాల్సి వస్తుంది. ఇది కడితే ఏంటంటే 60 సంవత్సరాల తర్వాత రైతుకి నెలకి 3,000 రూపాయలు అనేది పెన్షన్ రూపంలో అందుతుంది. ఒకవేళ ఆ రైతు మరణించితే రైతు కుటుంబ పెన్షన్ కనుక చూసుకున్నట్టయితే 1,500 రూపాయలు రైతులకు లబ్ధి చేకూరుతుంది. చాలా మంది రైతులు ఈ స్కీమ్ ను కూడా ఉపయోగించుకుంటే మంచిది. ఇంకొకటి కనుక చూసుకున్నట్టయితే పిఎం కుసుమ్, ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష మహా అభియాన్, దీనిలో ఏంటంటే ఈ సౌర విద్యుత్, ఇప్పుడు అందరూ కరెంటు గాని, కరెంటు ఉన్నప్పుడు కరెంటు వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొన్న సమక్షంలో ఏంటంటే ఇలాంటి సమయాల్లో ఈ సోలార్ పంప్స్ అనేటి రైతులకు నేరుగా 60% సబ్సిడీతోని, ఇంకో 30% ఏంటంటే బ్యాంకు రుణాలు గాని, ఇంకొక 10% రైతులు కట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇది సోలార్ పంపులు రైతులకు నేరుగా సబ్సిడీ చేయుతని అందిస్తున్నారు. ఇది కాకుండా ఏంటంటే ఏవైనా బంజరు భూములు గాని, రైతు ఉత్పాదక సంఘాలు గాని, లేదంటే పంచాయతీలు గాని, వాళ్ళ దగ్గర ఏదన్నా భూమి కనుక ఉన్నట్టయితే, వేస్ట్ ల్యాండ్ గాని, ఇలాంటి ప్లేసెస్ లలో ఈ సౌర ఫలకలు ఏర్పరచుకుని దాని ద్వారా వచ్చిన విద్యుత్ ని అంటే మనం విద్యుత్ వాడుకుంటూ మనకు అవసరమైంది మిగతాది డిస్కంలకు మనము అమ్ముకుని తద్వారా కూడా మనకు ఆదాయం అనేది చేకూరుతుంది. సో ఇదొక స్కీమ్. ఇంకొకటి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, దీంట్లో ఏంటంటే పంటను బట్టి 1.5 నుంచి 2% ప్రీమియం ఉంటుంది. ఆ పంటను బట్టి ప్రీమియం వస్తుంది. ఆ ప్రీమియం గనక మనము కట్టుకున్నట్టయితే ఈ వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లో, ఏదైనా ప్రతికూల పరిస్థితుల ద్వారా గనక పంట నష్టం జరిగినట్టయితే దానికి సంబంధించిన విధి విధానాలు ఉంటాయి. దానికి ఆధారంగా ఎంత మనకు ఇన్సూరెన్స్ రావాలనో అది రైతులకు కూడా నేరుగా జమ చేయడం కూడా జరుగుతుంది. ఇంకొక స్కీమ్ వచ్చేసి ఏంటంటే కిసాన్ క్రెడిట్ కార్డు. ఈ కిసాన్ క్రెడిట్ కార్డు ఏంటంటే మనకు 3 లక్షల రూపాయల వరకు రుణ సదుపాయం ఉంటుంది. ఆ రుణాన్ని మనకు అవసరం ఉన్నప్పుడు మనం

0: సంబంధిత బ్యాంకుల ద్వారా రుణం తీసుకుంటాం, వాటిని మనము వాడుకునే అవకాశం ఉంటుంది. ఇవేంటంటే తక్కువ వడ్డీ, 7% వార్షిక వడ్డీతో ఉంటుంది. దీంట్లో గనక మనం సరైన సమయంలో గనక చెల్లించినట్లయితే, వాయిదాలు లేకుండా సరైన సమయంలో గనక చెల్లించినట్లయితే వడ్డీలో కూడా మనకు రాయితీ అనేది వస్తుంది. కాబట్టి రైతులు ఇలాంటి స్కీమ్ను కూడా ఉపయోగించుకుంటే బాగుంటుంది.
1: అయితే ఇప్పుడు ఇవి ప్రత్యక్షంగా రైతులకు ప్రయోజనం చేకూర్చే కేంద్ర ప్రభుత్వ పథకాలు కదా, అయితే ఇప్పుడు పరోక్షంగా కూడా కొన్ని పథకాలు రైతులకు లబ్ధి చేకూరుస్తున్నాయి కదా, మరి ఆ పరోక్ష ప్రయోజనాలు చేకూర్చే పథకాల గురించి చెప్తారు.
0: ఇప్పుడు పరోక్ష ప్రయోజనాలు అంటే అవి నేరుగా రైతుకి, అంటే ఒకటి విత్తనాల రూపంలో గాని లేదంటే మనకున్న సదుపాయాల రూపంలో గాని అందజేయబడుతుంది. అందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, దీంట్లో ఏంటంటే పంట కోతానంతరం నష్టాలు జరుగుతున్నాయి చాలా ఏరియాలలో, ఏంటంటే కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీలు గాని అంటే గోడౌన్లు గాని ఇలాంటివి లేని సమయాలలో, ఇలాంటివి లేకపోవడం వల్ల పంట కోతానంతరం నష్టాలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఇలా ఈ రైతులకు కోల్డ్ స్టోరేజ్ కానీ గోడౌన్స్ కానీ ఇలాంటి వ్యవసాయానికి సంబంధించిన నిల్వ ఉంచుకోవడానికి ఒకటి, రెండోది ఏంటంటే ప్రాసెసింగ్ విలువ జోడింపు కోసం కూడా, మరొకటి ఏంటంటే ఈ కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి ఈ మధ్య వచ్చే కృత్రిమ మీద గానీ ఇంకా డిజిటల్ రంగాలు గానీ, వీటిని ఉపయోగించి నిర్మాణ రంగంలో వ్యవసాయ నిర్మాణ రంగంలో పెట్టుబడులను తీసుకురావడానికి దాదాపు 2 కోట్ల వరకు రుణం తీసుకోవచ్చు. దాంట్లో కూడా వడ్డీలో రాయితీ ఉంది, వడ్డీ రేటు కూడా చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఇలాంటి స్కీమ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. రెండోది ఏంటంటే మనకి ఈ రైతు ఉత్పత్తి సంఘాలు, ఈ రైతు ఉత్పత్తిదారుల సంఘాలను బలోపేతం చేయడానికి, అంటే రైతులందరినీ సంఘటితం చేసి వాళ్ళు సంఘటితం అయినట్టయితే వాళ్ళకి ఏంది, ఒకటి ఇన్పుట్స్ రైతులకు కావాల్సిన వ్యవసాయంలో ఉన్న ఇన్పుట్స్ ను సరైన సమయంలో అందించడము, రెండవది అవుట్పుట్ మనం పండించిన పంటను సరైన గిట్టుబాటు ధరకు మార్కెటింగ్ చేసుకోవడం, దాంతోపాటు విలువ జోడింపు గాని ఇతరత్ర కార్యక్రమాలు వాళ్ళు చేపట్టడానికి ఒక బిజినెస్ రంగంలో తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ రైతు ఉత్పాదక సంఘాలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఏంటంటే SFAC ఒకటి ఉంది, స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సార్షియం, ఇంకోటి నాబార్డ్, ఈ రెండింటి ద్వారా ఏంటంటే చేయుత ద్వారా ఈ రైతు ఉత్పత్తిదారు సంఘాలు ఏర్పాటు చేయడం, వీళ్ళకు ఒక 3 లక్షల రూపాయల వరకు రుణం అందించి స్టార్టింగ్ లో ఇనిషియల్ గా ఒక 2 నుంచి 3 సంవత్సరాల వరకు వాళ్ళ చేయుత ద్వారా అందించి తర్వాత వాటిని బలోపేతం చేయడం. ఇలా మన ప్రధానమంత్రి గారి లక్ష్యం ఏంటంటే 10,000 రైతు ఉత్పాదక సంఘాలు మన దేశంలో ఏర్పాటు చేయడం, ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే మనము ఈ ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన, ఇంతకుముందు మనం చెప్పుకున్న కొన్ని పథకాలను కేంద్ర ప్రభుత్వం ఆలోచన ఏంటంటే 100 జిల్లాలను సెలెక్ట్ చేసుకున్నాయి. ఈ వెనుకబడిన 100 జిల్లాలను ఎంపిక చేసి ఆ 100 జిల్లాలలో ఈ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా, అంటే ఈ 24,000 కోట్లు ఒక సంవత్సరానికి ఈ ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన ద్వారా రైతులకు నేరుగా లబ్ధి చేకూర్చాల. ఈ మనం ఇంతకుముందు చెప్పుకున్న స్కీమ్స్ లో దాదాపు అన్ని రకాలుగా, అంటే ఒక రైతుకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఏ విధంగా అయితే లబ్ధి చేకూర్చాలో అలాంటి అన్ని స్కీమ్స్ లను జోడించి సంవత్సరానికి 24,000 కోట్లు ఖర్చు చేసి వాళ్ళకు అందించాలన్న ఉద్దేశంతో 100 జిల్లాలు ఎంపిక చేయడం జరిగింది. ఇది స్కీమ్ ఒకటి చేస్తున్నారు. ఇంకా రెండోది ఏంటంటే ఆత్మ నిర్భర్ పల్సెస్ మిషన్, దీంట్లో ఈ పప్పుదినుసు పంటలు, మనకు ఏంటంటే పప్పుదినుసు పంటలు ఇంపోర్ట్ అనేది దిగుమతి ఎక్కువగా చేసుకుంటున్నాం కాబట్టి మిగతా వారిపై ఆధారపడకుండా మనం స్వయం సమృద్ధి సాధించాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇంకోటి నమో డ్రోన్ దీది స్కీమ్ కూడా, ఈ మహిళా స్వయం సహాయక సంఘాలకు 80% సబ్సిడీ పైన డ్రోన్స్ ను అందించి వ్యవసాయ రంగంలో గ్రామీణ ప్రాంతంలో కూడా ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోని వ్యవసాయ సేవలను మరింత మెరుగుపరచాలన్న ఉద్దేశంతో అదొక స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఇది కాకుండా ఇంకా ఉద్యాన రంగం వైపు కనుక చూసుకున్నట్టయితే ప్రస్తుతము పండ్ల తోటల పెంపు, కూరగాయల సాగుకు మరియు మసాలా పంటల సాగు గాని, ఈ ప్రొటెక్టెడ్ కల్టివేషన్, ఇలాంటి ఉద్యాన రంగాన్ని బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ అనే స్కీమ్ ఒకటి తీసుకురావడం జరిగింది. ఇది కాకుండా ఈ సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్, అయితే ఎంత మనం అనుకున్నప్పటికీ యాంత్రీకరణ ప్రోత్సాహం కూడా కావాలి కాబట్టి ఈ సబ్సిడీ రూపంలో వివిధ గైడ్ లైన్స్ ఉండేదానికి, స్టేట్ గైడ్ లైన్స్, సెంట్రల్ గైడ్ లైన్స్, వాటి షేర్ ప్రకారము ఈ గ్రామీణ స్థాయిలో రైతులకి ఈ యాంత్రీకరణను పెంపొందించాలన్న ఉద్దేశంతో వివిధ యాంత్రీకరణకు సంబంధించిన పరికరాలు కూడా సబ్సిడీలో అందజేయడం జరుగుతుంది. వ్యవసాయ పనిముట్లు అనేవి అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా సూక్ష్మ నీటి సేద్యాన్ని కూడా పెంపొందించడానికి ప్రధానమంత్రి కృషి సించాయి యోజన అని, తర్వాత లేటెస్ట్ గా తీసుకొచ్చింది ఏంటంటే ఈ భారత్ విస్తార్, కృత్రిమ మేధ డిజిటల్ రంగానికి వ్యవసాయ రంగంలో కృత్రిమ మేధని, తర్వాత వ్యవసాయ సలహాల సూచనలను నేరుగా మరింత మెరుగ్గా అందించాలన్న లక్ష్యంతో ఈ భారత్ విస్తార్ కూడా తీసుకురావడం జరిగింది. పశుపోషణ కోసం చూసుకున్నట్టయితే నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్, దీంట్లో కూడా 2 కోట్ల వరకు 50% సబ్సిడీతోని, అంటే పశుపోషణ, పశువుల యొక్క ఇన్సూరెన్స్ గాని, వాటికి సంబంధించిన క్యాంప్స్ నిర్వహించడం గాని, ఇవన్నీ ఇంటిగ్రేటెడ్ ఒక స్కీమ్ కూడా ఉంది. సో ఇలా పలు స్కీమ్స్ అనేవి మనకు రైతుల కోసం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఈ మధ్య నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్, అంటే ప్రకృతి వ్యవసాయానికి తోడ్పాటు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆ పద్ధతులపైన అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని

0: యోజనను చేకూర్చే కేంద్ర ప్రభుత్వ పథకాలను గురించి సవివరంగా తెలియజేసిండ్రు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం రైతుల ఉత్పాదకతను పెంపొందించి తద్వారా వారి ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ పథకాలన్నింటినీ అమలు చేస్తున్నది. మరి ఈ పథకాలకు సంబంధించిన వివరాలన్నింటినీ సవివరంగా తెలియజేశారు. ఎవరైతే అర్హులైన రైతులు ఉన్నారో తమకు అనువైన పథకాన్ని ఎంచుకుని తద్వారా చేకూరే లబ్దిని వారు పొందాలని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
1: ధన్యవాదాలు.
2: భేటీ శీర్షికన రైతులకు ప్రత్యక్షంగా పరోక్షంగా లబ్ది చేకూరుస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్తో ముచ్చటిన్నారు. వారితో ముచ్చటబెట్టినరు కేలెనిన్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: హమ్మటేళ్ల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు విందాం. నల్లరేగడి భూముల్లో 40 తీర్ల పంటలు, బి మురళీధర్ గారి లఘు ప్రసంగం రెండవ భాగం.
4: రబీలో శనగలు అట్నాలు గిసుండివి కూడా ఉండేటి అన్నాం కదా. ఇందులో అట్టంకాయ అంటే ఇప్పుడు ఎందరికి గుర్తో నాకు తెలియదు, కానీ అట్టంకాయ అన్నిటికంటే రుచి వచ్చేది. పచ్చి తిన్నా, ఎంచుకొని తిన్నా, బుడ్డలు కాపుకున్నా కూడా అట్నాలు బాగా రుచి వచ్చేటి. అట్నాలు ఇప్పుడు చూద్దామంటే దొరుకుతలేవు. ఈ అట్టం పంట ఎంత దూరంకి వెళ్ళినా గుర్తుపట్టేస్తుండే. లేత పసుపు రంగు, లేత ఆకుపచ్చ రంగు కలగలిసి చాలా అందంగా కనిపించేది పంట. ఆ అట్టం గింజల మీద షాయి నీలం రంగుల సార్కలు అంటే గీతలుండేటి. అట్నం పప్పు రుచి ఇప్పటి బఠానీల కంటే 4 రెట్లు కమ్మగచ్చేది. అట్టాలు ఇప్పుడు ఎలా దొరుకుతాయో, ఎంత మంచుకుంటుండే దొరికితే. ఇప్పటిదాకా నేను చెప్పినవి జొన్నలు, పప్పులు, అందులో రకాలు. ఇక నూనె గింజల పంటలకై పోదాం. పల్లీలు, నువ్వులు, కుసుమలు, ఆమ్దాలు, అవసెలు. ఈ కుసుమ పంట అయితే చేనులో ఒక అలంకారం అనుకోండి. రంగురంగుల బంగారు రంగు పసుపచ్చ పూలతోటి చేనుల మెరుస్తుండే. అయితే ఈ పువ్వుకు కొచ్చటి ముండ్లుండుతోటి పశువులు కూడా దీన్ని ముట్టకపోతుండే. ఇక చిరుధాన్యాలలో అయితే సామలు, కొర్రలు, సజ్జలు, రాగులు, బురుకులు, ఇగో ఇన్ని తీర్లు పండుతుండే. ఇప్పటికీ పాత పెద్ద మనుషులు ఇప్పటి తిండి పడనోళ్ళు అక్కడక్కడ ఇంకా పండించుకుంటున్నారట. ఇప్పుడిప్పుడే షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు, ఇక రకరకాల పేషెంట్లు కూడా ఈ పంటల కోసం ఏడ పండుతున్నాయి, ఏడ దొరుకుతాయని లెంకుతున్నారు. పట్టణాలలో అయితే సూపర్ మార్కెట్లలో డబల్ ధరకు అమ్ముతున్నారట కూడా. మరి ఈ చిరుధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మంచివని ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు, కానీ మన పాత మనుషులకు ఆ సంగతి ముందే తెలిసి ఆ వీటినే బాగా తినేటోళ్ళు. ఇక నడుమలు వచ్చిన మార్పు ఏంటంటే పాలిసి బియ్యం అంటే తెల్ల బియ్యం తినేటోళ్ళంతా పెద్దగా తెలిసినోళ్ళు ఉన్నోళ్ళు, ముతక బియ్యం తింటోళ్ళంతా అన్నాడిలో అనుకునే కాలం వచ్చింది. మరి కాలం ఎప్పటికొక తీరంగా ఉంటుందా? అటుది ఇటైంది, ఇటుది అటవుతున్నది. మరి బొంతల పట్టెల నల్లరేగడి భూములలో 40 తీర్ల పంటలు మన ముచ్చట నడుస్తున్నది కదా. ఇంకా చెప్తే జొన్నలు, సజ్జలు, రాగులు, కూరలు, సామలు, బురుకులు, మక్కలు, రాగటడ్లు, తొగళ్ళు, పెసళ్ళు, మినుములు, అనుములు, శనగలు, అట్నాలు, నువ్వులు, పల్లీలు, ఆమ్దాలు, కుసుమలు, అవిసెలు, మిరపకాయలు, ఇగో వీడికి 20 తీర్లైనవి. ఇంకా చెప్తేనండి, బుడింపండ్లు, దోసకాయలు, బీరకాయలు, వంకాయ, బెండకాయ, గోరుచిక్కుడుగాయ, చిక్కుడుగాయ, టమాటా, ఆవాలు, మెంతులు, సోపు, జీలకర్ర, ధనియాలు, పుంట్లు అంటే పుంటికూర, నల్ల నువ్వులు, గడ్డి నువ్వులు, పసుపు, చెరుకు, ఇగో వీడికి ఇంకా 20, మొత్తం 40. ఇవి కాక పండ్ల విషయానికి వస్తే మామిడి పండ్లు, జామ పండ్లు, ఇవన్నీ పెద్ద పెద్ద తోటలే ఉంటుండే. సంత్రాలు, మోసంబిలు, నిమ్మలు, అరటిపండ్లు, ఇవన్నీ బజారత్నూరు, సోనాల, బోతు, కవుట, కనుగుట్టలల్లా బాగుంటుండే.
2: ఇంతవరకు నల్లరేగడి భూమిలో 40 తీర్ల పంటలు, బి మురళీధర్ గారి లఘు ప్రసంగ మాలిక రెండో భాగం విన్నారు. సమయాభావం వల్ల పూర్తిగా వినిపించలేకపోయాం. ఇంతటితో ఎల్లటి అంబటాల సంగతులు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ సమయం 8:00.

0: సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 8:30 దాటి 45 సెకండ్లు. నవలతో గత కొద్ది వారాలుగా నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవలా ధారావాహిక పఠనం కొనసాగుతూ ఉంది. ఇందులో భాగంగా ఈరోజు విందాం ఆకుపచ్చ సూర్యోదయం నవలా ధారావాహిక పఠనం 51వ భాగాన్ని. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపిస్తున్నారు సుమనస్పతి రెడ్డి.
2: అధ్యక్ష, ప్రశ్న 1. విశాఖమన్యంలో తిరుగుబాటును ప్రబోధిస్తున్న సహాయ నిరాకరణవాదిని పోలీసు బందోబస్తుతో ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఏజెన్సీ డివిజన్ నుంచి పంపించారా లేదా? చిన్నపట్నంలో ఫోర్ట్ సెయింట్ జార్జ్లో కౌన్సిల్ ఛాంబర్స్ భవనం, నవంబర్ 13, 1922. లెజిస్లేటివ్ కౌన్సిల్లో శశిభూషణ్ రథ్ లేచి ప్రశ్నలు సంధించడం ఆరంభించారు. విషయం విశాఖమన్యంలో శ్రీరామరాజు పోరాటం. సభలో ఒక్కసారిగా అలజడి రేగింది. ముఖ్యమంత్రి పానుగల్లు రాజా రామరాయణింగార్ సభలోనే ఉన్నారు. తలపాగాతో, లాంగ్ కోటు, పైజమాతో ఒక రాజులాగే ఉన్నారు. మంత్రులు కూర్మా వెంకటరెడ్డి నాయుడు, అన్నెపు పరశురామ పాత్రో కూడా దగ్గర దగ్గరగా అలాంటి వేషధారణలోనే ఉన్నారు. అగరం సుబ్బరాయలు రెడ్డియార్ తప్పుకోవడంతో మంత్రిగా అవకాశం పొందినవాడే ఏపీ పాత్రో, అంటే అన్నెపు పరశురామ పాత్రో. నేరుగా ఎన్నికైన సభ్యులు, ప్రభుత్వం నియమించిన సభ్యులు అంతా తలపాగాలతో, లాంగ్ కోట్లతో ఉన్నారు. కౌన్సిల్ అధ్యక్షుడు లేదా స్పీకర్ దివాన్ బహదూర్ పెరుంగువూర్ రాజగోపాల్ ఆచార్యర్ కేసీఎస్ఐ సిఐయు. గతంలో మద్రాసు ప్రెసిడెన్సీ న్యాయశాఖలో పనిచేసిన ఆచార్య స్వతంత్ర సభ్యుడు. దేశీయ వ్యవహారాల విభాగం సభ్యుడు సర్ లయనిల్ డేవిడ్సన్, ఆర్థిక విభాగం సభ్యుడు సర్ చార్ల్స్ థోడ్ హంటర్, రెవెన్యూ విభాగం సభ్యుడు మహమ్మద్ హబీబుల్లా, న్యాయ వ్యవహారాల విభాగం సభ్యుడు ఎస్ శ్రీనివాస అయ్యంగార్ కూడా సభలోనే ఉన్నారు. ప్రభుత్వానికి చెందిన వారంతా సూటుబూటుతో ఉన్నారు. ప్రజాప్రతినిధులుగా ఎంపికై వచ్చిన సభ్యులను చూస్తుంటే కృష్ణదేవరాయల సభను చూస్తున్నట్టే ఉంది. అంతా ఒక్కసారిగా తమ తమ స్థానాల్లోనే నిటారుగా అయ్యారు. మద్రాసు మొదలు విజయనగరం వరకు పత్రికలలో 4-5 నెలలుగా విశాఖమన్యం అలజడుల వార్తలు హోరెత్తుతున్నాయి. సరిగ్గా అదే విషయం సభలో లేవదీశాడు రథ్. 40 ఏళ్ల రథ్ మంచి వక్త. ప్రశ్న 2. ఆ సహాయ నిరాకరణవాది వ్యవహారం పరిశీలించిన పౌర అధికారే మళ్లీ ఆ సహాయ నిరాకరణవాది మన్యంలో ప్రవేశించడానికి అనుమతించాడా? అలాగే ఆ సహాయ నిరాకరణవాది విషయంలో హద్దులు మీరుతున్నావంటూ పోలీసులను ఆ పౌర అధికారి నోరు పారేసుకున్నాడా? ప్రశ్న 3. అల్లూరి శ్రీరామరాజు అనే ఆ సహాయ నిరాకరణవాది మన్యానికి స్వతంత్ర అధినేత కావాలని కోరుకుంటున్నాడా? ప్రశ్న 4. రంప ఏజెన్సీలో ఇంతకు ముందు కూడా ఇలాంటి తిరుగుబాట్లు జరిగాయి, అందుకు కారణాలు ఏమిటి? ప్రశ్న 5. ప్రస్తుత తిరుగుబాటును అణచడానికి తీసుకున్న చర్యలు ఏమిటి? అసలు ఈ తిరుగుబాటు తలెత్తడానికి కారణాలేమిటో కూడా ఈ ప్రభుత్వం సభ్యులకు తెలియజేయాలని కోరుతున్నాను. రథ్ గంజాం జిల్లావాడు, మంచి సాహిత్యవేత్త. న్యూ ఒరిస్సా అనే పత్రికతో పాటు సత్యవాది, ప్రదీప అనే 2 సాహిత్య పత్రికలు కూడా నడుపుతున్నాడు. ప్రత్యేక ఒరిస్సా రాష్ట్రం కోసం పాటుపడుతున్నాడు. 127 మంది సభ్యులు ఉన్న కౌన్సిల్లో 63 మంది జస్టిస్ పార్టీ సభ్యులే. ముఖ్యమంత్రి పానగల్లు రాజా కూడా ఆ పార్టీవాడే. సహాయ నిరాకరణోద్యమం చేస్తోంది కాబట్టి భారత జాతీయ కాంగ్రెస్

కాంగ్రెస్ ఎన్నికలకు దూరంగా ఉండిపోయింది. అందుకే బ్రిటిష్ వ్యతిరేక పోరాటం గురించి ఏ ప్రశ్న వచ్చినా దానిమీద చర్చ అంటే అణచణం గురించి సూచనలు తీసుకోవడమే. దేశీయ వ్యవహారాల విభాగం సభ్యుడు కర్నల్ నాఫ్ సహా అధికారులు ఎవరూ పెద్దగా స్పందించలేదు. కానీ రథ్ ప్రశ్నలకు ముందే విశాఖమన్యంలో జరుగుతున్న ఆందోళనను అదుపు చేయడానికి మరోసారి 60,800 రూపాయలు మంజూరు చేయమని సభను అభ్యర్థిస్తూ నాఫ్ ఒక ప్రతిపాదన చేశాడు. అందుకు సభ మారు మాట్లాడకుండా ఆమోదించింది కూడా. విశాఖమన్యంలో అలజడుల అణచివేతకే అదనంగా మరో 100,000 రూపాయల నిధి కోసం కూడా ప్రతిపాదన సభ ముందుంది. సభాపతి ఆదేశం మేరకు దీనికి సమాధానం చెబుతూ ఈ విషయాలు ప్రభుత్వం వెల్లడించింది. అంటే నాఫ్ ప్రభుత్వం తరఫున సభలో చెప్పాడు. గౌరవనీయ సభ్యులకు, ఫితూరి నాయకుడు శ్రీరామరాజు గూఢచారి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడంలో నిపుణుడు. మైదాన ప్రాంతంతో సంబంధం కలిగి ఉన్నాడు. చింతపల్లి, మరో 2 పోలీస్ స్టేషన్ల మీద దాడులతో విశాఖమన్యం తిరుగుబాటు ఆరంభమయ్యింది. పోలీసులు ప్రతిఘటించలేకపోయారు. తిరుగుబాటుదారులు కార్బైన్లు, మందుగుండు తీసుకుపోయారు. స్థానికంగా ఉన్న కృష్ణ, కాకినాడ రిజర్వు దళాలను వెంటనే అలజడి జరుగుతున్న ప్రాంతాలకు తరలించారు. అలజడి ఆరంభమైన తొలి దినాల్లో తిరుగుబాటుదారులు చేసిన ఆకస్మిక దాడిలో ఒక పోలీసు చనిపోయాడు. మొన్న 3 సెప్టెంబర్ దామనపల్లిలో కూడా తిరుగుబాటుదారులు పోలీసుల మీద విజయవంతంగా ఆకస్మిక దాడి చేశారు. మద్రాసు జిల్లా పోలీసు యంత్రాంగంతో చర్చించి మలబారు దళాలను పంపించాం. అవసరమైతే సైనిక వ్యవస్థ సేవలు తీసుకోవడానికి కూడా సంప్రదించాం. మోత పని కోసం గుర్రాలు పంపించాం. వైర్లెస్ సెట్లు కూడా వెళ్లాయి. సమన్వయం కోసం ఒక సైనికాధికారిని కూడా అక్కడికి పంపించాం. 24 అక్టోబర్ మరో ఆకస్మిక దాడి చేశారు తిరుగుబాటుదారులు. ఆ దాడిలో ఒక పోలీసు గాయపడగా రామరాజు దళంలోని 3 చనిపోయారు. 15 మంది వరకు బ్రిటిష్ అధికారులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే కార్యక్రమంలో భాగం పంచుకుంటున్నారు. మద్రాస్ రెడ్ క్రాస్ అంబులెన్స్ను ఏర్పాటు చేసింది. హిజ్ ఎక్సలెన్సీ గవర్నర్ అదనపు వ్యయం కోసం 20,000 రూపాయలు మంజూరు చేశారు. ఇంత హఠాత్తుగా తిరుగుబాటు చెలరేగడానికి కారణం ఏమిటి? ఒక్కసారే 3-4 సభ్యులు కోరారు. అప్పుడు శశిభూషణ్ రథ్ మళ్లీ తన దగ్గర ఉన్న సమాచారం సభ ముందుంచడానికి అనుమతి తీసుకున్నాడు. 1879 విశాఖ మన్యం పక్కనే ఉన్న రంపలో తిరుగుబాటు జరిగింది. అప్పుడు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ అక్కడికి వెళ్లారు. గాజులు, తలపాగాలు ఇచ్చి వాళ్లను మంచి చేసుకుని పరిస్థితులను చక్కదిద్దడానికి ప్రయత్నం చేశాడు. అలా తిరుగుబాటుకు కారణాలను కూపిలాగాడు. తిరుగుబాటుకు ఒక కారణం సారాయి తయారు చేసుకోవడానికి కొండవాళ్లకు ఉన్న అనుమతిని తొలగించడం. కాని తాజాగా రామరాజు నాయకత్వంలో జరుగుతున్న తిరుగుబాటుకు వెనకాల ఉన్న కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు. గతంలో మాదిరిగా కాకుండా రామరాజు వెంట ఎప్పుడూ 100 మంది అనుచరులు ఉంటారని చెప్తున్నారు. శ్రీరామరాజు ఉద్యమం గురించి ప్రభుత్వం ఎప్పటికప్పుడు సభ్యులకు సమాచారం ఇవ్వాలని అంతా కోరారు. అలాగే సాధ్యమైనంత త్వరగా అణచివేయాలని కూడా ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. ఆ 303 తుపాకీ గొట్టం, విల్లులో సిద్ధంగా ఉన్న ఆ బాణం రెండూ కూడా ఆ లక్ష్యం కేసే గురిపెట్టున్నాయి. దాదాపు 15 గజాల దూరంలో పాతిన ఆ కర్రకు వేలాడుతోంది బుల్స్ ఐ. తుపాకీ కాల్చడం నేర్చుకునేవారు లక్ష్యంగా పెట్టుకునే పటం. 2 అడుగుల వెడల్పు, 2 అడుగుల ఎత్తు ఉన్న నల్లటి బోర్డు మీద చిత్రించి ఉన్నాయి తెల్లటి రంగుతో 3 సున్నాలు, ఒకదానిలో ఒకటి. లోపలి సున్నకి మధ్యలో ఉంది ఎర్రటి చుక్క. ఆ పోటీ అపురూపంగా అనిపిస్తోంది అక్కడున్న ఉద్యమకారులందరికీ. చిన్నగా వీచింది గాలి, అందుకే తుపాకీ నుంచి గుండు, విల్లు నుంచి బాణం ఆగాయి. పాలమామిడి గొంది. గూడెం కొండల్లోనే ఎంతో అందమైన ప్రదేశం. కొండవాలులో ఉంది. జనం లేని ఊరు. ఎంతో కష్టపడితే తప్ప చేరుకోవడం కష్టం. అక్కడ పారుతున్న ఏరు ఒడ్డును నిర్మించారు పూజ బస, అంటే 2 తాటాకు పందిళ్ళు. వాటికి 4 ఫర్లాంగ్ దూరంలో మంచెలను పోలిన చిన్న చిన్న పాకలను కూడా కట్టారు ఎత్తుగా.
ఒక వృత్తం గీసి దానిమీదే నిర్మించినట్టు 6 పాకలు నిర్మించారు. అక్కడ్నుంచి నిరంతరం ఎవరో ఒకరు చుట్టుపక్కల ప్రదేశాలను పరిశీలిస్తూ ఉంటారు. పోలీసుల రాకపోకలను గమనిస్తూ ఉంటారు. 5-6 ఎకరాల ఖాళీ ప్రదేశం, పూజ బస ఎదురుగా. దాని మధ్యలోనే ఉన్నాయి 4 కొండరాళ్ళు, చిన్న చిన్న వేదికల మాదిరిగా. వాటిలో 2 మీద నిలబడి ఉన్నారు ఆ 2 దూరం దూరంగా. విల్లు పట్టుకొని గోకిరి ఎర్రేసు, తుపాకీ పట్టుకొని శ్రీరామరాజు, మల్లు, పడాలు, మోదిగాడు, బుడ్డయ్య దొర, బోనంగి పోతిరాజు, ఖణ్ణిగాడు, ఇంకా అనేక మంది గిరిపుత్రులు అటుపక్క ఇటుపక్క నిలబడి కన్నార్పకుండా చూస్తున్నారు. ఆ 2 వెనుక మధ్యగా నిలబడి మోగించడానికన్నట్టు అరిచేతులు ఎత్తి సిద్ధంగా ఉన్నాడు గంతన్న. అతడు ఆ చేతులు కలపగానే తుపాకీ పేలుతుంది, బాణం దూసుకు వెళ్తుంది. 2 ఆ లక్ష్యం వైపే. చిరుగాలి తగ్గింది. ఇప్పుడు గొప్ప నిశ్శబ్దం. గంతన్న ఠక్కున చరిచాడు అరిచేతులు. ఢామ్ అంటూ పేలింది తూట. సర్రున దూసుకెళ్ళింది బాణం. తూట ఆ ఎరుపు చుక్కను ఛేదించుకొని వెళ్ళిపోయింది. ఆ వెంటనే బాణం వచ్చి తూటా చేసిన రంధ్రం పక్కనే దిగింది. అంతా అద్భుతాన్ని చూసినట్టు ఎగబడి చప్పట్లు కొట్టారు. మళ్లీ ఎవరి అభ్యాసం వారు మొదలుపెట్టారు. పూజ బసకే కొద్ది దూరంలో ఇంకో చిన్న ఖాళీ స్థలంలో తుపాకీ పేల్చడంలో మెలకువలు నేర్చుకుంటున్నారు కొందరు యువకులు. వారంలో ఒకరోజైనా వీలైన వారంతా వచ్చి ఆయుధాలు ఉపయోగించడంలో మెలకువలు నేర్చుకోవడం, అభ్యాసం చేయడం రివాజుగా మారింది. ఏ పూజ బస దగ్గరైనా ఇది మామూలు. బాణాలు వేయడం, కత్తి తిప్పడం, బల్లెం విసరడం, తుపాకీ కాల్చడం, ఆఖరికి ఉండేలు బద్దలో చిన్న చిన్న రాళ్లు పెట్టి కొట్టడం దగ్గర నుంచి అన్ని యుద్ధ విద్యలను నిరంతరం అభ్యసించడం అలవాటు చేశాడు రామరాజు. కొండల్లో పరుగెత్తడం కూడా అలవాటు చేసుకుంటూ ఉంటారు అంతా. ఎర్రేసు ఎప్పుడు విల్లు పట్టినా రామరాజు ఆలోచనలు ఎక్కడికో దూసుకుపోతూ ఉంటాయి. చెవిదాకా బాణం లాగి వదిలే తీరు, గుండెదాకా నారిని సాగదీసే తీరు ఎంతో విస్మయం గొలుపుతూ ఉంటుంది. నిజానికి ముండకోపనిషత్తులోని 2 శ్లోకాలు కూడా గుర్తుకు వస్తూ ఉంటాయి. మనసంతా ఏవో ప్రకంపనలతో ఉద్వేగభరితమవుతూ ఉంటుంది. ధనుర్గృహీత్వౌపనిషదం మహాస్త్రం శరం హూపాసానిషితం సంధయీతు అయమ్యతద్భావగతేన చేతస లక్ష్యం తదేవాక్షరం సౌమ్య విద్ధి. అంటే ఉపనిషత్తులు అందించే మహాస్త్రాన్ని ధనుస్సుగా తీసుకో. నియమానుసారం నిత్యము చేసే ఉపాసన వలన తీక్షణమైన బాణాన్ని ఎక్కుపెట్టు. ఎటూ చెదరకుండా బ్రహ్మచింతనలోనే కేంద్రీకృతమైన మనస్సు చేత వింటి నారిని చెవిదాకా లాగు. నాశం లేని బ్రహ్మమే లక్ష్యం. ఆ బ్రహ్మాన్ని తెలుసుకో, అంటే ఛేదించు.

0: ఇంతవరకు ఆకుపచ్చ సూర్యోదయం, మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవలాధారావాహిక పఠనం 51వ భాగాన్ని విన్నారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, పఠనం సుమనస్పతిరెడ్డి. ఈ ఆకుపచ్చ సూర్యోదయం నవలాధారావాహిక పఠనం 52వ భాగాన్ని ఈరోజు రాత్రి 9:30 వినవచ్చు. ఇందరితో ఎల్లటి నవలతో కార్యక్రమం సమాప్తం.
1: ఏక ప్రకార్ సే పీఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి.

0: आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना के तहत लगभग 60 करोड़ लोग बने हैं 5 लाख रुपए के मुफ्त उपचार के हकदार। अब तक 12 करोड़ से भी ज्यादा मुफ्त उपचार किए जा चुके हैं, जिससे गरीब परिवारों के चिकित्सा खर्च में लगभग 2 लाख करोड़ रुपए की बचत हुई। आज ही आयुष्मान ऐप डाउनलोड कर आयुष्मान कार्ड बनाएं। ज्यादा जानकारी के लिए 14555 पर कॉल करें।
1: आकाशवाणी आदिलाबाद 100.2 FM మనసు నిండా సమయం సరిగ్గా 8:45. సింగిడి సినిమా పాటల కార్యక్రమం. రోజు లెక్కనే ఎల్లటి సింగిడి కూడా ఇప్పటి నుంచి 10:00 ఉంటుంది. ఇందులో నేను చెప్పే ముచ్చట్లు, నేను వినిపించే పాటలే కాకుండా మీరు కూడా ముచ్చట్లు చెప్పచ్చు, మీకు ఇష్టమైన పాటల్ని అడగవచ్చు. మా ఫోన్ నంబర్ 2950-81. ఈ నంబర్కు ఫోన్ చేయవచ్చు. 08732 కోడ్ జత చేసి

ముందుగా చెప్పినట్టుగా కేవలం ఒక్క నంబర్ మాత్రమే పనిచేస్తుంది. అది నంబర్ 2950081. 2300081 అనే నంబర్ పనిచేయడం లేదు, గమనించండి. 2950081 అనే నంబర్కు మాత్రమే ఫోన్ చేయండి.

సుకన్య తమిళ సినిమా నిర్మాత రమేష్ గారి కూతురు. ఈమె భారతీ రాజా దర్శకత్వం వహించిన తమిళ చిత్రం పుదు నెల్లు పుదు నాథు అనే సినిమాతో రంగప్రవేశం చేశారు. తమిళ సినీ రంగంలో అగ్రశ్రేణి నటులైన కమల్ హాసన్, సత్యరాజ్, విజయకాంత్ల సరసన నటించారు. సుకన్య కళాక్షేత్రంలో స్కాలర్షిప్తో నాట్యం అభ్యసించి ఆ తర్వాత ప్రముఖ నర్తకి చంద్రలేఖ నాట్య బృందంతో పాటు అనేక నృత్యోత్సవాల్లో పాల్గొన్నారు. 1987 ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో పాల్గొనడానికి రష్యా వెళ్లిన బృందంలో అతి పిన్న వయస్కురాలు సుకన్య. ఈమె రష్యాలో కెమ్లిన్ స్క్వేర్లో మరియు రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, మిఖాయిల్ గోర్బచేవుల ముందు నాట్య ప్రదర్శన ఇచ్చారు. 2002 March 18 అమెరికాకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన శ్రీధర్ని పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడ్డారు. అయితే సంవత్సరం తిరిగేలోపే పెళ్లి అభిప్రాయ భేదాల కారణంగా అది రద్దయింది. భారతదేశం తిరిగి వచ్చిన సుకన్య అనేక నాట్య ప్రదర్శనలు ఇచ్చారు. జయ టీవీలో శాస్త్రీయ నృత్య ఆధారితమైన తకధిమి గేమ్ షోలో యాంకర్గా పనిచేశారు. ఈమె నటించిన తెలుగు సినిమాల్లో కొన్ని ఇటీవల వచ్చిన మహేష్ బాబు శ్రీమంతుడు, మళ్ళీ 2012 అధినాయకుడు, 1996 నేటి సావిత్రి, 1994 కెప్టెన్, 1993 అమ్మ కొడుకు, 1992 పెద్దరికం అనే సినిమాలో నటించారు. ఇప్పుడు ఆమె నటించిన పెద్దరికం అనే సినిమాలోని ఈ పాట విందాం.

0: கச்சா பபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சை பால்
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
4: మీరు ట్యూన్ చేసుకున్నారు 100.2 FM, వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ ప్రసారాలని. మీరు నాకు ఫోన్ చేసి పాటలు అడగాలంటే 2950 81 అనే నంబర్కు ఫోన్ చేయవచ్చు. ఆదిలాబాద్ కోడ్ 0870.

ఇది మనయాస మన బాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. సింగిడిలో ఇప్పుడు విందాం కులగోత్రాలు సినిమా కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ఒక శ్రోత మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్ లో. ఎవరో మాట్లాడదాము. హలో.
1: హలో, నమస్కారం సార్. గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు ఊరు చెప్తారా?
1: చెబుతా సార్. పోల్ శివదాస్ రెడ్డి, సీనియర్ రేడియో శ్రోత, ఆకాశవాణి శ్రోత సార్. గుంటూరు జిల్లా దాసరపాలెం నుండి పోల్ శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ, వెంకట సంజయ్ రెడ్డి, ఋషి కేశవ రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, రవణమ్మ, సావిత్రి, వారి కుటుంబ సభ్యుల కోసం ఇద్దరు మిత్రుల చిత్రం నుండి హలో హలో అమ్మాయి పాత రోజులు పోయాయి కనపడిసు.
0: ఘంటసాల మాస్టర్ పాడిన పాట.
1: ఘంటసాల మాస్టర్, సుశీలమ్మ.
0: అయితే పాత పాట చాలా మంచి పాట అడిగారు. ఖచ్చితంగా ఆ పాట విందాము.
1: చూసాను సార్ నేను ఆ రోజులలో, 2-3 సార్లు చూసిన.
0: అయితే వినే ముందుగా మీ ఊరి గురించి చెప్పండి. దాసరిపాలెం ఎలాంటి ఊరు, ఎంత పెద్ద ఊరు, మీ ఊరి విశేషాలు ఏంటి?
1: గుంటూరుకు దగ్గరలో ఉంది సార్. మాకు గుంటూరు జిల్లాలో దగ్గరగా ఉంది, 10 కిలోమీటర్లు. అందులో కొండవీటి కోట అని ఉంది, చరిత్రాత్మకమైన కోట అది.
0: కొండవీటి కోట మీ ఊరు దగ్గర ఉందా?
1: దగ్గరనే సార్, ఇక్కడ ఫిరంగిపురము దగ్గరనే.
0: ఫిరంగిపురానికి కూడా రాజుల కాలంలో ఫిరంగి వల్ల వచ్చి ఉంటదేమో.
1: ఉంది సార్, ఉంది సార్. ఒక పైకి కూడా పోవచ్చు, హైవే లైన్ వేసిండ్రు, డబుల్ రోడ్డు. బాగానే పర్యాటక పోవచ్చు సార్, కొండవీటి కోట చూడొచ్చు దగ్గరలో. మంచిగా గాయత్రి గుడి ఉంది ఇక్కడ, కళ్ళ మర్నాథరెడ్డి కాలేజీ, ఇంజనీర్ కాలేజీ ఉంది, అరే కాలేజీ ఉంది, కాటూర్ హాస్పిటల్ ఉన్నాయి, అన్ని పత్తి మిల్లు అన్ని ఉన్నాయి సార్ ఇక్కడ. చూడాల్సిన ప్రదేశం పుత్తూరు దగ్గర ఉండే ఆంజనేయ వినాయకమయ్య గుడి.
0: సంతోషం మీ ఊరి విశేషాలు తెలియజేసిండ్రు. మీరు అడిగిన పాట వస్తుంది, విందాం మరి.
1: పేరు నరేష్ గారు అనుకుంటుందా?
0: కమలాకర్ నా పేరు.
1: ఇంతకుముందు
0: పాట మీరు కమలాకర్. నమస్తే అండి, విందాం పాట.

0: నా గుడ్ నైట్.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
3: ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. మీరు ఫోన్ చేసి పాటలు అడగాలనుకుంటే లేదా మీకు తెలిసిన మంచి విషయాల్ని శ్రోతలందరితో పంచుకోవాలనుకుంటే 2950081 అనే నంబరుకు ఫోన్ చేయవచ్చు. ఆదిలాబాద్ కోడ్ 087-3-2 జత చేసి ఫోన్ చేయాలి. పూర్తిగా నంబర్ ఎలా ఉంటుందంటే 087-3-2-2-9-5-0-8-1.
4: Savage.

రే వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరేళ్ల మంటరా, ఆదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా రే. వద్దురా

శివ అని నా క్లోజ్ ఫ్రెండ్ లవ్ లో పడి పెళ్లి చేసుకున్నాడు. కాలేజీలో వాడు గ్రీకు వీరుడు, మ్యారేజ్ కాకముందు రాకుమారుడు. అంతా జరిగి జస్ట్ 1 మంత్ కాలేదు, ఎంత మారిపోయాడు గుర్తుపట్టలేనట్టు. పక్క చిక్కిపోయి మంచి లుక్కుపోయి ఫేసు పాలిపోయి జుట్టు రాలిపోయి ఈ దేవదాసు వాలకం దేనికంటే తను దేవిదాసు కావడం వల్ల అంటూ గుక్క పట్టి ఏడ్చాడు ముక్కు.

అంతెందుకు మా మల్లిగాడు మా ఊళ్ళో వాడంత తోడు లేడు. మామూలుగానే వాడు దేశముదురు, పెళ్లితోటి పోయింది వాడి పొగరు. ఇల్లాలు అమ్మోరు పళ్ళేక ఇంటి పోరు, చల్లారిపోయింది వాడి నెత్తురు. ఒక్క పూట కూడా ఉండదనుకుంటా, కష్టమనకుండా బుర్ర తినకుండా, వాణ్ణి తిట్టిన తిట్టు తిట్టకుండా వెంట పడి తరుముతూనే ఉంటదంట వీధి వెంట. కోడి నాగులాంటి వాణ్ణి వానపాము చేసింది, అది కాదురా.

0: మరో శ్రోత ఫోన్ చేసి లైన్ లో ఉన్నారు, ఎవరో చూద్దాం. హలో.
1: హలో సార్, నమస్కారం.
0: నమస్కారం అండి. మీ పేరు ఊరు చెప్తారా?
1: పేరు జ్యోతి, అంకోలి నుండి.
0: ఏం చేస్తుంటారు మీరు అక్కడ? అయితే మీ ఊరు దగ్గర ఉన్న పాత గుడి ఏమన్నా మీకు గుర్తుందా? అంకనేశ్వరాలయం అంటే మీరు చూసారా? అదే, అంటే ఆ పేరుతోటే మీ ఊరికి అంకోలి అని వచ్చి ఉంటుంది అంటారా? మరి మీ పెద్దలు చెప్తుంటారు కదా. అక్కడ అంటే దేవుడు, ఏ దేవుడి గుడి అది అంకనేశ్వర ఆలయం అంటే?
1: పేరు అంకనేశ్వరుడే.
0: అంకనేశ్వరుడే గుడి అంటే శివుని పేరా?
1: అంకనేశ్వరుడు అని శివుని పేరే సార్.
0: శివునికి ఉన్న పేర్లలో అంకనేశ్వరుడు ఒకటి అనమాట. శివాలయం ఉంది అని అర్థం. మీ ఊరి దగ్గర ప్రాచీనమైంది కదా.
1: జాతర ఉంటది అక్కడ.
0: ఎప్పుడు ఉంటుంది జాతర?
1: శివరాత్రి 3 రోజులు ఉంటది సార్.
0: శివరాత్రి అప్పుడు రావచ్చు అనమాట మీ ఊరు. బాగుంది. అయితే ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు మీరు?
1: సోగ్గాడి పెళ్ళాం సినిమా నుండి కొండ కోన పా

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
3: సింగిడి సినిమా పాటల కార్యక్రమంలో మరో శ్రోత మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. హలో, శుభోదయం అండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరేంటి?
4: నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ గ్రామం నుండి మాడాబోయి సత్యనారాయణ సార్.
3: సత్యనారాయణ గారు, డొంకేశ్వర్ లో ఏం చేస్తుంటారు మీరు?
4: చేపలు వాడతాం సార్.
3: అంటే డొంకేశ్వర్ అంటే ఈ శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ లో ఉంటుంది కదా? డొంకేశ్వర్ అనే పేరు ఎట్లా వచ్చిందో మీకు ఏమైనా తెలుసా? మరి
4: డొంకేశ్వర్ అనే పేరు సార్, అప్పట్లో మన శ్రీరాముడు వనవాసం చేస్తూ చేస్తూ మన గోదావరి పరివాహక ప్రాంతంలో వాళ్ళు తిరిగిండు కదా సార్.
3: అవును.
4: అప్పుడు ఒక అంటే అవి డొంకల్లల్లా ఒక శివలింగం దొరికిందట సార్. అది తీసి అప్పుడు శ్రీరాముడు అక్కడ పూజలు చేసిండు. ఆ దాన్ని బట్టి అక్కడ డొంకలలో దొరికింది కాబట్టి
3: డొంకేశ్వర్
4: డొంకేశ్వర్ అనే పేరు.
3: డొంకలో దొరికిన ఈశ్వరుడు కాబట్టి డొంకేశ్వరుడు
4: అయ్యాడన్నమాట. అది సార్.
3: ఆ గుడి ఉందా మరి ఇప్పటికీ?
4: అక్కడ గుడి లేదు సార్, చిన్న శివలింగం ఉంటది ఒడ్డుకు, గంగా ఒడ్డుకు.
3: బాగుంది. అయితే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లో చేపలు పడతామన్నారు కదా, ఇప్పుడు మరి నీళ్లు ఏమైనా పెరిగాయా ఈ వర్షాకాలంలో?
4: లేదు సార్, ఇంకా రాలేదు, ఎక్కడ నుండి రాలేదు, వర్షాలు పడతలేవు సార్.
3: అవునవును, త్వరలోనే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండాలని ఆశిద్దాము. మరి ఈరోజు ఏ పాట విందాం?
4: నిండాలని మేము కూడా కోరుకుంటాం.
3: నిండాలి, వర్షాలు కురవాలి, చెరువులన్నీ నిండాలి, వాగులు కూడా పొంగాలి, అప్పుడే జీవం ఉంటుంది. అయితే ఏ పాట విందాం ఈరోజు చెప్పండి?
4: నీరాజనం సినిమా నుండి సార్. మనసు కమదు కలశం
3: పగిలే వరకే
4: వరకే అది నిత్య సుందరం.

0: మరి మరి తినది ఒకటి పరితాపమై ఒక తీయని పరితాపమై మనసొక మధు కలశం పగిలే వరకే అది నిత్య సుందరం.
1: బాగుంది. పాటను నేర్చుకున్నారంటే ఈ సినిమా మీకు ఇష్టమైన సినిమా అయి ఉండాలి, పాట కూడా ఇష్టమైనది అయి ఉండాలి.
0: నేను సాంగ్స్ వాడుతా ఉంటా సార్, నాకు పాట అంటే బాగా ప్రాణం. సంగీతం అంటే
1: సంతోషం. సంగీతం నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు, కాకపోతే ఎక్కువ తక్కువ ఉంటుంది అంతే. మీకు బాగా ఇష్టమని అర్థం అవుతుంది. మీకు బాగా ఇష్టమైన పాట విందాం, మేము కూడా వింటాం మీతో పాటు. నమస్తే.
0: తప్పకుండా సార్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. ఈరోజు భారతీయ చలనచిత్ర నటి దర్శకురాలు రేవతి గారి పుట్టినరోజు. ఈమె 1966 జూలై 8 తేదీన జన్మించారు. అసలు పేరు ఆశ. ఈమె మలయాళ సినిమా తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించారు. 3 వే

వేర్వేరు విభాగాల్లో జాతీయ చలనచిత్ర పురస్కారాలు, దక్షిణాది ఫిలింఫేర్ పురస్కారాలతో పాటు అనేక పురస్కారాలు అందుకున్నారు. రేవతి గారు శిక్షణ పొందిన భరతనాట్య నర్తకి. 7 సంవత్సరాల వయసు నుంచి నాట్యం నేర్చుకుని 1979లో చెన్నైలో అరంగేట్రం చేసి నాట్య ప్రదర్శన ఇచ్చారు. సినిమాలకే కాకుండా అనేక రకాల సామాజిక సంస్థలతో కూడా వీరికి సత్సంబంధాలున్నాయి. ఇందులో అత్యంత ముఖ్యమైనది బన్యన్ ఎలిబిలిటీ ఫౌండేషన్, ట్యాంకర్ ఫౌండేషన్, విద్యాసాగర్, చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, భారతదేశ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వంటి అనేక చిత్రోత్సవాల్లో సభ్యురాలిగా కూడా ఈమె ఉన్నారు. ఈమె నటించిన తెలుగు సినిమాలు మానస వీణ, సీతమ్మ పెళ్ళి, డ్యాన్స్ మాస్టర్, రావు గారిల్లు, ప్రేమ, లంకేశ్వరుడు, అంజలి, క్షత్రియ పుత్రుడు, గాయం, గణేష్, ఈశ్వర్, జానకి వెడ్స శ్రీరామ్, గాయం 2, యుద్ధం శరణం, బ్రహ్మోత్సవం, ఇలా ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు వీరు నటించిన ప్రేమ అనే సినిమాలోని ఈ పాట విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది మన యాస మన బాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మన

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సింగిడిలో చివరి పాట వినే సమయం వచ్చింది. విందాం యువ సినిమాలోని పాట.

సమయాభావం వల్ల ఆ పాటను పూర్తిగా వినిపించలేకపోయాం. ఇంతటితో ఇలాంటి సింగిడి సినిమా పాటల కార్యక్రమం సమాప్తమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 10 గంటలు కావస్తున్నది. మరికొద్దిసేపట్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీ అవుతాయి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారతదేశం, ఇండోనేషియా అన్ని రూపాల్లోని ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండించాయి. అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా ఈ ముప్పును ఎదుర్కోవడానికి నిర్ణయాత్మక సమన్వయంతో కూడిన అంతర్జాతీయ ప్రయత్నాలు జరగాలని పిలుపునిచ్చాయి. జకార్తాలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఇండోనేషియా అధ్యకులు ప్రబోవో మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల అనంతరం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. భారత్ బహ్రెయిన్ సహకారం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. జయశంకర్ బహ్రెయిన్ రెండు రోజుల పర్యటన నిన్న ముగిసింది. ఈ పర్యటన సందర్బంగా యువరాజు ప్రధానమంత్రి ప్రిన్స్ సల్మాన్ బిన్ సమక్షంలో డాక్టర్ జయశంకర్ బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఖలీఫాను కలిశారు.

ఇథనాల్ మిశ్రమం శాస్త్రీయంగా నిరూపించబడిన చర్య అని, ఇది గణనీయమైన ఆర్థిక పర్యావరణ ప్రయోజనాలు అందిస్తుందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన వికసిత్ భారత్ సదస్సులో ప్రసంగిస్తూ కేంద్రం ఇథనాల్ మిశ్రమం కార్యక్రమాన్ని సమర్థించిందని గడ్కరీ చెప్పారు. మిశ్రమ ఇంధనం కారణంగా సమస్యలు తలెత్తిన ఒక్క వాహనాన్నైనా చూపించాలని విమర్శకులను ఆయన ప్రశ్నించారు. రాష్టంలో ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందించడానికి 360 కోట్ల రూపాయలతో తహసీల్దార్, ఆర్డీఓ, సబ్ రిజిస్టార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. హైదరాబాద్లో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ ఆయన, తొలి విడతలో 263 కోట్ల రూపాయలతో 107 తహసీల్దార్, 10 ఆర్డీఓ కార్యాలయాలు, 97 కోట్ల రూపాయలతో 48 సబ్ రిజిస్టార్ కార్యాలయాలు, 3 జిల్లా రిజిస్టార్ కార్యాలయాలు, 2 డీఐజీ కార్యాలయాల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేసినట్టు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మేడ్చల్, మహేశ్వరం నియోజకవర్గాల్లో 338 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టనున్న ఆధునిక 4 లేన్ల రహదారుల నిర్మాణం పనులకు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న శంకుస్థాపన చేశారు. హైబ్రిడ్ యాన్యూటీ మోడల్ విధానంలో ఈ పనులు చేపడుతున్నట్టు మంత్రి వివరించారు. తెలంగాణ ఉద్యమకారులు వారి కుటుంబాల సంక్షేమానికి సమగ్ర విధానాలు రూపొందిస్తామని ప్రభుత్వ ఉన్నత స్థాయి కమిటీ వెల్లడించింది. హైదరాబాద్లో అమరవీరుల జ్యోతి ప్రాంగణంలో నిర్వహించిన సమావేశంలో పొన్నం ప్రభాకర్, ఎం కోదండరాం, అద్దంకి దయాకర్ తదితరులు, కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థి ఉద్యమకారులు అమరవీరుల కుటుంబ సభ్యులతో చర్చించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. 10:30 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఎవర్ గ్రీన్ హిట్స్ గా మనము 2000 నుంచి 2015 15 ఏళ్ళు, ఈ 15 ఇయర్స్ టైం బౌండ్ లో వచ్చిన ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ ని మనం ప్లే చేసుకుందాం. అండ్ ఈ 15 ఇయర్స్ టైం బౌండ్ లో మీకు నచ్చిన పాటల్ని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయండి 0402324082 నెంబర్కి. సో ఆ పాటల్ని మనం ఎవర్ గ్రీన్ హిట్స్ గా ప్లే చేసుకుందాం. ప్రస్తుతానికైతే కారుణ్య పడిన ఈ సూపర్ హిట్ ట్రాక్ మీకోసం చిరుత సినిమా నుంచి మణి శర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆదరించే సంపూర్ణ వినోదం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసీ ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఈ రోజు మనం ఎవర్ గ్రీన్ హిట్స్ గా 2000 నుంచి 2015 ఈ 15 ఇయర్స్ లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ ప్లే చేసుకుంటాం. అండ్ చాలా మంది మనకి మెసేజ్లు పెట్టారు. నమస్కారం, రఘునాథ్పురం గ్రామం నుంచి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న, అలాగే రోజా, రమణి, రాకేష్, రోజా మళ్ళీ పెట్టారు, స్నేహలత, కేపీహెచ్పీ ఫస్ట్ ఫేజ్ నుంచి మెసేజ్ చేశారు. కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య, సంతోష్ని గుడ్ మార్నింగ్ అంటూ, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అబేద, ఆయిషా మెసేజ్ చేశారు. అండ్ మీ అందరి కోసం కార్తీక్ పాడిన ఈ సూపర్ హిట్ ట్రాక్, స్టే ట్యూన్.

0: సహాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. 10:23:30 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. అండ్ శివాజీ సినిమా నుంచి సూపర్ హిట్ ట్రాక్ మీరు విన్నారు. రెహమాన్ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో వచ్చింది. రజనీకాంత్ గారు అలాగే శ్రియా యాక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమా ఎవర్ గ్రీన్ హిట్స్ గా మనం ఈ రోజు ప్లే చేసుకుంటున్నాం. 15 ఇయర్స్ టైం బాండ్ ఈ రోజు 2000 నుంచి 2015, ఈ 15 ఇయర్స్ టైం బాండ్ లో వచ్చిన ఎవర్ గ్రీన్ హిట్స్ ని మనం సెలెక్ట్ చేసుకుని ప్లే చేసుకుంటున్నాం. అండ్ మీరు కూడా నాకు షోలో మెసేజ్ చేయొచ్చు 0402-324-0852 నెంబర్ కి. అంటే ఈ 15 ఇయర్స్ లో మీరు ఏదైనా సాంగ్ వినాలి అని అనుకుంటే హ్యాపీగా నాకు మెసేజ్ చేయొచ్చు. ప్రవీణ్ కుమార్ ఇబ్రహీంపట్నం నుంచి, అలాగే రోజా వరంగల్ నుంచి, రాజు ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర, ఆర్ఆర్ చౌరస్తా రాజునగర్ నుంచి, అలాగే వరంగల్ కాశీబుగ్గ నుంచి, వంగ సురేష్, దివ్య వాణి, రాణి, వేమంత్, నిహాల్, అయాన్, అలాగే రోజా, రమణి, రేఖ, సుచిత్ర నుంచి, శుభోదయం, జానకంపేట్ నుంచి, ఎం శ్యామ్లాల్, జగన్మోహన్, రాజేష్, ఆరాధ్య, సోను, సాయి, ఎడపల్లి మండలం నుంచి ఈ శ్రోతలు. మీ అందరి కోసం గోల్డ్ దేవరాజ్ పాడిన ఈ సూపర్ హిట్ ట్రాక్ స్టే ట్యూన్.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఆవర సినిమా నుంచి సుఫై ట్రాక్ విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. 2000 నుంచి 2015 దాకా 15 ఇయర్స్ టైం బౌండ్ లో వచ్చిన ఎవర్ గ్రీన్ హిట్స్ మనం ప్లే చేసుకుంటున్నాం ఈరోజు. తోట శివ, పార్వతి, మురళీకృష్ణ, సిద్ధార్థ, గౌతమి ఫ్రమ్ హైదరాబాద్ ఉప్పల్ నుంచి, అలాగే చింతా శ్రీనివాస్ ఫ్రమ్ షాపల్లి నుంచి, మోతే కృష్ణ, సంతోష స్పందన, శివ, సాయి, రాములు, రాములమ్మ, రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి ఒక పాట మీ అందరి కోసం. కాసర్ల శ్యామ్ గారు రాసిన పాటని మీకోసం ప్లే చేస్తున్నారు. స్టే ట్యూన్. ఈ టైం బౌండ్ లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్, శ్రీకాంత్ గారు యాక్ట్ చేసిన సినిమా నుంచి.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

ఒక్కడు సినిమా నుంచి సుపై ట్రాక్ విన్నారు. ఉదిత్ నారాయణ్ సుజాత గారు పాడిన పాట, మణి శర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో వచ్చిన పాట. ఈ మధ్య ఈ సినిమా రీ రిలీజ్ కూడా అయింది 10:30:45 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు 2000 నుంచి 2015. ఈ 15 ఇయర్స్ టైం బౌండ్ లో వచ్చిన సుపై ట్రాక్స్ మనం ప్లే చేసుకుంటున్నాం. గంభీరావుపేట నుంచి ఆవునూరి విజయలక్ష్మి, సంతోష్, సాయి కిరణ్, రమ్య, నందన్ కుమార్, రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి వీళ్ళు. వరంగల్ కాశీబుగ్గ నుంచి దాసి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీ కళాభువిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిని, హిమశ్రీ మనకు మెసేజ్ చేశారు. మీ అందరి కోసం ఇంకొక సూపర్ హిట్ ట్రాక్ ఈ టైం బౌండ్ లో వచ్చిన పాట. మల్లికార్జున మహాలక్ష్మి పాడిన ఈ పాట రణం సినిమా నుంచి.

0: చరిత్ర కథల వివరణం గాయని గాయకుల స్వర నీరాజనం.
1: కమపని కమపని కమపని గమపని సని సగ సని సగ సని సగ పని సగ గమగ సాని బమ గమగ సగ సని ఆనతి నీయరా.
0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: 10:56 మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు.

మోడ్లో వచ్చిన ఇవాల్టి ఎవర్ గ్రీన్ హిట్స్లో మనం ప్లే చేసుకుంటున్న లాస్ట్ సాంగ్ అనమాట. విత్ దిస్ సాంగ్ మనం ఇవాల్టి షోకి పులి స్టాప్ పెట్టేద్దాం. నెక్స్ట్ ఆర్జీ కూడా రెడీగా ఉన్నారు, గుర్తుకొస్తున్నాయంటూ బోల్డ్ అన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 11 గంటలు కావస్తుంది. కొన్ని క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. గత మూడేళ్లతో పోలిస్తే 2025-26 విద్యా సంవత్సరంలో ప్రిపరేటరీ, సెకండరీ స్థాయిల్లో డ్రాపౌట్ రేట్లు గణనీయంగా తగ్గాయి. భారత పాఠశాల విద్యకు సంబంధించి యూనిఫైడ్ డిస్టిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ 2025-26 నివేదికను విద్యామంత్రిత్వశాఖ నిన్న విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం ప్రిపరేటరీ స్థాయిలో డ్రాపౌట్ రేటు 2024-25 2.3% నుండి 2025-26 1.8% తగ్గింది. అలాగే సెకండరీ స్థాయిలో ఇది 8.2% నుండి 7% తగ్గింది. ప్రపంచ వృద్దిని నడిపించడంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిన్న సాయంత్రం ఇండోనేషియాలోని జకార్తాలో భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తూ తమ ప్రభుత్వం సంస్కరణలు, పనితీరు, పరివర్తన అనే మంత్రంతో పనిచేస్తోందని మోదీ అన్నారు. భారతదేశం 1 బిలియన్కు పైగా కలలను సాకారం చేసుకుంటున్న దేశమని, ఇంధనం, కనెక్టివిటీ నుండి సెమీకండక్టర్ తయారీ వరకు వివిధ రంగాల్లో వేగంగా పురోగమిస్తోందని చెప్పారు. రాష్టంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం పురోగతిని రాష్ట అదనపు ప్రధాన ఎన్నికల

అధికారి వాసం వెంకటేశ్వర్లు రెడ్డి పరిశీలించారు. మహేశ్వరం నియోజకవర్గంలోని జలపల్లి, మీర్పేట్, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లోని సరూర్ నగర్ ప్రాంతంలో పర్యటించి క్షేత్రస్థాయి ఏర్పాట్లను సమీక్షించారు. రాష్ట ప్రభుత్వం తుమ్మిడిహెట్టి ఆధారిత ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టును పునరుద్దరించడానికి కట్టుబడి ఉందని రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై నిర్వహించిన సమీక్ష అనంతరం మాట్లాడుతూ ఆయన, తక్కువ వ్యయం, తక్కువ విద్యుత్ వినియోగంతో దీర్ఘకాలిక ప్రయోజనాలు అందించే అసలు ప్రాజెక్టును తిరిగి అమలు చేస్తామని చెప్పారు. రాష్టంలో పర్యాటక రంగ అభివృద్దికి సమగ్ర రోడ్ మ్యాప్ సిద్దం చేయాలని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో పర్యాటక సలహా మండలి సభ్యులు ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, రాష్ట వ్యాప్తంగా పర్యాటక ప్రాంతాల అభివృద్ది, మౌలిక వసతుల కల్పన, విస్తృత ప్రచారంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి బీఎడ్ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందని విశ్వవిద్యాలయం తెలిపింది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఈ నెల 24 కాగా, ప్రవేశ పరీక్ష ఆగస్టు 2వ తేదీన తెలంగాణలోని వివిధ పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 11:05 దాటి 4 సెకండ్లు. కొన్ని క్షణాల్లో గుర్తుకొస్తున్న కార్యక్రమం

ప్రియమైన శ్రోతలకు నమస్కారం. గుర్తుకొస్తున్న కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ అశోక్. తెలుగు సినిమా స్వర్ణయుగంగా కాంతులేలుతున్న కాలం, సాంఘిక జానపద భక్తిరస చిత్రాలతో అదరగొడుతున్న సమయం, ఆధునిక హంగులు, సాంకేతిక పరిజ్ఞానం, సాఫ్ట్వేర్ తమాషాలు తెలియని రోజులు. అయినప్పటికీ అనన్య సామాన్యమైన మేధాశక్తితో, కథ కథనంతో, విభిన్నమైన పాత్రల స్వభావంతో, మాయలు, మంత్రాలు, జిమిక్కులు, మెరుపు జిలుగులతో నివ్వెరపోయే విధంగా వెండితెరపై మాయాబజార్ను ఆవిష్కరించిన దర్శక శిల్పి ఆయన.

తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే కాక మొత్తం చలనచిత్ర పరిశ్రమలోనే యావత్ ప్రపంచంలోనే నిజంగా శ్రీకృష్ణ భగవానుడు ఇలాగే ఉంటారా అని విశ్వసించేలా పాత్రను సృష్టించిన సృజన బ్రహ్మ ఆయన. అందరి నటులుగాని రాణిస్తున్న కథానాయకులు ఎన్టీఆర్ను విశ్వవిఖ్యాత నట సార్వభౌములుగా చేసిన వెండితెర కళాఖండాల ఆవిష్కర్త. ఆయనే అలనాటి మేటి దర్శకులు కేవీరెడ్డి, కదిరి వెంకట్రెడ్డి. ఈరోజు గుర్తుకొస్తున్న కార్యక్రమంలో ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్ర విశేషాలు విని ఎంజాయ్ చేద్దాం.

కొన్ని సినిమాలతోనే మహాదర్శకులుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన కేవీ రెడ్డి గారు సినిమాల స్క్రిప్ట్ విషయంలో పక్కాగా ఉండి సిద్ధం చేసుకుని మరి ఏమాత్రం దాని నుండి డైవర్ట్ అవ్వకుండా అద్భుత చిత్రాలను తెరకెక్కించిన దర్శక మేధావి. స్క్రిప్ట్ సిద్ధమైతే మూడొంతుల సినిమా పూర్తి అయినట్లేనని చేసి నిరూపించిన దర్శక మేరు నగతీరుడు కేవీ రెడ్డి గారు. సినిమాకు ఒక విధానం ఉందని, ఆ విధానానికి ఒక శాస్త్రం ఉందని, దాన్ని అనుసరించే చిత్రాలను తీయాలని చెప్పి అఖండ విజయాలను సొంతం చేసుకుని మరీ రుజువు చేసిన వెండితెర మార్గదర్శకులు కేవీ రెడ్డి గారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి. మనం వింటున్న కార్యక్రమం గుర్తుకొస్తున్న ఈ రోజు దర్శకుల స్పెషల్ లో భాగంగా అలనాటి మేటి సంచలనాల చిత్రాల డైరెక్టర్ కెవి రెడ్డి గారి సినీ జీవిత విశేషాలు మనం వింటున్నాం. 3 దశాబ్దాల పాటు సాగిన తన సినీ విజయ దుందుభి ప్రస్థానంలో తెలుగులో 14 సినిమాలకు దర్శకత్వం చేస్తే 3-4 సినిమాలు మినహాయిస్తే ప్రతి సినిమా ఓ సంచలనం, ప్రతి సినిమా అరుదైన రికార్డులను నెలకొల్పాయి. అపురూప చిత్రాలుగా తెలుగు చలనచిత్ర రాజసాలుగా చరిత్రలో నిలిచిపోయాయి. 100 ఏళ్ల భారతీయ చలనచిత్రాల మేటి అద్భుత సృష్టిగా మాయాబజార్ చిత్రం నిలవటం కెవి రెడ్డి గారి దర్శకత్వ పటిమ ఎలాంటిదో అంచనాలకు దొరకదు. మరి అందరికీ కూడా గర్వకారణం, తెలుగు జాతి యొక్క ఔన్నత్యాన్ని చాటినటువంటి చిత్రం అది. ఇంకా కూడా అందులో ఆ సినిమాలో ఏంటి, ఎలాంటి టెక్నిక్స్ వాడారు, ఏ విధమైనటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శించారనేది ఇంకా కూడా దొరకదనమాట. అలా ఆ చిత్రం నేటి దర్శకులకు కూడా ఒక మార్గదర్శనంగా, తర్వాత ఒక నిఘంటువుగా కూడా పనిచేస్తూ ఉంది. అంటే ఆయన మేధాశక్తి, దూరదృష్టి ఎలాంటిదో అంచనా వేయవచ్చు.

పాపములు కలకల కోకిల గీతములే ఆలాపనలు సల్లాపములు కలకల కోకిల.

0: పరవశము
1: ఎందుకు నీకి కలవరము.
2: తెలుగుతో పాటు ఇతర భాషలతో కలిపి 18 సినిమాలను తెరకెక్కించారు కేవీరెడ్డి గారు. తెలుగులో 14, మిగిలినవి తమిళ హిందీ వర్షన్లతో సినిమాలు తీశారు. 5 పౌరాణిక చిత్రాలు తీస్తే దేనికదే సాటి. 4 జానపద చిత్రాలను తీస్తే అవి సంచలనాలుగా మారిపోయాయి, ఇండస్ట్రీ రికార్డ్స్గా మిగిలాయి. 3 సాంఘిక, 2 చారిత్రక చిత్రాలు కూడా ఆయన తీసి తిరిగిలేని దర్శకులుగా వెలిగినటువంటి కేవీరెడ్డి గారి మరి చిత్రరంగ ప్రవేశం ఎలా జరిగింది, మలుపు తిప్పిన సినిమాలు ఏంటి, వరుస విజయ పరంపర ఏ విధంగా కొనసాగింది, ఎలా సాధ్యమైంది, అవన్నీ తెలుసుకుందాం. వింటూ ఉండండి మీ అభిమాన FM వివిధ భారతి 102.8 మెగాహెర్ట్జ్.

1937లో కెవీ రెడ్డి మిత్రులు మూలా నారాయణస్వామి భాగస్వామిగా ఉన్న రోహిణి పిక్చర్స్ లో ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గా చేరి అప్పటి ప్రముఖులతో పరిచయాలు పెంచుకుని ఫిల్మ్ కెరియర్ ను స్టార్ట్ చేశారు. అప్పట్లో రోహిణి పిక్చర్స్ లో చాలా విజయవంతమైనటువంటి చిత్రాలు వచ్చాయి. అగ్ర నిర్మాణ సంస్థ కూడా అది. 1938లో రోహిణి పిక్చర్స్ బ్యానర్ పై గృహలక్ష్మి చిత్ర నిర్మాణ సమయంలో దర్శకులు కెవీ బిఎన్ రెడ్డి గారితో, అలాగే రచయిత సముద్రాల లెజెండరీ ప్రొడ్యూసర్ నాగిరెడ్డి గారితో పరిచయాలు ఏర్పడ్డాయి. అలా పరిచయాలతో ఆయనకు మంచి మెలకువలు, తర్వాత సినిమా పట్ల పట్టు ఇవన్నీ కూడా వచ్చాయన్నమాట. ఆ తర్వాత కాలంలో మరి ఆయన వాళ్ళు దాని నుంచి కొంతమంది వచ్చేసి వాహిని పిక్చర్స్ ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సంస్థ నుంచి వచ్చినటువంటి సినిమాలకు ఈయన పనిచేయడం కూడా ఒక విశేషం అన్నమాట. వందే మాతరం, అలాగే దేవత, సుమంగళి ఇలాంటి చిత్రాలకు ఆయన సహాయ దర్శకులుగా కూడా పనిచేశారు. అలా సినీ కెరియర్ ను మొదలుపెట్టారన్నమాట.

అలా వాహిని పిక్చర్స్ వాళ్లు నిర్మించే చిత్రాలకు సహాయ దర్శకులుగా పనిచేస్తూనే తనలోని క్రియేటివిటీకి పనిచెప్పారు. తన మిత్రులు మూలా నారాయణ స్వామి నిర్మాతగా తీసినటువంటి భక్తపోతన చిత్రానికి దర్శకత్వం చేసే అవకాశం తొలిసారి వచ్చింది. అదే అవకాశాన్ని తన సామర్థ్యానికి తన తొలిమెట్టుగా భావించి మంచి పాత్రలతో విభిన్నమైనటువంటి కథనంతో భక్తపోతన చిత్రం తీశారు. ఆ సినిమా అప్పట్లో సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేసుకుంది. అంతలా సంచలనమయ్యారు మొదటి సినిమాతో. అలా మొదటి సినిమాతోనే తానేంటో చూపించారు ఇండస్ట్రీకి. ఆ వెంటనే వారు నిర్మించినటువంటి గుణసుందరి కథ సినిమాకు మళ్లీ అవకాశం ఇచ్చారు. అది కూడా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇంకా అంతే వెనుదిరిగి చూసుకోలేదు. అగ్రగణ్యులుగా కేవీరెడ్డి పేరు మారుమ్రోగిపోయింది. ఆ తర్వాత మరి ఆయనకు మలుపు తిప్పి ఆయనకు బ్రేక్ ఇచ్చినటువంటి సినిమా కూడా ఏంటో మనందరికీ తెలిసిందే. కానీ మరి ఆ తర్వాత వాహిని సంస్థ వారు నిర్మించినటువంటి చిత్రాలకు మాత్రమే చేస్తున్నారు. కానీ అప్పట్లో ఒక సంస్థ ఉందన్నమాట. ఆ సంస్థ ద్వారా వస్తే ఆ సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్గా నిలిచాయి. అలాంటి సంస్థకు మరి ఏ ఇతని నుంచి కూడా అంటే ఆ సంస్థ నుంచి కూడా ఏ ఇతనికి పిలుపు వచ్చింది. అదేంటో చెప్తా వింటూ ఉండండి.

1949లో గుణసుందరి ఇచ్చిన విజయంతో కేవీ రెడ్డి గారు మరింత పక్కా ప్లాన్తో కథ స్క్రీన్ ప్లేను సిద్దం చేసుకున్నారు. విజయ సంస్థ వారి నుండి మరి పిలుపు అందుకున్న కేవీ రెడ్డి గారు పాతాళ భైరవి సినిమాకు దర్శకత్వం చేసే అవకాశం ఇచ్చారు. ఆ మూవీ ఎంతటి సంచలనమో, ఆ పాత్రలు ఎలా మెరిశాయో, సంభాషణలు ఎలా పేలాయో అందరికీ తెలిసిందన్నమాట. విజయ సంస్థకు పాతాళ భైరవి సినిమా ఆనిముత్యాలలో ఒకటిగా, మైల్ స్టోన్ గా నిలిచింది. అంతటి గొప్ప కళాఖండాన్ని తీర్చిదిద్దారు కేవీ రెడ్డి గారు. అత్యంత ప్రజాదరణ పొందిన జానపద చిత్రంగా మన్ననలు పొందడమే కాక రికార్డులను క్రియేట్ చేసింది. ఎన్టీఆర్ పాత్రను మరి చూసి అందరూ కూడా నీరాజనలు పలికారు, బ్రహ్మరథం పలికారు. ఆయన ఎన్టీఆర్ అప్పుడే హీరోగా నిలదొక్కుంటున్న సమయంలో మరి ఆ పాత్ర ద్వారా ఒక స్టార్డమ్ అమాంతంగా పెరిగిందన్నమాట. 1951లో విడుదలైన పాతాళ భైరవి సినిమా విజయ సంస్థ వారికి ఆర్థికంగా లాభాలు తేవటమే కాక ఫిల్మ్ ఇండస్ట్రీలో మరి గట్టిగా వారు నిలబడేలా చేసినటువంటి గొప్ప ఘనత కేవీ రెడ్డి గారిది.

పాతాళ భైరవి సినిమా ఇచ్చిన విజయంతో వరుస సినిమాలు వచ్చాయి. దర్శకులుగా కెవిరెడ్డి గారికి 1954లో పెద్ద మనుషులు, 1955లో ఏఎన్ఆర్ జమ్నలతో తీసిన మొట్టమొదటి సినిమా వారి కాంబినేషన్ లో దొంగరాముడు సినిమా. అది కూడా మంచి సంచలనం అవ్వటమే కాక ఏఎన్ఆర్ కు ఒక మంచి ఆనిమత్యం లాంటి సినిమా దొరికిందని చెప్పుకోవచ్చు. సో ఆ సినిమా తర్వాత కేవీరెడ్డి గారంటే ఎలా ఉంటారు, కేవీరెడ్డి గారి సినిమా ఎలా ఉంటుంది, ఆయన ప్లాన్ ఎలా ఉంటుంది, సెట్లో ఎలా ఉంటారు,

తర్వాత పాత్రలు ఎలా ఉంటాయి అనేది చాలా మంది అనుకరించారనమాట. అండ్ దర్శకులు అంటే ఇలా ఉండాలి అని ఒక లెసన్ మాదిరి, ఒక రోల్ మోడల్ మాదిరిగా ఆయన చలనచిత్ర పరిశ్రమ నిలవటం గొప్ప విశేషం అనమాట. అది అరుదైనటువంటి అంశం. అలాంటి దర్శకులు మన తెలుగు చలనచిత్ర పరిశ్రమకు దొరకడం ఒక గొప్ప అదృష్టం అని చెప్పుకోవచ్చు. మరి ఆ సినిమాలన్నీ కూడా హిట్ అయిపోయే దర్శకులుగా మంచి విజయం సాధించడంతో మరి ఆ తర్వాత కూడా ఎన్నో సవాళ్లను కూడా ఎదుర్కొన్నారు. కానీ దానికంటే ముఖ్యంగా ఈయన యొక్క కెరియర్ పరంగా చూస్తే, సినిమాల పరంగా చూస్తే అప్రతిహతంగా సాగిపోతున్నటువంటి తరుణం అన్నమాట. దర్శకులంటే ఇలా ఉండాలి, ఇతని ద్వారా చాలా నేర్చుకోవాలి, ఒక విజన్ ఉంటేనే, ఒక కమిట్మెంట్ ఉంటేనే విజయం సాధిస్తామనే ధోరణి వచ్చిందనమాట. అప్పట్లో అంతలా అందరినీ ప్రభావితం చేసినటువంటి మహాదర్శకులు కేవీ రెడ్డి గారు. 2 సంవత్సరాల తర్వాత మరి కేవీ రెడ్డి గారు చేసినటువంటి మాయాజాలం అంటే సంవత్సరాల వారిగా చెబుతున్నాం, ఆ మాయాజాలానికి అందరు కూడా ఫిదా అయ్యారు. ఆ మూవీ విశేషాలు కూడా చెబుతా, వింటూ ఉండండి.

ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో బడ్జెట్కు వెనక ఆడకుండా మరి తక్కువ బడ్జెటే అయినప్పటికీ చాలా టెక్నికల్ వాల్యూస్ ఉన్నట్టుగా మనకు అనిపించినప్పటికీ మేధాశక్తితో విజయ నిర్మాణ సంస్థ వాళ్లు కేవీ రెడ్డి గారికి దర్శకత్వం చేసే అవకాశం ఇచ్చారు మాయాబజార్ సినిమా. అయితే మరి విజయవారి విజయ ప్రస్థానాన్ని నలువైపులా చాటి చెప్పి తెలుగు చలనచిత్ర కీర్తి పతాకాన్ని ఎగరవేసి సత్తా చాటిన చిత్రం ఆ మాయాబజార్. ఆ మూవీని మొత్తం తానే నడిపించి మంత్రముగ్ధుల్ని చేశారు. ఎన్టీఆర్ను శ్రీకృష్ణుడి పాత్రలో మరి జీవింపచేసి చరితార్థులను కూడా చేశారు. అకినేని నాగేశ్వరరావు కూడా మంచి పాత్ర ఇచ్చి అప్పటికే తను ఓ వెలుగు వెలుగుతున్నటువంటి సూపర్ డూపర్ కథానాయకులు వారు. మరి అందులో కూడా సముచితమైనటువంటి పాత్ర వాళ్ళిద్దరి రెండు కళ్ళు వెన్నితెరకు అనే విధంగా రెండింటిని సంభాలల్లో చేస్తూ, అలాగే ఎస్వి రంగారావు గారి పాత్ర, అందులోని ప్రతి పాత్ర, మహానటి సావిత్రి పాత్ర, ఆ మూవీలో ఒకటి కాదు రెండు కాదు ప్రతి పాత్ర కూడా ఒక విశేషమే. అందుకే అది వందేళ్ల భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇంకా దాని గురించి ఒక మైల్ స్టోన్ అని చెప్పేసి గొప్పగా అభివర్ణిస్తుంది చలనచిత్ర యావత్ ప్రపంచం.

0: పిల్ల చిన్నది నీళ్ళే నా మదిలో నిలచి హృదయం కొలవర పరచినది
1: నిజం చెప్పాలంటే ఎన్టీఆర్ ను దైవ స్వరూపులుగా చూపించిన ఘనత కేవీరెడ్డి గారికి దక్కుతుంది. అంతేకాదు హీరోగా ఎన్టీఆర్ లోని నటనను ప్రతిభను వెలికితీసిన వ్యక్తి కూడా ఆయనే. అందుకే కేవీరెడ్డి గారిని గురుతుల్యులుగా గొప్ప వ్యక్తిగా తన జీవితంలో ఎదగడానికి దోహదపడినటువంటి ఒక దైవ సమానులుగా భావించే వారు ఎన్టీఆర్. అయితే ఎన్టీఆర్ గారు ఆయన పరాజయాలు చవిచూస్తున్నప్పుడు ఆయన తన వంతుగా తన గురువుకు గురుదక్షిణగా చేయాలని చెప్పేసి శ్రీకృష్ణ సత్య సినిమాను తీయమని చెప్పేసి అక్కడ కూర్చుండి అంత తానే చేశారు. కానీ పేరు మాత్రం గురుభక్తిని చాటుకున్నారు, పేరు మాత్రం కేవీరెడ్డి గారు పేరు వేశారనమాట. అంత మంచి అనుబంధం ఒక్క ఎన్టీఆర్కే కాదు, ఏఎన్ఆర్తో ఆయనతో కలిసి పనిచేసిన నటీ నటీ మనులందరికీ కూడా మంచి సంబంధాలు. ఆయనంటే ఒక క్రమశిక్షణ, ఆయనంటే ఒక దేవుడు, ఆయనంటే చలనచిత్ర దిగ్గజం, ఆయనంటే ఒక

పక్క ప్రణాళికతో వచ్చేటువంటి సినిమా తీసేటువంటి సినిమా భక్తిపరులు ఆయన, సినిమా పిపాసి ఆయన అని చెప్పేసి ఇండస్ట్రీలో ఒక మంచి పేరు అనమాట, అర్థహీన వ్యక్తి అనమాట. అన్ని తెలిసిన దర్శక బ్రహ్మ నిజ జీవితంలో ఎలా ఉంటుందో అంచనా వేయలేకపోయారు. విజయం వస్తే సరే పరాజయ పరాక్రమం ఎలా విరుచుకుపడి పంజా విసురుతుందో ఊహించలేకపోయారు. జయజయలు పలికిన ప్రేక్షకులే సినిమా ఆడకపోతే ఎలా ప్రవర్తిస్తారో పసిగట్టలేకపోయారు. కారణం వరుస విజయాల విశ్వాసం, అఖండ విజయం సాధించిన చిత్రాల చరిత్ర అలాంటిది. అయినప్పటికీ కూడా తాను చేసినటువంటి సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఆయన 18 సినిమాలు చేస్తే 15 సినిమాలు సక్సెస్ఫుల్ కాదు, సంచలన చిత్రాలుగా వెండితెర కళాఖండాలుగా నిలవటం ఆయనకి చెల్లిందనమాట. కానీ విజయాలు వచ్చినప్పుడు ఏ విధంగా సంతోషపడ్డారో తెలియదు, కానీ పరాజయం వచ్చినప్పుడు మాత్రం చాలా కృంగిపోయారు. ఆయన ఒక లెసన్, ఆయన ఒక మార్గదర్శకులు, ఆయన ఒక నిఘంటు, ఆయన దీని ద్వారా కూడా ఒక సందేశం ఇచ్చారు. అందుకే ఆయన అంటే స్ఫూర్తి. ఆయన జీవితం సినిమాల పరంగా ఎంత స్ఫూర్తో నిజ జీవితంలో పడినటువంటి కష్టాలు కూడా అంతే స్ఫూర్తిగా నిలిచేవన్నమాట. ఏది ఏమైనప్పటికీ ఆయన ఒక తెలుగు చలనచిత్ర దర్శక దిగ్గజం, మేటి దర్శకులుగా ఎప్పటికీ అజరామరంగా ధృవతారగా నిలిచిపోతారు, నిలిచారు కూడా. ఎంతో మందికి మార్గదర్శకులుగా అయ్యారు. కళాఖండాలుగా సినిమా చూస్తున్న ప్రతిసారి సినిమా అంటే ఇలా చేయాలి, ప్రతి ఫ్రేమ్లో ఒక ఆలోచన వస్తుంది మంచి దర్శకులకు. నేటి తరమే కాక భవిష్యత్ తరాలకు కూడా ఆయన ఒక మంచి లెసన్. ఆ విధంగా మరి చాలా సినిమాలు తీశారు. పెళ్లినాటి ప్రమాణాలు 1961, జగదేక వీరుని కథ, ఇలా ఆయన దర్శకత్వంలో వచ్చినటువంటి గొప్ప సినిమాలు. మరి జగదేక వీరుని కథలో ఎన్టీఆర్ యొక్క నటన మనందరికీ తెలిసిందే, విందాం.

విజయ సంస్థకు ఆస్థాన దర్శకులుగా అద్భుత చిత్రాలను అందించినప్పటికీ కేవలం ఒకటి రెండు సినిమాలు మాత్రమే పరాజయాల పాలై ఆర్థికంగా నష్టాలు వచ్చేసరికి నిర్మాతలు ఎవరు కూడా తన దగ్గరికి దర్శకత్వం చేసే అవకాశాలు ఇవ్వలేదు. తర్వాత ఆ ఓటమి అనేది జీర్ణించుకోలేకపోయారు. చాలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారన్నమాట. కానీ ఆశ్చర్యం ఏంటంటే తన దగ్గర తనకు చేచీలు పలికినటువంటి వాళ్లే సైడ్ అయిపోవటం ఆయనకు ఇంకొంచెం కలతగా మారిందన్నమాట. సో ఏది ఏమైనప్పటికీ ఆయన కూడా ఒక మంచి సందేశం ఇచ్చారు. ఆయన ద్వారా తెలుసుకున్నారు చాలా మంది ఇండస్ట్రీలో. సో ఇక్కడ మనకు ఒకటి తెలిసింది ఏంటంటే, ఓటమి తెలియని విజయం ఓటమి కన్నా ప్రమాదం అని చాటి చెప్పిన జీవితం గొప్ప జీవితం ఆయనది. జూలై 1న జన్మించిన మన కేవి రెడ్డి గారు భారతదేశ సినీ చరిత్రలో ఒక ధృవతార. ఇది ఇవాల్టి గుర్తుకొస్తున్న కార్యక్రమం. మీకందరికీ నచ్చిందని ఆశిస్తూ మీ అశోక్, నమస్తే. మీరు ఇంతవరకు గుర్తుకొస్తున్న కార్యక్రమం విన్నారు.

0: మీరు వింటున్నారు వివిత్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. స్టూడియోలో సమయం 12:05 దాటి 53 సెకండ్లు, కొన్ని క్షణాల్లో చైతన్య స్ఫూర్తి కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిత్ భారతి 102.8 మెగా హెడ్స్ చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక మంచి కంటెంట్తో మేము ముందుకు వచ్చాను. ఈరోజు ఒక మహాకవిగా పిలువబడే, మహాయోగి కవిగా పిలువబడే ఒక కవి గురించి ఆధ్యాత్మిక చింతనతో ఒక మార్గంలో నడిచి అందరికీ ఆదర్శంగా, అందరికీ చైతన్యపరిచే విధంగా ఆయన కవిత్వ రచనలు మరి ఎంతమందిని మేల్కొలిపాయి. ఆ కవి ఎవరో ఇప్పుడు విందాం.

0: జనతా గ్యారేజ్ సినిమా నుంచి రఘు దీక్షిత్ పడిన పాట విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: మీరు వింటున్నారు వివిధ భారతి FM 102.8 మెగాహెడ్స్. మనం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నాము. కవి మహాయోగిగా బిరుదు, వేదాంత కీర్తనలు, మార్మితత్వాలు, సరళ భాషలు, పామరిక పద్యాలు, సాధువుల సాంగత్యం, అశువుగా జనరంజక గీతాలు, జీవన స్రవంతిలో శ్రవణానందం కలిగించే తాత్విక బోధనలు, తెలంగాణ తొలితరం దళిత కవిగా చరిత్ర, 18వ శతాబ్దపు ప్రజాకవి ఆధ్యాత్మిక సౌరభాలను పంచుతూ ప్రజలను చైతన్యం చేసినటువంటి కవి ఆయన. ఆయన ఎవరు కాదు, దున్న ఇద్దాస్. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఆయన జీవిత విశేషాలు, ఆయనని ఒక సాధారణ రైతుగా ఉన్నటువంటి వ్యక్తి, మరి ఇలా బోధనలు చేసి పద్యాలు రాసే, పాటలు రాసే కవిగా ఎలా ఎదిగారు, ఆ విషయాలు మనం తెలుసుకుందాం. వింటూ ఉండండి.

చైతన్యస్ఫూర్తి కార్యక్రమంలో యోగి కవిగా బిరుదుగాంచిన దున్న ఇతాస్ గారి జీవిత విశేషాలు మనం తెలుసుకుంటున్నాం. తెలుసుకోవాలనే జిజ్ఞాస, మేలు చేయాలనే తలంపు, చైతన్యపరచాలనే ప్రజ్ఞ, ఆలోచనలను అక్షరాలుగా మార్పుకు పనికి వచ్చే తృష్ణ ఉండాలి కానీ ఏదైనా సాధించవచ్చు అని చూపించారన్నమాట. అడ్డుగోడలు ఏవి పనిచేయవు అని తెలుసుకున్నటువంటి, అని ప్రజలకు చూపించినటువంటి ప్రజాకవి దున్న ఇద్దాస్ గారు. సాదాసీదా అందరి రైతులాగే మూట నడిపే మనిషి వేదాంత కీర్తనలు చెప్పే ఆశుకవిగా మారటం ఒక పెద్ద వింత. ఇంతని కాదు, తన మేధాశక్తి అలా ఉందన్నమాట. అలా మరి అలాంటి వ్యక్తి ఇలా కవిగా మారిపోయారు, కీర్తనలు రాశారంటే నిజంగా చాలా ఆసక్తికర విషయం కదా. సో మరి ఎందుకలా జరిగింది అది కూడా చెప్తా, వింటూ ఉండండి. మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్జ్ తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మనం చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో యోగి కవి దున్నా ఈ దాస్ గారి జీవిత విశేషాలు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సరస్వతి కటాక్షంతో పాటు ఊహాశక్తి, జనరంజకమైనటువంటి జనజీవన శరలి తెలిస్తే మన తత్వగీతాలు అలా అలా ఊపికి వస్తాయి, సందేహం లేదు. దానికి చదువే రాక్కర్లేదు అని మరి 1800 కాలంలోనే చెప్పిన యోగి కవి దున్నా ఈ దాస్ గారు. కేవలం తన ముందు కొంతమంది సాధువులు అలా వెళ్తూ పూజలు చేస్తూ వాళ్ళ కీర్తనలు పాడుతూ వాళ్లను చూసి ఏంటి అని చెప్పేసి వాళ్ల సాంగత్యంతో వాళ్ల వైపు వెళ్లి వాళ్ళు పాడుతున్నటువంటి కీర్తనలు విని ఆకలింపు చేసుకుని తర్వాత నేను కూడా ఇలా చేయాలి అని చెప్పేసి ఆయన భక్తికి మెచ్చి వాళ్ళు ఇతనికి ఉపదేశం చేశారనమాట. చేసి అలా వాళ్ళ సాంగత్యంతో అలవోకగా అసూగా ఆయన కీర్తనలు చెప్పడం మొదలుపెట్టారనమాట. కీర్తనలు, పద్యాలు, తత్వగీతాలు కూడా చెప్పడం మొదలుపెట్టారు. ఇంత గొప్ప కవి తెలంగాణ రాష్ట్రంలోని తుంగతుర్తి శివాలయంలో సాధువులు అలా శివనామస్మరణ చేస్తూ ఉంటే అలా దేవాలయానికి వెళ్తూ వెళ్తూ వాళ్ల సాంగత్యంతో మరి ఈ విధంగా కవిగా మారిపోయారు. వాళ్ళు వాళ్లే కాదు, అతని యొక్క ప్రతిభకు, అతని యొక్క తత్వగీతాలకు పరవశులై చాలామంది ఆయన అసూగా చెబుతూ ఉంటే యోగి కవిగా ఆయనకు బిరుదిచ్చారనమాట. అంత గొప్ప కవి, ఆనాటి కాలంలోనే అలాంటి ప్రతిభ గల కవి ఉన్నారంటే నిజంగా గొప్ప విశేషం. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఆ కవిని మీకు చెప్పే ప్రయత్నం చేశారు, ఆ కవి గురించి చెప్పే ప్రయత్నం చేశాను. ఇది ఇవాళ చైతన్య స్ఫూర్తి కార్యక్రమం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మెల్బోర్న్ చేరుకుంటారు. వివిధ రంగాలపై ఎల్నినో చూపించే ప్రభావం, సన్నద్దత చర్యలపై ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి డాక్టర్ పీకే మిశ్రా అధ్యక్షతన నిన్న ఒక ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఇరాన్ దాడులకు ప్రతిస్పందనగా అమెరికా తాజాగా ఇరాన్పై 80కి పైగా ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిపింది. పశ్చిమ బెంగాల్, సిక్కిం, మహారాష్ట, కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్ రాష్టాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. మూడు దేశాల పర్యటనలో భాగంగా రెండవ విడతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మెల్బోర్న్ చేరుకుంటారు. అక్కడ ఆస్టేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్తో కలిసి మూడవ భారత్ ఆస్ట్రేలియా వార్షిక సదస్సులో పాల్గొంటారు. మోదీ భారత్ ఆస్టేలియా సీఈఓల సదస్సులో పాల్గొని ఇరు దేశాల్లోని ప్రముఖ వ్యాపారవేత్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అలాగే భారత్ ఆస్టేలియా సంబంధాలకు కీలకంగా ఉన్న ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న జకార్తాలో జరిగిన ప్రవాస భారతీయుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ, ఇండోనేషియా పురోగతి శ్రేయస్సుకు ప్రవాస భారతీయులు అందిస్తున్న సహకారం, స్నేహం వారధిగా నిలుస్తోందన్నారు. ఇటీవలి కాలంలో భారత్ సాధించిన పురోగతిని ప్రధానమంత్రి ఈ సందర్భంగా వివరించారు. అత్యాధునిక మౌలిక సదుపాయాల అభివృద్ది నుండి స్టార్టప్ విప్లవం వరకు సామాజిక అభివృద్ది కార్యక్రమాల గణనీయమైన విస్తరణ ద్వారా 25 కోట్ల కంటే ఎక్కువ మంది ప్రజలు పేదరికం నుండి బయటపడ్డారని చెప్పారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉందని, ఇది ప్రపంచ వృద్దికి భారత్ను ఒక కీలక శక్తిగా మార్చిందని పేర్కొన్నారు. వికసిత్ భారత్ 2047, ఇండోనేషియా ఎంఎస్ 2045 మధ్య ఉమ్మడి ఆశయాల సాకారం చేసేందుకు ప్రవాస భారతీయులు తమ వంతు కృషి చేయాలని మోదీ పిలుపునిచ్చారు. ఇండోనేషియా పార్లమెంటునుద్దేశించి ప్రసంగించిన తొలి భారతీయ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారు. జకార్తాలో ఇండోనేషియా ప్రజాప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తూ మోదీ, ఉమ్మడి నాగరికత వారసత్వం, ప్రజాస్వామ్య విలువలు భవిష్యత్తుపై ఉమ్మడి దృక్పథంతో కూడిన ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక కొత్త శకానికి పిలుపునిచ్చారు. భారతదేశాన్ని ప్రజాస్వామ్య జననిగా అభివర్ణించిన ప్రధాని, ఇండోనేషియాతో ప్రజాస్వామ్య సంబంధాలను బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని చెప్పారు. వివిధ రంగాలపై ఎల్నినో చూపించే ప్రభావం, దానికి సంబంధించిన సన్నద్దత చర్యలపై ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి డాక్టర్ పీకే మిశ్రా అధ్యక్షతన నిన్న ఒక ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో 15కు పైగా మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పరిస్థితిని పర్యవేక్షించాలని, వర్షాభావం లేదా రుతుపవనాల రాక ఆలస్యం కావడం వల్ల ప్రభావితమయ్యే జిల్లాల పరిస్థితిని రాష్టాలతో సమన్వయం చేసుకుంటూ అంచనా వేయాలని డాక్టర్ మిశ్రా ఆదేశించారు. తద్వారా అవసరమైనప్పుడు తగిన నివారణ చర్యలు చేపట్టవచ్చని పేర్కొన్నారు. ప్రభావిత జిల్లాల్లో తగినంత తాగునీరు అందుబాటులో ఉండేలా చూడ్డానికే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. అలాగే జలాశయాల్లోని నీటిని గరిష్టంగా వినియోగించుకోవాలని, అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వాడాలని ఆయన ఆదేశించారు. భారత్ అధ్యక్షతన ఈరోజు నుండి కేరళలోని కొచ్చిలో 2 రోజుల బ్రిక్స్ మహిళా మంత్రిత్వ స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్యదేశాల మంత్రులు మహిళల నేతృత్వంలోని అభివృద్ది కోసం పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంతో పాటు ఒక ఉమ్మడి దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్తారని మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. వారు ప్రతిపాదిత ఫలితాలపై చర్చించడంతో పాటు బ్రిక్స్ సభ్యదేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని అందిస్తారు. ఈ కార్యక్రమంలో ఒక ప్లీనరీ సెషన్తో పాటు ప్రముఖ నిపుణులు, విధాన రూపకర్తలు, నిపుణులతో కూడిన నేపథ్య ప్యానెల్ చర్చలు కూడా ఉంటాయి. ఇది అనుభవాలు పంచుకోవడానికి, వినూత్న విధానాలను మార్పిడి చేసుకోవడానికి, మహిళా సాధికారత కోసం భాగస్వామ్యాలను పెంపొందించుకోవడానికి ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఈ నెల 6-7 తేదీల్లో జరిగిన బ్రిక్స్ ఉమెన్ వర్కింగ్ గ్రూప్ సమావేశం తర్వాత ఈ మంత్రిత్వ స్థాయి సమావేశం జరుగుతోంది. ఆ వర్కింగ్ గ్రూప్ సమావేశంలో ఉన్నతాధికారులు
బ్రిక్స్ ఉమెన్ ట్రాక్ క్రింద ప్రాధాన్యత రంగాలపై లోతైన చర్చలు జరిపారు. ఈ ఉమ్మడి మంత్రిత్వ స్థాయి సమాపేశం మహిళల నాయకత్వాన్ని ప్రోత్సహించడం, ఆర్థిక అవకాశాలు విస్తరించడం, డిజిటల్ అలాగే ఆర్థిక సమగ్రతను బలోపేతం చేయడంపై ఉన్నత స్థాయి చర్చలకు ఒక వేదికగా ఉపయోగపడుతుంది. హార్మోజ్ జలసంధి గుండా వెళుతున్న వాణిజ్య నౌకలపై ఇరాన్ ఇటీవల జరిపిన దాడులకు ప్రతిస్పందనగా అమెరికా ఇరాన్పై కొత్తగా 80కి పైగా ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిపింది. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, కమాండ్ కంట్రోల్ సెంటర్లు, తీర ప్రాంత రాడార్ కేంద్రాలు, యాంటీ షిప్ క్షిపణి వ్యవస్థలతో పాటు హార్మోజ్ జలసంధి పరిసర ప్రాంతాల్లో ఉన్న 60కి పైగా ప్రాంతాల్లో బోట్లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. అంతర్జాతీయ నౌకాయానంపై దాడులు చేయగలిగే ఇరాన్ సామర్థ్యాన్ని బలహీనపరచడమే ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశమని అమెరికా తెలిపింది. అలాగే పౌర సిబ్బందితో వెళుతున్న వాణిజ్య నౌకలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంటోందని అమెరికా ఆరోపించింది. మాజీ ప్రధానమంత్రి చంద్రశేఖర్ వర్ధంతి సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువలు, జాతీయ ప్రయోజనాల పట్ల ఆయనకున్న అచంచలమైన అంకిత భావం భారతీయ రాజకీయాల్లో ఒక అమూల్యమైన వారసత్వమని రిజిజు పేర్కొన్నారు. రాబోయే 2-3 రోజుల్లో ఉత్తర అరేబియా సముద్రంలోని మిగిలిన భాగాలు, రాజస్థాన్, హర్యానా, పంజాబ్లోకి నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్, సిక్కిం, మహారాష్ట, కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్, కొంకణ్, గోవాలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్,

హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, తెలంగాణల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని కూడా పేర్కొంది. అలాగే ఆంధ్రప్రదేశ్, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. 5 మ్యాచ్ల పురుషుల టీ20 క్రికెట్ సిరీస్ లో భాగంగా నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్లో నిన్న రాత్రి జరిగిన 3వ టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్ 125 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 11.4 ఓవర్లలో కేవలం 76 పరుగులకే ఆలౌట్ అయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఈ విజయంతో 5 మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లాండ్ 2-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్లో చివరి 2 మ్యాచ్లకు బ్రిస్టల్, సౌతాంప్టన్ వేదికలు కానున్నాయి. దీని తర్వాత భారత్, ఇంగ్లాండ్ మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్ జరుగుతుంది. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా వాంకోవర్లో జరిగిన మ్యాచ్లో స్విట్జర్లాండ్ కొలంబియాను 4-3 తేడాతో ఓడించి 1954 తర్వాత మొదటిసారిగా ఫిఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకుంది. అట్లాంటాలో జరిగిన మరొక రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో అర్జెంటీనా 3-2 తేడాతో ఈజిప్టును ఓడించింది. ఈ విజయంతో అర్జెంటీనా ఈ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 3 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మెల్బోర్న్ చేరుకుంటారు. వివిధ రంగాలపై ఎల్నినో చూపించే ప్రభావం, సన్నద్దత చర్యలపై ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి డాక్టర్ పీకే మిశ్రా అధ్యక్షతన నిన్న ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఇరాన్ దాడులకు ప్రతిస్పందనగా అమెరికా తాజాగా ఇరాన్పై 80కి పైగా ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్. స్టూడియోలో సమయం 12:40 దాటి 59 సెకండ్లు. ఇప్పుడు విందాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్.

గేమ్ చేంజర్ సినిమా కోసం కార్తీక్ శ్రేయా ఘోషాల్ పాడిన పాట విన్నారు. మనం వింటున్నాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 102.8 MHz.

సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

లిటిల్ హార్ట్స్ సినిమా కోసం సంజిత్ హెగ్డే పాడిన పాట విన్నారు. కార్యక్రమం ఇప్పుడు విందాం. ఫన్నీ సినిమా కోసం సంజిత్ హెగ్డేతో రోహిణితో కలిసి పాడిన పాట. సంగీతం భీమ్స్ సిసిరోలియో.

దాస్క ధమ్కి సినిమా కోసం రామ్ మిరియాల స్వీయ సంగీతం పాడిన పాట అది. గీత రచన కాసర్ల శ్యామ్. కార్యక్రమంలో చివరిగా ఈ పాట.

0: మీరు ఇంతవరకు లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ విన్నారు.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
2: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1:10 కావస్తుంది. కొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. నాచారంలో అంగన్వాడీ కేంద్రాల కోసం నూతన బాలమృతం తయారీ ప్లాంట్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. తుమ్మిడిహట్టి ఆధారిత ప్రాణహిత చెవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టును పునరుద్దరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే సింగరేణి సంస్థ నష్టాల్లోకి వెళ్లిందని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతుల కంటే రాజకీయమే ముఖ్యమా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. నాచారంలో అంగన్వాడీ కేంద్రాల కోసం నూతన బాలామృతం తయారీ ప్లాంట్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. పోషకాహార లోపం లేని ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణమే ధ్యేయంగా చిన్నపిల్లలు, గర్భిణులు, బాలింతల శారీరక మానసిక ఎదుగుదలకు అవసరమైన పోషకాలను ఈ ప్లాంట్ ద్వారా నిరంతరాయంగా అందిస్తామని ముఖ్యమంత్రి తెలియజేశారు.
1: నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు బ్రేక్ఫాస్ట్ తో పాటు లంచ్ ఒక నాణ్యమైన భోజనం పెట్టాలని ఈ రోజు గొప్ప పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఒక రోజు పాలు, ఒక రోజు రాగి జావ, ఇంకొక రోజు ఇడ్లీ, ఇంకొక రోజు వడ, ఇంకొక రోజు పూరి. శ్రీమంతులు వాళ్ళ పిల్లలు ఏ విధంగా అయితే పొద్దున బ్రేక్ఫాస్ట్ చేస్తారో ఈ రోజు పేదోళ్ల పిల్లలకు ప్రభుత్వము బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
0: నాణ్యత విషయంలో రాజీ పడకుండా సకాలంలో ఆహారం అందించాలని అధికారులను ఆదేశించారు. అంగన్వాడీలను చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ వేదికలుగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అధికారులు పాల్గొన్నారు. తుమ్మిడిహట్టి ఆధారిత ప్రాణహిత చెవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టును పునరుద్దరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై నిర్వహించిన సమీక్ష అనంతరం ఆయన మాట్లాడుతూ తక్కువ వ్యయం, తక్కువ విద్యుత్ వినియోగంతో దీర్ఘకాలిక ప్రయోజనాలు అందించే అసలు ప్రాజెక్టును తిరిగి అమలు చేస్తామని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజ్ పునాదులు పూర్తి స్థాయిలో బలోపేతం కాకముందే నీటిని నిల్వ చేయడం ప్రజల భద్రతకు ప్రమాదకరమని మంత్రి హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన వల్ల రాష్టంపై భారీ ఆర్థిక విద్యుత్ భారం పడిందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రితో కలిసి త్వరలో తుమ్మిడిహట్టి ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించి పనులు వేగవంతం చేస్తామని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రాష్ట ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద 7వ విడత నిధులను నిన్న విడుదల చేసింది. 7 నుంచి 8 ఎకరాల వరకు సాగు భూమి కలిగిన 58831 మంది రైతుల ఖాతాల్లో 259.73 కోట్ల రూపాయలను నేరుగా జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఈ విడతలో 432,000 ఎకరాల సాగు భూమికి రైతు భరోసా సహాయం అందించినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే 6 విడతల్లో 7 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు నిధులు విడుదల చేయగా నిన్న 7 నుంచి 8 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులందరికీ సాయం అందించామని చెప్పారు. 7 రోజుల్లోనే రైతు భరోసా కింద 7,750 కోట్ల 45 లక్షల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఇప్పటి వరకు 68,96,000 మంది రైతులకు 129,17,000 ఎకరాల సాగు భూమికి ఈ సాయం అందింది. రాష్టంలో ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందించేందుకు 360 కోట్ల రూపాయలతో తహసీల్దార్, ఆర్డీఓ, సబ్ రిజిస్టార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తున్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్లో సమీకా సమాపేశంలో మాట్లాడుతూ తొలి విడతలో 263 కోట్ల రూపాయలతో 107 తహసీల్దార్, 10 ఆర్డీఓ కార్యాలయాలు, 97 కోట్ల రూపాయలతో 48 సబ్ రిజిస్టార్ కార్యాలయాలు, 3 జిల్లా రిజిస్టార్ కార్యాలయాలు, 2 డీఐజీ కార్యాలయాల నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఈ భవనాలన్నింటినీ ఆధునిక సౌకర్యాలతో ఒకే నమూనాను నిర్మించి ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలందించేలాగా రూపొందిస్తామని మంత్రి చెప్పారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే సింగరేణి సంస్థ నష్టాల్లోకి వెళ్లిందని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ఆయన, సింగరేణికి కేంద్ర ప్రభుత్వం తాడిచ్చేర్లట్టు బొగ్గు బ్లాకును కేటాయించడం తెలంగాణకు శుభవార్త అని పేర్కొంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ బ్లాక్ ద్వారా సంస్థకు 64,000 కోట్ల రూపాయల ఆదాయంతో పాటు 1,200 మంది యువతకు ఉపాధి లభిస్తుందని, కేంద్రం తెలంగాణ భవిష్యత్తును బలోపేతం చేస్తోందని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతుల కంటే రాజకీయమే ముఖ్యమా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ మీద కక్షతో మేడిగడ్డ వద్ద నీటిని వృధా చేస్తూ రైతుల నాగం చేయడం తగదన్నారు. లోటు వర్షపాతంతో పంటల సాగు కాక అన్నదాత అల్లాడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారాలు ఆపి గోదావరి జలాలను ఎత్తిపోసి రైతులను ఆదుకోవాలని, కాంగ్రెస్ కర్కశ పాలనను రైతులు నిలదీయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచ బ్యాంక్ తాజా నివేదిక ప్రకారం తెలంగాణ రాష్టం అప్పర్ మిడిల్ ఇన్కమ్ బెంచ్ మార్క్ ను దాటి దేశంలోనే ఈ హోదా సాధించిన అగ్ర స్థానంలో ఉన్న 5 రాష్టాల్లో ఒకటిగా నిలవడం పట్ల బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ వస్తే ఏమొచ్చింది అన్న వారికి, దివాలా రాష్టం అంటూ దుష్ప్రచారం చేసిన వారికి ఈ అంతర్జాతీయ నివేదికే సమాధానమన్నారు. కేసీఆర్ దార్శనిక పాలనలోనే గత 10 ఏళ్లలో ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా వృద్ది చెందిందని, దరిద్రం తాండవించిన ప్రాంతం నేడు సిరి సంపదలతో తులదూకుతూ సంపన్న రాష్టంగా అవతరించిందని కేటీఆర్ అన్నారు. తెలంగాణను శిథిలాల నుంచి శిఖరాలకు చేర్చిన ప్రతి పౌరుడికి ఆయన శుభాభివందనాలు తెలియజేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. రైతు సంక్షేమం, ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, విద్యా ప్రోత్సాహం వంటి రంగాల్లో వైఎస్ఆర్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలు చిరస్థాయిగా నిలిచిపోయాయని, ఆయన మానవతా దృక్పథం, ప్రజాసేవ పట్ల అంకితభావం ఈనాటికి కోట్లాది మందికి స్ఫూర్తినిస్తున్నాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్బంగా పంజగుట్టలో ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబు తదితర నేతలు వైఎస్ఆర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి కేక్ కట్ చేశారు. వైఎస్ఆర్ పేదల పక్షపాతి అని, ఆయన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శమని భట్టి విక్రమార్క కొనియాడారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటా సౌభాగ్యం కల్పిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, కలెక్టర్లతో కలిసి 12 కోట్ల రూపాయలతో నూతన బస్టాండ్, పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వైఎస్ఆర్ జయంతి సందర్బంగా మంత్రి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మేడ్చల్, మహేశ్వర నియోజకవర్గాల్లో 338 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఆధునిక 4 లేన్ల రహదారుల నిర్మాణ పనులకు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. హైబ్రిడ్ అన్యూటీ మోడల్ విధానంలో ఈ పనులు చేపడుతున్నట్లు మంత్రి చెప్పారు. ఇప్పటికే 85 కోట్ల రూపాయల విలువైన రహదారి పనులు పూర్తి చేశామని, మరో 275 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు కొనసాగుతున్నాయని మంత్రి తెలియజేశారు. రాష్టంలో పర్యాటక రంగం అభివృద్దికి సమగ్ర రోడ్ మ్యాప్ సిద్దం చేయాలని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ లో పర్యాటక సలహా మండలి సభ్యులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీకా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, జిల్లాల వారీగా పర్యాటక వ్యవస్థను బలోపేతం చేసి కొత్త పర్యాటక గమ్యస్థానాలను గుర్తించాలని సూచించారు. హైదరాబాద్ లో హెరిటేజ్ వాకులు విస్తరించడంతో పాటు బోనాలు, బతుకమ్మ వంటి ఉత్సవాలు, తెలంగాణ కళలు, వంటకాలకు విస్తృత ప్రచారం కల్పించాలని మంత్రి సూచించారు. హైదరాబాద్ లో సీఎం ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారిగా కె విద్యాసాగర్ నిన్న బాధ్యతలు స్వీకరించారు. రాష్ట ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్, సీఎం ప్రజావాణి ఇన్ఛార్జ్ డాక్టర్ జి చిన్నారెడ్డి సమక్షంలో మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఇప్పటి వరకు స్టేట్ నోడల్ అధికారిగా పనిచేసిన దివ్యాదేవరాజన్ పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ గా బదిలీ కావడంతో ఆమె విద్యాసాగర్ కు బాధ్యతలు అప్పగించారు. నదుల్లో నీరున్నా మోటార్లు నడపకపోవడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల నిర్లక్ష్యమని, ఇందుకు వారికి ఏ శిక్ష వేసినా తప్పులేదని బీఆర్ఎస్ నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. దేవాదుల వద్ద ఎలాంటి అభ్యంతరాలు లేకున్నా మోటార్లు ఎందుకు ఆన్ చేయడలేదని ఆయన ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లాలో 4 నియోజకవర్గాల పరిధిలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. 1338 మంది బీఎల్ఓలు జిల్లా వ్యాప్తంగా ఓటర్లకు ఎన్యూమరేషన్ పత్రాలు అందజేశారని నగర పాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలియజేశారు.
2: ఈచ్ పిఎస్ కి ఒక బిఎల్ఓస్ ఉంటారు. పొలిటికల్ పార్టీ నుంచి బిఎల్ఏస్ ని అపాయింట్ చేసి ఉంటారు. బిఎల్ఓస్ కి మన మున్సిపల్ నుంచి, వేరే డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక సపోర్టింగ్ స్టాఫ్ ని కూడా ఇవ్వడం జరిగింది. ఎవ్రీ 10 పిఎస్ కి ఒక 10 to 12 పిఎస్ కి ఒక బిఎల్ఓ సూపర్వైజర్. అలానే ఇవన్నీ కూడా మానిటర్ చేయడానికి మన మున్సిపల్ గెస్టెడ్ ఆఫీసర్స్ ని కూడా దీనికి మనం సపోర్టింగ్ గా, మానిటరింగ్ గా మనం ఆఫీసర్స్ ని కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు అన్ని కలిపి ఒక టీం మనకి అరౌండ్ 1000 వరకు సిబ్బందిని వర్క్ చేస్తుంది.
0: ఉమ్మడి ఖమ్మం జిల్లా నిరుద్యోగుల కోసం జులై 10వ తేదీ ఉదయం 10 గంటలకు ఖమ్మం టీటీడీసీలో మెగా సిటీ గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ జాబ్ మేళా నిర్వహిస్తుంది. జిల్లా ఉపాధి అధికారి ఎన్ మాధవి ఈ విషయం తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: మీరు వింటున్నారు వివిద్ భారతి FM 102.8 MHz. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియోలో సమయం 1:20 దాటి 40 సెకండ్లు. నౌ షో టైం. షో టైంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే 0402324028 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల్లో బిందాసుగా తేలిపోదాం. శ్రోతలందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఈ షో కోసం ఎదురు చూస్తున్నారు సమాధానం చెప్పడానికి. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా షోలోకి ఎంటర్ అయిపోదాం. ప్రశ్న వచ్చేస్తుంది, శ్రోతలందరూ కూడా రెడీగా ఉన్నారు. మీరు సమాధానం తెలిస్తే మీ సమాధానం, మీ పేరు, మీ ఊరు పేరు ఇలా ఆర్డర్లు మాత్రమే టైప్ చేస్తే చదవడానికి సులభంగా ఉంటుంది, సమయం వృధా కాదు. మా విన్నపాన్ని మీరు ఆలకిస్తారని ఆశిస్తూ మరి కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. లేత రంగులన్నీ కలిపితే ఏ రంగు వస్తుంది? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే మేము చెప్పిన నెంబర్కు వాట్సాప్ చేయండి. ఈ పాట అయిపోయేలోపు మీ సమాధానం రావాలి. నేనున్నాను సినిమా నుంచి ఈ పాట. శ్రేయా ఘోషల్ టిప్పు పాడింది.

మనం వింటున్న కార్యక్రమం షో టైం. షో టైం లో మేము అడిగినటువంటి ప్రశ్న, లేత రంగులన్నీ కలిపితే ఏ రంగు వస్తుంది అని మనం ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా చాలా మంది ఇన్ టైంలో పంపారు. వారు ప్రేమనాథ్ కళావతి, నంద్యాల జిల్లా నుండి పాలెంపోలయ్య ఆళ్లగడ్డ నుంచి వీరు, బాలకృష్ణ నర్సంపేట నుండి, ఉమ్మడి నుంచి జైనుద్దీన్, బలరాం సరోజా బైన్పల్లి నుండి, గోర్లకందొడ్డి పొత్తింటి ఎల్లప్ప జయమ్మ రమేష్ బాబు సుమలత, తోట సంతోష్ పోతంగల్ నుండి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట నుండి, గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేశం సుగుణ రామప్రసాద్ రామచరణ్, నిర్మల్ జిల్లా నుండి సేరి బాలాజీ సావిత్రి కుబేర్ నుండి, ఎం నరేష్ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ మహబూబ్నగర్ జిల్లా నుండి, అప్పలరాజు పెడన నుండి, దస్తగిరి సందీప్ రుద్దటూరు కడప జిల్లా, ఆడపు సంతోష్ కుమార్ కోల్టెక్స్ట్ బెల్లంపల్లి నుండి, తల్ల గీత రాజలింగం వృషాలి కృష్ణ ధ్రువ వీరు సిరికొండ నుండి ఆన్సర్ చేశారు, కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం, బ్రహ్మయ్య కర్నూలు నుండి, ఖైరతాబాద్ జయలక్ష్మి, పద్మావతి శిల్ప ప్రసాద్ చింతల్గూడ హైదరాబాద్ నుంచి, హరీష్ కుమార్ ఓల్డ్ బోయిన్పల్లి సికింద్రాబాద్, లతా పోచారం, పుష్పశ్రీ శ్రీనివాసరెడ్డి సైదాబాద్ హైదరాబాద్ నుంచి సరైన సమాధానం పంపించారు. వీళ్లు మాత్రమే ఇన్ టైంలో సరైన సమాధానం పంపించారు. వీరందరికీ అభినందనలు తెలుపుతోంది. ఎఫ్ఎం వివిద్ భారతి 102.8 మెగా హెర్ట్స్. మరి సరైన సమాధానం, లేత రంగులన్నీ కలిపితే వచ్చే రంగు తెలుపు ఇదన్నమాట. సో అందరికీ అభినందనలు తెలుపుతోంది. మరి మరొకసారి షోలో పార్టిసిపేట్ చేస్తూ అందరినీ కూడా హుషారుగా మరింత ఎనర్జెటిక్ గా పార్టిసిపేట్ చేసేందుకు సహకరిస్తున్నటువంటి శ్రోతలందరికీ స్పెషల్ థ్యాంక్స్. మరో ప్రశ్న వచ్చేస్తుంది, శాస్త్రీయంగా దేనిని పండుగ పరిగణించరు? శాస్త్రీయంగా దేనిని పండుగ పరిగణించరు అంటే పండు కాని పండు అనమాట, శాస్త్రీయంగా దాన్ని పండు అని చెప్పారనమాట. ఆ ఆన్సర్ కనుక మీకు తెలిస్తే వెంటనే 0402324 0852 నెంబర్కు వాట్సాప్ చేయండి.

మీరు వింటున్న పాట ఠాగూర్ చిత్రం నుంచి. మల్లికార్జున్ మహాలక్ష్మి పాడింది. వేటూరి గీతం, సంగీతం మణిశర్మ.

కార్యక్రమంలో మేము అడిగినటువంటి ప్రశ్న, శాస్త్రీయంగా దీనిని పండుగ పరిగణించరు అని ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానం ఎవరు కూడా పంపలేదు. చాలా మంది ఆన్సర్ అయితే చేశారు, దాదాపు 100కు పైగా ఉన్నటువంటి మన అభిమాన శ్రోతలు సరైన సమాధానం పంపలేదు. వీరంతా కూడా వారికి తెలిసింది పంపించారు. అయితే శాస్త్రీయంగా పండుగ పరిగణించని పండు బ్రోకలీ, ఇది అనమాట ఆన్సర్. సో ఎనీహో, మరి దిస్ క్రెడిట్ గోస్ టు వివిద్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, ఇది చాలా తేలికైనటువంటి ప్రశ్న అని నేను అనుకుంటున్నాను. తన రాజధానిలో ప్రతిరోజు ఒక గంట పాటు ఉచిత వైఫై సేవలను అందించే పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ప్రశ్న మరొకసారి, తన రాజధానిలో ప్రతిరోజు ఒక గంట పాటు ఉచిత వైఫై సేవలను అందించే పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 04023240852 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల బిందాసుగా దేవిపోతున్నాం. ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం వలరించి సంపూర్ణ వినోదం. మీరు వింటున్న పాట క్రిమినల్ చిత్రం నుంచి.

మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్. మనం వింటున్న కార్యక్రమం షో టైం. మరి మనం అడిగినటువంటి ప్రశ్న, తన రాజధానిలో ప్రతిరోజు గంటపాటు ఉచిత వైఫై సేవలను అందించే పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది అని మనం ప్రశ్న వేశాం మొదటగా. మరి సరైన సమాధానం పంపిన వాళ్ళు చూద్దాం ఒకసారి. కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుంచి, జక్రన్పల్లి నుంచి అరుణ రాజేందర్, పుట్టపాక నుంచి భవానీ వెంకట్, విజయనగరం జిల్లా నుంచి రోజారాణి కోట, మోహన్ బాగ్లింగంపల్లి హైదరాబాద్ నుండి, యలగందల మార్కండేయ లక్ష్మి బుధాన్ పోచంపల్ నుండి, కడతల నుంచి కానుగల గోపాల్, బి దివాకర్ ఉమ్మడి నుంచి, పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య, చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మీ, శశాంక్, గాయత్రి హైదరాబాద్ నుంచి, బాలకృష్ణ నర్సంపేట, పంతాడి శ్రీనివాసరావు మోరిపొలం కోనసీమ జిల్లా నుండి, తోట సంతోష్ పోతంగల్ నిజామాబాద్ జిల్లా నుండి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద, మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుంచి, పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, తర్వాత మూసాపేట్ రోజా శిరీష, ఓంకార్ లక్ష్మీ నరసింహ, బెంగళూరు విద్యా నిఖిల్ కాజీపేట హన్మకొండ నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఆడపు సంతోష్ కుమార్ కాల్టెక్స్ట్ బెల్లంపల్లి నుండి కూడా, వీరు మాత్రమే సరైన సమాధానం ఈ టైంలో పంపించారు. వీరు కాకుండా ఇంకా చాలా మంది కూడా ఆన్సర్ చేశారు, కానీ వారిది రాంగ్ ఆన్సర్ అనమాట. సరైన సమాధానం కర్ణాటక. ఇలాగే ఉత్సాహంగా షోలో పార్టిసిపేట్ చేస్తూ మేము అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, అమెరికన్ వేట జంతువులపై ప్రపంచ ప్రామాణిక వ్యక్తిగా ఏ అధ్యక్షులు గుర్తింపు పొందారు? ప్రశ్న మరొకసారి, అమెరికన్ వేట జంతువులపై ప్రపంచ ప్రామాణిక వ్యక్తిగా ఏ అధ్యక్షులు గుర్తింపు పొందారు? దీని కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324852 నెంబర్కు వాట్సప్ చేయండి. మీరు వింటున్న పాట గులాబీ సినిమా కోసం మను పాడింది.

షో టైంలో మేము అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం పంపారు పుట్టపక్కల నుంచి భవానీ వెంకట్. భారత్ ఫ్యూచర్ సిటీ కడతాల్ కానుగోల గోపాల్ నుండి పెడన అపల్రాజ్, ఉమ్మెడ మొహమ్మద్ జైనుద్దీన్, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి దస్తగిరి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, మోరిపొలం నుంచి పంతాడి శ్రీనివాసరావు, నాగనాథ్ గుప్తా నిజామాబాద్ జిల్లా నుండి, ఫీర్జాద్గూడ శ్రీనివాస్, మోహన్ బాగలింగంపల్లి హైదరాబాద్ నుంచి, కాళ్ల శ్రీనివాసరావు కోదాడ, ఆర్మూర్ నుంచి ప్రేమనాథ్ కళావతి, చందనగర్ హైదరాబాద్ నుంచి సిహెచ్ విజయ్ కుమార్, షాపల్లి నుంచి చింత శ్రీనివాస్, బాలకృష్ణ నర్సంపేట్, చోడవరపు లక్ష్మీ శశాంక గాయత్రి వారి కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుండి, ఆడెపు సంతోష్ కుమార్ కాల్టెక్స్ బెల్లంపల్లి నుండి, బలరాం సరోజ నిఖిల్ మానస హరిణి విద్య సెంటర్ పాయింట్ బోయిన్పల్లి నుండి రైట్ ఆన్సర్ ఇచ్చారు. వీరు భాష కిష్టాపురం నుండి కూడా ఒకటి రైట్ ఆన్సర్. పుష్ప శ్రీనివాస్ రెడ్డి ఫ్రమ్ సైదాబాద్ నుంచి కూడా సరైన సమాధానం పంపారు. వీరు మాత్రమే సరైన సమాధానం పంపారు, ఇన్ టైంలో పంపించారు. వీరందరూ కూడా అభినందనలు తెలుపుతోంది. ఎఫ్ఎం విద్యుత్ భారతి 102.8 మెగాహెర్ట్స్ సరైన సమాధానం. మరి కర్ణాటక అంటే తన రాజధానిలో ప్రతిరోజు ఒక గంట పాటు ఉచిత వైఫై సేవలను అందించే పథకాన్ని మొదటగా ప్రవేశపెట్టిందన్నమాట కర్ణాటక రాష్ట్రం. సో ఇది మరి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రశ్న. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, ఇంకా ఏమాత్రం ఆలోచించేద్దు, ఎందుకంటే సమయం లేదు కాబట్టి. మీరు ఇందాక విన్న పాట చాలా హుషారైన సాంగ్, మను గాయత్రి పాడిన పాట విన్నారు కదా గులాబీ నుంచి. మరో పాట వచ్చేస్తుంది ప్రేమలేఖ సినిమా నుంచి, ఈ సూపర్ హిట్ సాంగ్. ఈ పాట అయిపోయేలోపు సుమతన పంపండి. గ్రామీ అవార్డు ఆసియాలోనే అతిపెద్ద చక్ర కర్మాగారం ఎక్కడ ఉంది? ప్రశ్న మరొకసారి, ఆసియాలోనే అతిపెద్ద చక్ర కర్మాగారం ఎక్కడ ఉంది? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే మీ సమాధానం, మీ పేరు, మీ ఊరు పేరు టైప్ చేసి 0402324084 నెంబర్కు వాట్సాప్ చేయండి. పాట అయిపోయేలోపు ఇది చివరి ప్రశ్న.

షో టైంలో మేము అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం పంపించిన వారు సిహెచ్ విజయ్ కుమార్ చందన్న గారు హైదరాబాద్ నుంచి. అరుణ రాజేందర్ జక్రాన్పల్లి నుంచి సరైన సమాధానం. నరసింగరావు నిజామాబాద్ జిల్లా నుండి. కూచిన శ్రీహరి జ్యోతి నిజామాబాద్ జిల్లా నుంచి. సులోచన కరీంనగర్ నుండి. శ్రీరామ్ నరేందర్ వెంకట నరసయ్య నిజామాబాద్ జిల్లా నుండి. యలగందుల మార్కండేయ లక్ష్మీ బుధన్ పోచంపల్లి నుండి. సిరిమల్లి కాలనీ అత్తాపూర్ నుంచి మహి జ్ఞానేశ్వర్ ప్రవీణ వారి కుటుంబ సభ్యులు. ప్రగతి నగర్ నుంచి ఆంజనేయులు రాజలక్ష్మి త్రివేణి ఇంకా వారి మిత్రులు. బ్రహ్మయ్య కర్నూలు నుంచి. పంతాడి శ్రీనివాసరావు. మిరియాల తిరుమలయ్య ఆండావులు పుట్టపాక నుండి. భవానీ వెంకట్ పుట్టపాక. మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మెడ నుండి. బి దివాకర్ ఉమ్మెడ పొదటూరు కడప జిల్లా నుంచి. సంధ్య దస్తగిరి. ఆర్మూర్ నుంచి ప్రేమనాథ్ కళావతి. పెడన అప్పలరాజు. మంజునాథ హిందూపురం నుండి. తోట సంతోష్ పోతంగల్ నిజామాబాద్ జిల్లా నుండి. కడప జిల్లా నుంచి సివి శ్రీనివాసరెడ్డి. శేరబాలాజీ సావిత్రి కుబేర్ నిర్మల్ జిల్లా నుండి. కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ. నాగర్ కర్నూలు జిల్లా నేదలూరి కళ్యాణ్చారి. జయపూర్ కాలనీ నుంచి బ్రహ్మదండి భైరయ్య. బలరాం సరోజ నిఖిల్ మానస హరిణి విద్య సెయింట్ పాయింట్ బోయిన్పల్లి నుండి. చిత్త శ్రీనివాస్ షాపలి నుండి. మోహన్ బాగలింగంపల్లి హైదరాబాద్ నుంచి. ఆడపి సంతోష్ కుమార్ కాల్టెక్స్ట్ బెల్లంపల్లి నుండి. సుభాషిణి జనార్దన్ వీరు త్రివేణి వీరు హైదరాబాద్ నుంచి. పాలెంపోలియ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుండి. సిరికొండ తాళ్లగీత రాజలింగం వృషాలి కృష్ణ ధృవ. కేదరి వీరేష్ రాజౌలి మండలం. ఇంకా కుషాయిగూడ వెంకటేష్ మౌనిక. జయలక్ష్మి ఖైరతాబాద్ వీరందరూ సరైన సమాధానం పంపించారు. చివరిగా మేము అడిగినటువంటి ప్రశ్నకు ఆసియాలోని అతిపెద్ద చక్కెర కర్మాగారం

బాలల కార్యక్రమాలు, బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట బాలు సినిమా కోసం హరిహరన్ శ్రేయా ఘోషల్ పాడింది. మనం వింటున్నాము శక్తిశీలి కార్యక్రమంలో. అత్యంత చిన్న వయసులో నోబెల్ శాంతి బహుమతి సాహస వింగ్లో అవార్డు పొందిన మలాల జీవిత విశేషాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆమె జీవిత విశేషం ఇక్కడ ప్రత్యేకంగా మనం చెప్పుకోవక్కర్లేదు, కానీ ఆమె యొక్క తెగింపు, ఆమెలో దాగి ఉన్నటువంటి సాహసం, ఆమెలో ఉన్నటువంటి మంచి, 10 మందికి మేలు చేయాలనే సంకల్పం, బాలబాలికలకు విద్య అనేది చాలా అవసరం, ముఖ్యంగా బాలికలకు విద్య నిషేధం అన్నారు కాబట్టి కొన్ని దేశాలు దాని నుంచి విముక్తి పొందడానికి ఆమె చేసినటువంటి పోరాటం అంతా ఇంత కాదు. తను ఒక్కరిగా చేసినటువంటి ఆ పోరాటం శక్తిగా మారిపోయింది, కోట్ల మందిని కదిలించింది. అలా సంఘీభావం తనకు దక్కి అన్ని దేశాల ప్రభుత్వాలు కదిలి వచ్చాయి. తనకి సంఘీభావం తనకు తోడుగా నిలిచాయి, నిలిచి తాను చేసే పోరాటంలో న్యాయం ఉంది అని చెప్పేసి వారిలో మార్పును తీసుకువచ్చారు. ఉగ్రవాదుల్లో మార్పును తీసుకువచ్చినటువంటి ఘనత మలాలకు కాకుండా ఇంకెవరికి సాధ్యం కాదనేది ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. మరింత సమాచారం చెబుతా వింటూ ఉండండి.

మీరు విన్న పాట సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా కోసం విజయ్ ప్రకాష్ శ్రేయా ఘోషల్ పాడింది. శక్తిశీలి కార్యక్రమంలో నోబెల్ గ్రహీత మలాలా జీవితంలో తాను ఎదుర్కొన్న సాహసం, తాను చేసినటువంటి సాహసం గురించి మాట్లాడుకుంటున్న మలాలా తండ్రి బియావుద్దీన్ యూసుఫ్ జాయ్ స్వాబ్ లోయలో ప్రముఖ తెగకు చెందినవారన్నమాట. తండ్రి కూడా మంచి కవి, అక్కడ ఒక స్కూల్ నడిపే వ్యక్తి. స్కాబ్ లోయలో ఆడపిల్లలకు అక్షరం నేర్పొద్దని, బాలికలకు విద్యా నేర్పడం నిషేధమని అక్కడ ఉగ్రవాదుల హుకుం జారీ చేశారన్నమాట. వారి యొక్క విధి నిత్యకృత్యం, ఇప్పుడు బామల వర్షం జరుగుతూనే ఉంటుంది. వాళ్లకు వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా వాళ్ల మీద తోటాల వర్షం కురిపించడం ఒక యుద్దం మాదిరిగా ప్రతిరోజు అలా చేస్తూ ఉంటారు. దినదిన గండం, నూరేళ్ల ఆయుష్ అన్నట్లుగా అక్కడ యొక్క పరిస్థితి. అయినప్పటికీ తండ్రి ద్వారా వచ్చినటువంటి ఆ తెగింపు, ఆ సాహసం మలాల కూడా వచ్చిందనమాట. సో మరి ఆ విధంగా వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది? పైగా వాళ్లకి కర్కశత్వం, అమానవీయ లక్షణాలు ఉంటాయి వాళ్లకు. సో మరి ఇక్కడ వీళ్ళు చిన్న పిల్లలు, స్కూల్కు వెళ్లే విద్యార్థులు ఎలా ఉంటారు? అలా ప్రతిరోజు చుట్టూ కూడా ఎన్నో రకరకాల శబ్దాలు వస్తూ ఉంటాయి. అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది? చాలా భయానకంగా, భీతావహంగా ఉంటుందన్నమాట. చిన్న చిన్న అలికిడికి మనం భయపడిపోతుంటాం. అలాంటిది క్షణ క్షణానికి తోటాల శబ్దాలు వినపడుతూ ఉంటాయి. ఆ శబ్దాల ఆ తోటాలు విని, మరి ఆ విని తను కూడా మరి ఆ గుండె రాయి చేసుకుందో ఏమో, ఆ తోటాలకు ఎదురు నిలిచారు. ఏదో ఒకరోజు ఆ తోట నా శరీరంలోకి దూసుకెళ్తుంది అని తెలుసు, కానీ ఇది కాదు, దీన్ని ఇక్కడతో వదిలేస్తే ఇది ఇంకా వారికి ఊతవంగా మారిపోయి ఈ ప్రపంచవ్యాప్తంగా ఇలానే జరుగుతూ ఉంటుంది, వాటి వారి యొక్క ఆగడాలకు లెక్కుండదు, హద్దు ఉండదు అనే ఉద్దేశంతో తను హక్కులకై పోరాటం చేసుకోవడానికి ఆ గుండెను ఉక్కు సంకల్పంగా మార్చుకుని, గుండెను ఉక్కు పిడికిలుగా ధైర్యంగా ఒక అగ్ని కిరటంగా మార్చుకుని ఆ సంకల్ప బలంతో పట్టుదలతో మరి ఆ వేద నిలిచిందనమాట. ఆ తూటాల శబ్దాల తాకిడికి గుండెను రాయిగా చేసుకుంది. ఈ రోజైనా సరే ఎదురు నిలవాలి, ఆ ప్రాణాలకు పోయినా సరే, కానీ బాలికల హక్కుల కోసం, విద్యా హక్కుల కోసం పోరాటం చేయాల్సిందే అని ఆ రోజు నుంచి తను పూనుకున్నారనమాట. చుట్టూ ఉపాధ్యాయులు చనిపోతున్నారు, విద్యార్థులు చనిపోతున్నారు, భవనాలు కూల్చేస్తున్నారు, ఇలా అనమాట. ఏదో ఒక రోజు తన చుట్టూ ఉన్న పరిస్థితుల, తన పట్టణ పరిధిలోకి వచ్చేస్తారు, తన మీద కూడా ఇలా వస్తారు అని చెప్పేసి తను ఆల్రెడీ ముందే ఊహించుకుని ఒక సాహస నారిగా విరుచుకుపడిందనమాట. ఆ ఉదంతాన్ని తను రోజు పడుతున్నటువంటి ఆ శ్రమనంతా కూడా డైరీలో రాసుకున్నారు, ఆయా మలాలా అని చెప్పేసి. అంటే ఎంత ముందు చూపు, ఎంత ఆ చిన్న వయసులోనే ఎంత ఆలోచనలు ఉన్నాయి, ప్రపంచానికి ఏదో చేయాలి, ప్రపంచాన్ని ఏదో మార్చాలనే సంకల్పం ముందు చూడండి, నిజంగా హ్యాట్సప్ అన్నమాట.

గజని సినిమా కోసం హారిష్ రాఘవేంద్ర, బాంబే జయశ్రీ పాడిన పాట విన్నారు. శక్తిశీలి కార్యక్రమంలో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆమెకు జరిగిన ఒక్క సంఘటనతో యావత్ జాతి, ప్రపంచం మొత్తం కూడా కదిలిపోయిందన్నమాట. ఆమె చేస్తున్నటువంటి పోరాటానికి అందరూ కూడా మద్దతిచ్చారు. ప్రపంచం మొత్తం మీద విద్యావకాశాలను కోల్పోయిన 5 కోట్ల 70 లక్షల బాలబాలికల తరఫున 40 లక్షల మందితో సంతకాలు చేసి ఒక పెద్ద పుస్తకాన్ని, హాజరుతో కూడినటువంటి పుస్తకాన్ని ఐక్యరాజ్య సమితిలో తన ఉపన్యాసం తర్వాత యుఎన్ఓ సెక్రటరీకి అందజేశారన్నమాట. అంటే తను, నేను ఏం చేస్తున్నాను, నా పోరాటం ఏంటి అని ఐక్యరాజ్య సమితికి తెలపడం కోసం, వారు గ్రహించడం కోసం. అప్పటికే అంతా తెలిసిపోయింది, దావాగ్నిలా అందరికీ ఆమె యొక్క సంఘటన తెలిసిపోయింది. పెద్ద పెద్ద ప్రముఖులు, దేశ విదేశాల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప ప్రముఖులు ఆమెకు సంఘీభావం తెలిపారు, భావోద్వేగానికి లోనయ్యారు, పత్రికల్లో వ్యాసాలు రాశారు, తర్వాత పాటల రూపంలో పాటలు, గొప్ప గొప్ప పాటలు రాసి ఆమెకు అంకితం ఇచ్చారు. అలా అందరినీ కదిలించేసరికి యుఎన్ఓ కూడా ఆలోచనలో పడిందన్నమాట. సో ఈమె ఇలా చేస్తున్నటువంటి దానికి మరి ఆమెను అక్కడికి పిలిచి 16th ఇయర్లోనే ఆమెకు అప్పుడు 16 సంవత్సరాలు అన్నమాట, అలా యుఎన్ఓలో ప్రసంగించే అవకాశం రావటం నిజంగా ఆమె సాహసానికి, ఆమె చూపినటువంటి ధైర్యానికి వాళ్ళు మోకరిల్లారు అని చెప్పడం ఒక తప్పదు ఇక్కడ. సో ఆమె పోరాటం వల్ల పాకిస్తాన్లో దాదాపు 50 లక్షల బాలబాలికలు విద్యావంతులవుతున్నారు. స్పాట్ లోయలు సైతం మంచి అక్కడ విద్యను అభ్యసిస్తున్నారు అన్నమాట. అక్కడ ఎవరిని పలకరించినా అందరూ కూడా వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే మలాలా, మై నేమ్ ఈస్ అని చెప్పేసి చెప్తారనమాట. అలా గొంతు విప్పుతున్నారు, కోయిలులై మంచి అక్షరాభ్యాసం చేస్తూ ఉన్నారు ఉగ్రవాదుల హెచ్చరికల ఎదురు నుంచి. మరి ప్రాణాలను లెక్క చేయకుండా ధీరవనితగా బాలికగా ఎలా చూపిన, మరి సారీ మలాల చూపిన ఆ తెగింపుకు యుఎన్ఓ 2014 సంవత్సరంలో 17 వయసు ఉన్నప్పటికీ ఆమెకి మరి నోబెల్ బహుమతి, శాంతి బహుమతిని అందజేశారు. అలా అందజేసి సాహసాలకు ఇచ్చే గౌరవంగా, ప్రతీకగా ఆమెకిచ్చినటువంటి అవార్డు అనేది నిజంగా అవార్డే మురిసిపోయిందేమో అని అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే చిన్న వయసులో ఎంత తెగింపు, ఎంత ధైర్యం, ఎంత సాహసం అది కదా, నిజమే కదా. ఎస్, ఇది ఇవాళ శక్తిశీలి కార్యక్రమంలో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా గారి కొంచెం అంశం అన్నమాట.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం సరిగ్గా 3 గంటలు. ముంబై నుంచి రిలే ఇప్పుడు సఖీ సహేలి కార్యక్రమం. తిరిగి సాయంత్రం 5 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం ఛాయ్తో హాయ్ కబుర్లు కార్యక్రమం మిమ్మల్ని ఆత్మీయంగా పలకరిస్తుంది. స్టే ట్యూన్డ్.

ಹಿಂದಿ ವಿವಿಧ ಭಾರತಿ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಮುಂಬೈ ಕೇಂದ್ರಗಳಲ್ಲಿ ಇನ್ನಂ ಈಗ ಇಪ್ಪತ್ತು ಸಂಜೆ ರಾತ್ರಿ 11 ಗಂಟೆದಾಕ ಆಕಾಶವಾಣಿ ಆದಿಲಾಬಾದ್ ಕೇಂದ್ರ ಪ್ರಸಾರ ಲಿನ್ಪಿಸ್ತಂ. ನೇನು మీ రేడియో నేస్తం సురుకుంటి మమత. శ్రోతలు, మా కార్యక్రమాలని 100.2 FM రేడియో సెట్లు ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్పై కూడా వినొచ్చు. ఇక ఇప్పటి సంధి 6 గంటల వరకు ఉండే కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. ఇంకా కొంచెంపట్లో మాట చెప్పండి, పాట అయినుండేలా మీ మాటలు మీకోసం పాటలుంటాయి. 5:30 కథిందాం. అమ్మ మాట తేనె మూట కథల సంపుటి నుండి శాస్తి తానున్నా లేకున్నా కథలు వినొచ్చు. ఇంకా మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపటి నుండి కనువిప్పు జయంతుని కనువిప్పు కథలు వినొచ్చు. 5:45 వాన రూపకం ఉంటుంది. ఇక ఇవిడితో పాటు రాత్రి 11:00 ఏమేం కార్యక్రమాలుంటాయో 6:05 ఇయాల్టి రేపటి కార్యక్రమాలలో తెలుసుకుందాం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

మాట చెప్పుండ్రి, పాట వినుండ్రి. మాట మీదైతే పాట మాది. అర్ధగంట సేపు ఉండే ఈ కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేయొచ్చు. నంబర్లు 2300518 295 0812 ఇది కోడ్ నంబర్. మాట పాటలతో సాగే ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా కూడా మీకు నచ్చిన పాటలు అడగచ్చు. మీరు పోస్ట్ కార్డు ద్వారా పంపాల్సిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM, విద్యానగర్, ఆదిలాబాద్, పిన్కోడ్ 504001. ఇక గీ కార్యక్రమాన్ని షురు చేద్దాం. ప్రేమలో భావనే కళ్యాణ్ చిత్రంలోని ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పండి పాట ఇండులో సినిమా పాటలు. ఒక ఉత్తరం వచ్చింది, ఇది కిష్టాపూర్ నుండి సాయిరెడ్డి పద్మజ. మాకోసం సకుటుంబ సపరివార సమేత సినిమా నుంచి పాట వినిపించండి అని రాసిండ్రు. శ్రోతలు, మీరు కూడా ఇట్లా ఉత్తరాల ద్వారా పాటలు అడగచ్చు. ఉత్తరాల ద్వారా మీకు నచ్చిన పాటలు కావాలంటే మీరు పోస్ట్ కార్డు ద్వారా పంపాల్సిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM విద్యానగర్ ఆదిలాబాద్ పిన్కోడ్ 504001. ఇప్పుడైతే సాయిరెడ్డి పద్మజ కోసం ఈ పాట.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. శ్రోతలకి ఈ మాట చెప్పండి పాట ఇంటి కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేయాలనుకుంటే 2300-8915-0901 ఈ రెండు నంబర్లకి వెళ్ళి దేనికి ఒకదానికి 0873-2 కోర్ నెంబర్ని జత చేసి ఫోన్ చేయండి. ఇప్పుడైతే ఒక శ్రోత ఫోన్ లైన్లో ఉన్నారు. హలో,
1: హలో,
0: నమస్తే. మీ పేరు?
1: నా పేరు యోగేందర్.
0: ఎక్కడి నుంచి యోగేందర్? ఏం చేస్తావు యోగేందర్? ఏం చదువుతున్నావు?
1: టెన్త్ క్లాస్.
0: ఇప్పుడు టెన్త్? ఇప్పుడు టెన్త్, 9th అయిపోయింది టెన్త్. చెప్పు యోగేందర్, ఫోన్ చేసినావు, ఏం సంగతులు?
1: వెళ్ళినవా
0: స్కూల్కి? ఇవాళ వెళ్ళినవా?
1: ఇప్పుడే.
0: నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు యోగేందర్?
1: నా బెస్ట్ ఫ్రెండ్ రాజు.
0: ఎక్కడ ఉంటాడు? మీ యాపల్గూడలనేనా? స్కూల్ నుంచి వచ్చినాక ఏం చేస్తారు మరి ఇద్దరు దోస్తులు? అవునా? ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఏమన్నా తింటున్నావా? తిన్నట్టు సప్పుడు వస్తున్నది. రాసుకుంటున్నావా? మంచి ఓడే మరి యోగేందర్. చెప్పు యోగేందర్, ఏ పాట గాల?
1: పారడైస్ మూవీ నుంచి ఆయాషే
0: వినేస్తే.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
2: బిఐఎస్ నమ్మకానికి, నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: బురద దొక్కందే బురద విసుకందే నోట్లకు మెతుకు రాదు. గిట్లా బురద దొక్కుతూ బురద విసుకుతూ రైతు వ్యవసాయం చేస్తాడు. గి రైతు వాడే కష్టం ఎట్లుంటుందో ఇప్పటి పిల్లగండ్లకు సేన్లకు తీసుకుపోయి చూపెట్టాల. లేకపోతే ప్యాకెట్ల కల్లి పాలస్తాయి, రైతు బజార్ల కూరగాయలు కాస్తాయి, దుకాణనే బియ్యం వండుతాయని అనుకుంటారు. కాబట్టి పిల్లలకు రైతు వాడే కష్టం దగ్గరుండి చూపెట్టుండే.

0: గింతటితోని ఇయ్యలటి మాట చెప్పుండ్రి, పాట ఎనుండి అయిపోయింది. రేపు జమట్ల 5 గంటలకు మాట చెప్పండి పాట అయినలో మా రేడియో నేస్తాం మరిన్ని పాటలు వినిపిస్తారు. గయ్యల రాత్రి 8 గంటలకు హుషారుకు ఫోన్ చేసి మాట్లాడచ్చు, హుషారైన పాటలు కోరచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. కథిందాం పిల్లల కోసం అనగనగా ఒక రాజు ఉండేవాడని.

0: ప్రారంభించి వెనకడతరం అమ్మమ్మ నానమ్మ తాతయ్యలు బామ్మలు తమ మన్మలు మన్మరాన్లకు ఆసక్తికరమైన కథలు చెప్పేటోళ్లు. కథలతో పాటు రామాయణం, భారతం, పోతన పద్యాలు, వేమన, సుమతీ శతకాలు పెద్దోళ్ళు చెప్తే పిల్లగాళ్ళు వినేటోళ్లు. పెద్దోళ్ళు చెప్పే నీతి కథలు, కథల్లోని నీతి సూత్రాలు పసిమనసుల్లో ముద్రపడేటి, పిల్లగాళ్ళని మంచి మార్గంలో నడిపేవి, లోక జ్ఞానం నేర్పేవి, కష్టపడే తత్వం అలవాటయ్యేది. అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటూ పెరిగే పిల్లలు బాల్య కౌమార దశలు దాటి యవ్వనంలా విద్యా వినయ సంపన్నులై రాణించేటోళ్లు. ఇప్పటి పిల్లగాళ్లకు కథలు చెప్పదందుకు పెద్దోళ్లకు సమయం లేదు కాబట్టి మనల్ని ఆదుకోదందుకు ఆకాశవాణి ముందుకొచ్చింది. ప్రతి బుధ, గురు, శుక్ర శనివారాలలో కథిందామనుకుంటా 5:30 అయిందంటే పెద్ద మనిషి లెక్క కథలు చెప్తున్నది. ఈ అల్లటి కథిందాంలా అమ్మ మాట తేనె మూట కథల సంపుటి నుండి శాస్త్రి తానున్నా లేకున్నా కథలు రచన ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి, కథ చెప్తారు టి శ్రవంతి. మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి కనువిప్పు జయంతుని కనువిప్పు కథలు వినొచ్చు. రచన బిల్లంకొండ నాగేశ్వరరావు, కథ చెప్తారు యవి వాహిని. ఇప్పుడు అమ్మ మాట తేనె మూట కథల సంపుటి నుండి శాస్త్రి కథ విందాం.
1: వెంకటాపురంలో ఉండే రంగారావు ఒట్టి పిసినారి, ఎవ్వరికి చెయ్యి విదిల్చేవాడు కాదు. ఇవ్వకపోవటం మాట అలా ఉంచి వచ్చిన వారిని వెటకారాలు చేసి అవమానించేవాడు. ఎవరైనా చందాకు వస్తే మా డబ్బుతో మీరు పుణ్యం సంపాదిస్తారన్నమాట, ఆ దానమేదో మేమే స్వయంగా చేస్తే ఆ పుణ్యమంతా నాకే వస్తుంది కదా అనేవాడు. అలా అని స్వయంగా దానాలు ఇచ్చేవాడా? అస్సలే కాదు. చివరికి దేవుడికైనా చందాలిచ్చేటోడు కాదు. అయితే అతనెలా ప్రవర్తించినా ఊరి పెద్దల్లో ఒకడు, ధనికుల్లో ఒకడు కాబట్టి అందరూ అతని వద్దకు తప్పనిసరిగా వచ్చేవాళ్ళు. రావాల్సి వచ్చేది కూడా, ఎందుకంటే మీరు అడగలేదు కాని నేను ఇచ్చేవాడినే అనేటోడు రాకపోతే. ఒకసారి ఆ ఊరి దేవాలయంలో దొంగలు పడి నగలన్నీ దోచుకుపోయిండ్రు. పూజారి లబో దీపోమంటూ వచ్చి గోడు వెళ్ళబోసుకున్నాడు. మళ్ళీ నగలు వగైరాలు చేయించడానికి ఎక్కడ చందా అడుగుతాడోనని భయపడ్డాడు రంగారావు. పోనీరేవయ్యా, అందరూ ఆయన పిల్లలేగా, వాళ్ళ దగ్గర లేదు, ఆయన దగ్గర ఉన్నది పట్టుకెళ్ళిండ్రు అనుకో. ఆయన దగ్గర సంపద లెక్క అందులో కొంచెం తగ్గింది అంతేగదా అన్నాడు రంగారావు. పూజారి తెల్ల మొహం వేసుకొని వెళ్ళిపోయిండు. 4 రోజులు గడిచినై. రంగారావు డబ్బు నగలు దాచుకున్న బ్యాంకు మూతబడి నిర్వాహకులు పరారయ్యిండ్రు. ఎక్కువ వడ్డీ అని ప్రైవేటు బ్యాంకులో వేసిండు రంగారావు. గొల్లుమంటున్న రంగారావు వద్దకు ఊరివారు వచ్చిండ్రు. పోనిండి బాబు, అందరూ దేవుని పిల్లలేగా, అంటే వాళ్ళు మనకి అన్నదమ్ములు కదా, వాళ్ళ వద్ద లేదు మీ వద్ద ఉంది, తమ్ముళ్ళు పట్టుకెళ్లారనుకోండి అన్నాడు పూజారి. అందరూ ముసిముసిగా నవ్వుకోవడం చూసిన రంగారావు సిగ్గుపడ్డాడు. అందరి గురించి, దేవుడు గురించి చేసిన వెటకారాలకి దేవుడు తగిన శాస్తి చేశాడని అర్థమైంది. అప్పటినుంచి అందరితోనూ మర్యాదగా ప్రవర్తించసాగిండు. అతనికి బుద్ధి వచ్చినందుకు గ్రామంలో అందరూ ఎంతో సంతోషించిండ్రు.
0: అమ్మ మాట తేనె మూట కథల సంపటి నుండి శాస్త్రి కథ విన్నారు కదా. ఇప్పుడు తానున్నా లేకున్నా కథ ఇందా.
1: రామయ్య, చంద్రం తండ్రి కొడుకులు. రామయ్యకి వయస్సు మీరినా, సంపాదన శక్తి సన్నగిల్లినా, తనకున్న దాంట్లోనే అవసరమైన వారికి ధన సహాయం, శరీర సహాయం చేసేవాడు. చంద్రం మాత్రం అందుకు పూర్తిగా వ్యతిరేకి. దానగుణం, త్యాగశీలత ఏమీ లేవు. తను తన సంసారం అంతే, పిల్లికి బిచ్చం పెట్టడు. తండ్రి సహాయపడటము అతనికి నచ్చేది కాదు. ఒకనాడు ఇద్దరు విత్తనాలు కొనడానికి పట్నం బయలుదేరిండ్రు. దారిలో క్రితం రాత్రి కురిసిన జడివానకు పడిపోయిన మామిడి చెట్టు, దాని చుట్టూ గుమిగూడిన జనం కనిపించిండ్రు. కొందరు కాయలు కోసుకుని

0: బుట్టలు నింపుకుంటున్నారు, కొందరు ఆకులు కోసుకుంటున్నారు, కొంతమంది వైద్యులు కాబోలు వ్రేళ్ళు చిగుర్లు తెంపుకుంటున్నారు, కొంతమంది దుంగను కట్టెలుగా కొడుతున్నారు. రామయ్య చంద్రంతో, "చూసావా బాబు, ఒక నోరు లేని చెట్టే తను ఉన్నన్ని నాళ్లే కాకుండా పోయాక కూడా ఇంతమందికి సహాయపడుతోంది. అలాంటిది మనం ఇంకెంతమందికి సహాయపడాలో ఆలోచించు. కనీసం ప్రాణాలతో ఉన్నప్పుడైనా" అన్నాడు. ఆ సంఘటన చూసి తండ్రి మాటలు విని చంద్రం సిగ్గుపడ్డాడు. వెంటనే, "నిజమే నాన్నగారు, నేను ఎవ్వరికీ ఎప్పుడు ఏ సహాయము చెయ్యలేదు. ఎన్నో అవకాశాలున్నా ఏమీ చెయ్యలేదు. ఈ సంఘటన నా కళ్ళు తెరిపించింది. ఈరోజు నుంచి నేను కూడా అందరికీ నా చేతనైన సహాయం చేస్తాను" అన్నాడు. చంద్రంలో మార్పు చూసి రామయ్య చాలా సంతోషించి
1: అమ్మ మాట తేనె మూట కథల సంపుటి నుండి శాస్త్రి తానున్నా లేకున్నా కథలిన్నారు కదా. రచన ఆకిళ్ళ వెంకట సుబ్బలక్ష్మి, కథ చెప్పింది టి శ్రవంతి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరింటున్నారు కథేందాం. మా తాత చెప్పిన మామంచి కథలు కథల సంపుటి నుండి కనువిప్పు జయంతుని కనువిప్పు కథలిందాం. రచన బిల్లంకొండ నాగేశ్వరరావు, చెప్తున్నది ఎం వాణి.
3: అమరావతి నగరంలో పేరమ్మ అనే వితంతువు తన కుమారుడు అప్పయ్య, కోడలు ఈశ్వరితో కలిసి నివసిస్తూ ఉండేది. ఇరుగుపొరుగువారి మాటలు విని ఈశ్వరి తన అత్తగారితో ఎప్పుడూ తగవుపడుతూ ఉండేది. ఊరి బయట ఆశ్రమంలోని సదానంద స్వామిని దర్శించుకున్న ఈశ్వరి, "స్వామి, మా అత్తగారి పోరు భరింపలేకుండా ఉన్నాను. ఎలాగైనా ఆమె త్వరగా మరణించే మార్గం చెప్పండి" అని వేడుకుంది. ఆమె అమాయకత్వానికి జాలిపడిన సదానందుడు, "దానికేముంది, నేటి నుండి నువ్వు మీ అత్తగారిని కన్న తల్లి కన్నా మిన్నగా అపురూపంగా 6 నెలలు చూసుకోవాలి. అంతే, నేను ఇక్కడ పూజ చేస్తాను, వెళ్ళిరా" అన్నాడు. సదానందుని సలహా మేరకు తన అత్తగారిని ఎంతో ప్రేమగా చూసుకోసాగింది ఈశ్వరి. కోడల్లో వచ్చిన మార్పును చూసి పేరమ్మ ఈశ్వరి పట్ల ఆప్యాయంగా ఉండసాగింది. అత్తగారు తనను ఎంతో ప్రేమగా ఆప్యాయంగా చూడటంతో మనసు మారిన ఈశ్వరి 6 నెల ప్రారంభం కావడంతో ఆందోళనతో సదానందుని ఆశ్రమానికి పరుగులాంటి నడకతో వెళ్ళి, "స్వామి, మన్నించండి. ఇరుగు పొరుగు వారి మాటలు విని తల్లి వంటి అత్తగారిని అపార్థం చేసుకున్నాను. అందుకే ఆమె మరణించాలి అని తప్పుడు కోరిక కోరుకున్నాను. నా తప్పు తెలిసి వచ్చింది. నాకు కనువిప్పు అయ్యింది. మన్నించండి. దయచేసి నన్ను బిడ్డలా చూసుకునే నా అత్తగారికి ఎటువంటి ఆపదా రాకూడదు. నన్ను క్షమించండి" అని వేడుకుంది. తల్లి చెప్పుడు మాటలు ఎంతటి ముప్పు తెస్తాయో అనుభవపూర్వకంగా తెలుసుకున్నావా? మీ ఇద్దరిలోనూ అంతర్గతంగా దాగి ఉన్న ప్రేమానురాగాలు వెల్లడి కావడానికే నేను అలా చెప్పాను. మీ అత్తగారికి ఎటువంటి ప్రాణభయం లేదు. ఎక్కడైనా మంత్రాలకు చింతకాయలు రాల్తాయా? మంత్రాలన్నీ మానవుల హితానికి. ప్రేమానురాగాల విలువ అనుభవపూర్వకంగా తెలుసుకున్న నీవు అందరిచే గౌరవింపబడతావు. వెళ్ళిరా తల్లి" అని ఆశీర్వదించాడు.
1: మా తాత చెప్పిన మామంచి కథలు కథల సంపుటి నుండి కనువిప్పు కథ ఇన్నారు కదా. ఇప్పుడు జయంతుని కనువిప్పు కథ ఇద్దాం.

0: అమరావతి నగర పొలిమేరలలో కృష్ణానదీ తీరాన సదానందుని ఆశ్రమంలో అన్ని సదుపాయాలతో పాటు పేద ధనవంతులు అని లేకుండా అందరికీ సమానంగా విద్యాబోధన జరుగుతుంది. ఆ దేశ రాజకుమారుడు జయంతుడు అందరితో పాటు అదే ఆశ్రమంలో విద్య నేర్చుకుంటున్నాడు. సదానందుడు ఎవరిపైనా ప్రత్యేక శ్రద్ధ చూపించకుండా అందరినీ సమంగా చూడడం జయంతుడికి నచ్చలేదు. అతని ప్రవర్తనలో తను రాజకుమారుడిని అనే అహంకారం కనిపించేది. ఇది గమనించిన సదానందుడు ఒకరోజు భోజన సమయంలో తన పక్కన జయంతుణ్ణి కూడా కూర్చోబెట్టుకున్నాడు. విద్యార్థులు అందరికీ అరటి ఆకుల్లో కూరలు అన్నంతో పాటు జున్ను వడ్డించారు. ఆకులోని పదార్థాలను చూసిన సదానందుడు, "నాయనా జయంతా, గట్టిగా ఉండవలసిన బంగాళదుంప మెత్తగాను, నీరులా పలుచగా ఉండవలసిన జున్నుపాలు గట్టిగా గడ్డపెరుగులా మారాయి. చిత్రంగా లేదు" అన్నాడు. "ఇందులో చిత్రమేముంది గురుదేవా? గట్టిగా ఉండే దుంప ఉడికితే మెత్తబడడం, నీరులా ఉండే జున్నుపాలు కాయడం వలన గట్టిపడడం సహజమే కదా. అది ప్రకృతి సిద్ధం. సందర్భాన్ని బట్టి మార్పులు జరగడం సహజమే కదా" అన్నాడు జయంతుడు. "అలాగే రాచనగరులో నువ్వు రాజకుమారుడివి, మరి ఇక్కడ నువ్వు అందరిలా సాధారణ విద్యార్థివి. మరి సందర్భం మారినప్పుడు అదే ప్రకృతిలో మమేకమై జీవించే మనలో కూడా మార్పు రావాలి కదా. నీలో ఆ మార్పు నాకు కనిపించడం లేదే" అన్నాడు సదానందుడు. తనలోని అహంకారాన్ని తెలివిగా తనకు తెలియజేసిన గురువుకు క్షమాపణ చెబుతూ, "నిజమే గురుదేవా, విద్యార్థులలో తరతమ భేదాలు ఉండకూడదు. దేవాలయంలో ఎలా కులమత భేదాలు లేకుండా కలిసి దేవుని దర్శించుకుంటారో, విద్యాలయంలో కూడా అలాగే అందరూ కులమతాలకు అతీతంగా విద్యపై మనసు పెట్టి ముందుకు సాగాలి. విద్యాలయం కూడా దేవాలయమే. అక్కడ దేవుని కృప లభిస్తే ఇక్కడ గురుదేవుని జ్ఞానబోధ లభిస్తుంది. నేడు తమరి వలన నాకు కనువిప్పు కలిగింది. మన్నించండి" అన్నాడు జయంతుడు. నిండు మనస్సుతో జయంతుని తల నిమిరాడు సదానందుడు.
1: మా తాత చెప్పిన మా మంచి కథలు. కథల సంపటి నుండి కనువిప్పు, జయంతుని కనువిప్పు కథలు విన్నారు కదా. రచన బెల్లంకొండ నాగేశ్వరరావు, కథ చెప్పింది ఎం వాణి. శ్రోతలు మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను ప్రసార సమయంలో వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్.

0: आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना के तहत लगभग 60 करोड़ लोग बने हैं 5 लाख रुपए के मुफ्त उपचार के हकदार। अब तक 12 करोड़ से भी ज्यादा मुफ्त उपचार किए जा चुके हैं, जिससे गरीब परिवारों के चिकित्सा खर्च में लगभग 2 लाख करोड़ रुपए की बचत हुई। आज ही आयुष्मान ऐप डाउनलोड कर आयुष्मान कार्ड बनाएं। ज्यादा जानकारी के लिए 1-4-5-5-5 पर कॉल करें।
1: ఇంతటితో ఇయ్యలటి కథిందాం కార్యక్రమం సమాప్తం. రేపు జమట్ల 5:30 కథిందాంలా ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి అపాత్ర దానం కథ అయినచ్చు. ఇంకా మా తాత చెప్పిన మామంచి కథలు కథల సంపుటి నుండి సమతూకం శ్రమ విలువ కథలు వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. రూపకం వాన, రచన బి వేణుగోపాలరెడ్డి, వ్యాఖ్యానం బి వనజ, సహకారం కె లెనిన్.
2: వాన గురించి ఎంత చెప్పినా తక్కువని ఎందరో మంది కవులు చక్కని వర్ణనలతో తమ కళలను కురిపించి మనసులను తడిపారు. వానంటే ఎవరైనా బాల్యంలోకి వెళ్లాల్సిందే. కాగితం పడవలు ఇంటి ముందర పిల్ల కాలువలలో చిందులేస్తూ ఉరుకుతుంది. ఇంటి చూరు నుండి పడే చినుకులను గుప్పిట పట్టే ఉత్సాహం మాటల్లో

లో చెప్పలేం. వానంటే తొలకరి, కమ్మని మట్టి వాసనల పరిమళం. గుండెల నిండా పీలుస్తుంటే తొలకరిలా జీవితం కూడా కొత్త చిగురులు వేస్తుంది. అందుకే విమలక్క, చినుకు చినుకు కురిసిన నేలలో చిత్రమైన వాసన అది మల్లెల గంధం అవునో కాదో మట్టిపెళ్ల వాసన అంటోంది.

చిగురులు వేసే ప్రకృతి పచ్చని చీర కట్టుకుంటుంది. రైతన్న మునివేళ్లతో సింగారించుకున్న భూతల్లి తన బిడ్డలను ఒడిలో లాలిస్తుంది. వాన రావడమంటే సంపద ప్రవహించినట్లే. ప్రకృతి నుంచి పాలధారలా పిండుకోవచ్చు. అబ్బా, ఎంత వేడి! వాన పడితే బాగుంటుందని ప్రతి హృదయం తన్లాడుతుంది. మనసును శరీరాన్ని ఆహ్లాదపరిచే చల్లని గుణం వానమ్మ సొంతం. గత దశాబ్ద కాలంగా సహజ వర్షాలు తగ్గినాయి. ఎక్కువ భాగం తుఫాను వర్షాలే. ఆ తుఫానులు కూడా నేడు తగ్గుముఖం పట్టినాయి. ఒకప్పుడు ముసూర్లు పడితే 4-5 రోజులు ఇడవకపోతుండే. పిల్లల ఆనందానికి అంతు లేకుండా ఉంటుండే. బడైతే ఉండనే ఉండకపోతుండే. అందరు పిల్లగాండ్లు ఒక చోట చేరి పచ్చిసాటలు, అష్టాచెమ్మ, గచ్చకాయ ఆటలు, తీరిబడి ముచ్చట్లు ఎంత హాయి అనుకున్నారు. గరం గరం ఏదన్నా తినబుద్దైతే జిహ్వకో రుచి అన్నట్టు శనగలు, మిర్చి బజ్జీలు ఉండనే ఉన్నాయి. కాలాల్లా ఏ కాలం హాయి అని అడిగితే ముసుగు వీరులు వానాకాలమే మంచిగంటారు. ఎందుకంటే చల్లగా ముసుగుదాన్ని వాడుకుంటే ఓళ్ళు లేపుతారు. వాస్తవానికి ఏ కాలానికి ఆ కాలం చాలా గొప్పదే. ఏ కాలంలో దొరికేటివి ఆ కాలంలోనే దొరుకుతాయి. అదే ప్రకృతి ధర్మం. వానాకాలంలో కూరగాయలు దొరకడం ముష్కిలే. అందుకే చాలామంది కూరగాయ వరుగులు ఇష్టాక్ పెట్టుకుంటుండే. కానీ భూమికి జీవం ఇచ్చేది వాననే. ఇవాళ మూడు కాలాలు ఒకటైనట్లు కనబడుతున్నది. వాతావరణంలో గరిమైతే తగ్గుడే లేదు. ఎప్పుడు ఎండనే కొడుతున్నది. ఒక కాలంకు ఇంకో కాలంకు దగ్గర సంబంధం ఉంటుంది. వానలు సరిగా గురకపోతే మిగతా రెండు కాలాలు సక్రమంగా నడవవు. ఒక కాలం నుంచి ఇంకో కాలానికి మారుతున్నప్పుడు ప్రకృతిలో మార్పు సహజంగా కొట్టొచ్చినట్లు కనబడుతుంది. వానాకాలం మొదలవుతుందనగానే పెద్ద మనుషులు మూలకు పెట్టిన ఛత్రీలు దులిపి పుల్లలు ఇరిగినా చినిగినా రిపేర్ చేయించుకుంటుండే. పిల్లలకు చిన్న ఛత్రీలు కొంటుండే. బట్టల దుకాన్లల్లా ఛత్రీలకు మస్తు గిరాకీ ఉంటుండే. మనుషులు ఎటుపోయినా ఛత్రి పట్టుకునుడు యాది మరవకపోతుండే. వానలు భర్పూర్గా పడుతుండే. కాలం మారకున్నా గాడైతే తప్పింది. మనుషుల జీవం తగ్గింది. వానాకాలంలా ప్రత్యేకంగా దొరికే బోడ లేదా అడవి కాకర్లు పట్నం జనులకు ఎనులేని మక్కువ. కొన్ని రకాల దుంప తీగలు ఏపుగా మంచి బలంగా పెరిగితే ఆ ఏడు వర్షపాతం బాగానే ఉంటుందట. మిగతా కాలాల్లో స్తబ్దంగా ఉండి చినుకు పడగానే హుషారుగా ఉర్రే కప్పల బెకబెక ప్రకృతి సంగీతం. కప్పలు బాగా ఉర్రినా కాలం మంచుగుంటుంది అంటారు పెద్దలు.

వానంటే ఎంత సంబురం. వానవడు ఆలస్యమైతే కప్పతల్లి ఆడుడే వాన కోసం తడిసేది, వానబడితే మనసు మురిసేది. చిన్నప్పుడు వానలో తడుస్తుంటే తడవకురా సరదవుతుంది అని ఇంట్లో ఒర్లినా అయినకుండా తనివి తీరా తడిసేది, వణుకొచ్చినా లెక్క చేసేది కాదు. అందుకే గోరటి వెంకన్న తన పాటలో వానొచ్చేనమ్మా వరదొచ్చేనమ్మా వానతో పాటుగా వణుకొచ్చేనమ్మా అన్నాడు.

చిన్ని పాదాలతో గుండ్రంగా తిరుగుతూ వానల్లు కురవాలి వానదేవుడా అంటూ పాడుకునేది. పైనుంచి పువ్వుల్లా కురుస్తున్న చినుకులు ముఖంపై ముత్యాల్లా మెరిసేవి. వాస్తవానికి చినుకు పడితే పగడమే. మెడను సాగదీసి తెల్లని దూది పింజాల్లా కదిలిపోతున్న మబ్బుల వెంట పరుగులు పెట్టేది. గుట్టలను కొండలను తాకుతూ వెళుతున్న మబ్బుల్ని అందుకోవాలన్న ఆతృత. నిజానికి ఆకాశం ఒక పెద్ద సబ్జెక్టు. ఓపిక ఉండాలే గాని పరిశీలిస్తే ఎన్నో విషయాలు బోధపడతాయి. వరదగూడు కడితే వానస్తదని సంబురపడేది పిల్ల జెల్ల అంతా. అందుకే నందిని సిద్ధారెడ్డి తన పాటలో వరదగూడు కడితే వానొచ్చునంట, బురద పొలం దున్ని మురిసి ఉన్నారంతా అని చెప్పిండు.

నిజంగా వాన ఒక మురిపెం. బాల్యాన్ని మురిపంగా లాలించింది. వాన వెరసి ఎండాస్తే సింగిడి. బాల్యానికి రంగుల పరిచయం ఆకాశంతోటే. నీలి ఆకాశంల సప్తవర్ణాలు అర్ధచంద్రాకారంల అద్భుతమే కదా. మబ్బులు తెల్లగా నల్లగా, కారు మబ్బైతే వానబడుడే కదా. చినుకుల్ని గుప్పిట పట్టాలని వెర్రి కోరిక. కాని జారిపోతూ కాలువల్లో కలుస్తూ ఉంటే మదిలో ఆనంద ప్రవాహం సుడులయ్యేది. కాలువలన్నీ కలిసి ఎటుపోతున్నాయో, వాగులన్నీ కలిసి ఎటుపోతున్నాయో, చిన్నప్పటి సందేహమిది. సందేహం చిన్నదైనా దాని వెనుక సత్యం చాలా పెద్దదని పెద్దలంటారు. కాలువలు వాగులుగా, వాగులు నదులుగా సాగి కడలి మహోద్ధృతమవుతుంది. ఇది సత్యం. వాగులోకొచ్చిన కొత్త నీరు ఎల్లప్పుడూ కొత్త ఆలోచనలతో జీవితం కూడా సాగాలంటోంది. నేడు వాగులు అంతరించిపోతున్నాయి. అందుకే గోరటి వాగు ఎండిపాయ, పెదవాగు తడిపేగు ఎండిపాయ అని విలిపించాడు.

వాననీటిని సంరక్షించే ఉద్దేశంతో ప్రభుత్వాలు చెక్డ్యాంలు కట్టాయి. పూడిక తీతలు లేక వాగులు మైదానమైనాయి. వాగు ధ్వంసమవడం అంటే ప్రజల సంస్కృతి నాశనమవడమే. వాన, వర్షం, బారిష్, రెయిన్ పేరేదైనా చినుకు ఒకటే, అది H2O. ఆఖరి మనిషి అంతరంగంలో జి కళ్యాణరావు ఏమంటాడంటే, పంచభూతాలు అనేవి లేవని, ఉన్నవి నాలుగే అని, అవి గాలి, అగ్ని, భూమి, ఆకాశం. నీరు రెండు వాయువుల మిశ్రమం, హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ ఈక్వల్ టు నీరు. నీరే సమస్త జీవికోటికి, నీరే సమస్త జీవకోటికి జీవాధారం. నీరు లేకపోతే మనిషి లేడు. మానవ రక్తంలో 80% నీరే. మన భూగోళం 3/3 నీటితోనే ఉంటుంది. అంతరిక్షం నుండి చూస్తే భూమి నీలి గ్రహంగా కనిపిస్తుంది. ఇంత నీరు పెట్టుకుని ఇంకా దాహర్తి అంటారా? వాస్తవానికి తాగడానికి యోగ్యమైన నీరు 1%. ఇది కలవరపరిచే విషయం. పడిన వాన నీటిని సంరక్షించుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. లక్షలు వెచ్చించి ఇల్లైతే కట్టుకుంటాం, పడిన వాన నీటిని ఇంకించే రీఛార్జ్ గుంటలు కట్టుకోం. తన ఇంటి సూరత్ కనబడాలని ముందరున చెట్లనే కొట్టేస్తున్నారు. వాటర్ హార్వెస్టింగ్ చేస్తే మనకే నీళ్లొస్తాయా అని వితండవాదం చేస్తారు. ప్రతి ఒక్కరూ ఇట్లా అనుకుంటే ఎట్లా? పాలకుల వైఫల్యం, ప్రజల ఉదాసీన వైఖరితో ఋతువులన్నీ కాలగమనం బట్టినాయి. ప్రతి సంవత్సరం వర్షపాతం తగ్గడంతో బోరుబావుల నీటి మట్టం 1 మీటర్ తగ్గుతోంది. వాన రాకడా పానం పోకడా తెలదంటారు, కాని వాన పడితేనే పానాలు నిలుస్తాయి. విపత్తులు ఎప్పుడుంటాయి, వాటిని అధిగమించడమే మానవ నాగరికతకు విజయం. వాన కోసం రైతు నిరీక్షణ ఏనాటిదో. విత్తుకు పానం వాన చినుకే. నేలమ్మ జీవమిచ్చి పంటను అందిస్తుంది. ఎండిన బీళ్లు ధాన్యరాశలవుతాయి. వాననీటిని ఒడిసిపట్టి సద్వినియోగం చేసుకున్నప్పుడే బంగారు పంటలు. 3 కాలాలు, 6 ఋతువులు సక్రమంగా నడుస్తూనే జీవావరణం, జీవికి మనుగడ.

వాన రూపకమది రచన బి వేణుగోపాల్ రెడ్డి, వ్యాఖ్యానం బి వనజ, సహకారం కె లెనిన్. రేపు జమట్లు 5:45 లలిత సంగీతం. జక్కేపల్లి నాగేశ్వరరావు పాడిన లలిత గీతాలు నచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 6:00 కావస్తుంది. మరి కాసేపట్ల హిందీలో వార్తలు. ఢిల్లీ కేంద్రం కలి ఇందాం.

ఇంకా జీవన ఎరువులు వాడకం ఉపయోగాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ తో ముచ్చటినచ్చు. రాత్రి 9:30 ఆకుపచ్చ సూర్యోదయం. చారిత్రక నవల ధారావాహిక పఠనం 52వ భాగం వినచ్చు. ప్రేమ్ జోషువా, మనీష్ వ్యాస్ స్వరరచనలు రాత్రి 9:45 వినచ్చు. గుడిహత్నూరు మండలం తోషం గ్రామానికి చెందిన వర్షకోల కళావతి బృందం గోండి భాషలో వినిపించే ఇంద్రాయి కథాగానం మొదటి భాగం మావా కార్యక్రమంలో రాత్రి 10 వినచ్చు. ఇవిటితో పాటు 8 హుషార్లో హుషారైన పాటలు, 10:30 మధురిమలో హాయైన పాటలు వినచ్చు. రేపటి కార్యక్రమాలల్లా రేపొద్దుగల్లా 7:15 అంబటల సంగతులల్లా పానంపదిలం జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం గురించి ఆదిలాబాద్ రిమ్స్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ కళ్యాణ్ వెంకటరెడ్డితో ముచ్చట. ఇంకా న్యాయం చట్టం, మోటారు వాహనాల ప్రమాదాల పరిహారం, చెల్లింపులో లైసెన్సుల ప్రాముఖ్యత గురించి ఆదిలాబాద్కు చెందిన సీనియర్ న్యాయవాది టి రోష్రెడ్డితో ముచ్చటినచ్చు. 8:30 ఆకుపచ్చ సూర్యోదయం చారిత్రక నవల ధారావాహిక పఠనం 52వ భాగం వినచ్చు.

రేపు రాత్రి 7:15 ఇల్లు వ్యవసంలో గొర్రెలు మేకల ఎంపికలో జాగ్రత్తలు. యాజమాన్య పద్ధతులు. ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశువైద్యులు డాక్టర్ వి సురేష్తో ముచ్చటి నచ్చు. ఇంకా గేదెల సంరక్షణ గురించి మావల మండలం బట్టి సవరగాం గ్రామానికి చెందిన దర్శనాల రాములతో ముచ్చటి నచ్చు. రాత్రి 9:30 భాష రుచులు. ప్రముఖ రచయిత భాస్కర భట్ల కృష్ణారావు వచన రచన నుండి ఓ ఖండిక. ప్రముఖ కవి రుక్కం తుమ్మల దేవరావు కవిత పంక్తులు చదివి వినిపిస్తారు ఎస్ రాజవర్ధన్. పొజమట్ల 6:20 పల్లె పదాలు. తాంసి మండలం జామడి గ్రామానికి చెందిన గోకంటి పొచ్చన్న బృందం పాడిన పరమేశ్వరయ్య భజనలు మొదటి భాగం. ఇంకా జయనత మండలం బెల్లూరి గ్రామానికి చెందిన భూతం రాజన్న బృందం పాడిన బాలసంత పాటలు కూడా వినొచ్చు.

రేపు రాత్రి 9:30 9:30 10 గంటలకు హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో హెచ్ఆర్ నాగరాజు శాస్త్రి దిల్రుబ వాదనం కూడా వినొచ్చు. ఇవి ఇయ్యల్ల రేపు ప్రసారంగానున్న కార్యక్రమ వివరాలు, వాటి సమయాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 6:10 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం కల్లి ఇందాం. ఇనుండ్రి ఇంటూనే ఉండు ఆకాశవాణి ప్రసారాలు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. వికసిత్ భారత్ 2047 స్వప్న సాకారానికి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఉద్యోగాలు వెతుక్కునే వారిగా కాకుండా ఉద్యోగాలను సృష్టించేవారిగా ఆవిష్కర్తలుగా ఎదగాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లాలో 300 కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మిస్తున్న ప్రైవేట్ ఇంటిగ్రేటెడ్ ఆయిల్ ఫామ్ కాంప్లెక్స్ సీడ్ గార్డెన్ విస్తరణపై గోద్రేజ్ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించారు. 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ధాన్యం సేకరించడంలో విఫలమైందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్వహణపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు.

0: ఆరోపించారు. వికసిత భారత్ 2047 స్వప్న సాకారానికి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఉద్యోగాలు వెతుక్కునేవారిగా కాకుండా ఉద్యోగాలను సృష్టించేవారిగా ఆవిష్కర్తలుగా ఎదగాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 6వ గ్రాడ్యుయేషన్ డే వేడుకకు ఈరోజు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా గవర్నర్ మాట్లాడుతూ సాంకేతికత, ఆవిష్కరణలు, పరిశోధనలకు హైదరాబాద్ అంతర్జాతీయ కేంద్రంగా మారిందని, యువతకు ఇక్కడ అపారమైన అవకాశాలు ఉన్నాయన్నారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ నషాముక్త భారత్ రాయబారులుగా మారి ఆరోగ్యకరమైన బాధ్యతాయుతమైన జీవన శైలిని ప్రోత్సహించాలని గవర్నర్ పిలుపునిచ్చారు. గోద్రేజ్ గ్రూప్ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆయిల్ ఫామ్ సాగు విస్తరణపై ఒక నివేదికను సమర్పించారు. ఖమ్మం జిల్లాలో 300 కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మిస్తున్న మొట్టమొదటి ప్రైవేట్ ఇంటిగ్రేటెడ్ ఆయిల్ ఫామ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవంపై ఈ సమాపేశంలో ప్రధానంగా చర్చించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 700 మందికి పైగా ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం గుబ్బగుర్తులో ప్రభుత్వం ఇప్పటికే 113.5 ఎకరాలను కేటాయించగా సీడ్ గార్డెన్ కోసం అదనంగా మరో 40 ఎకరాలను కేటాయించాలని కంపెనీ ప్రతినిధులు కోరారు. అలాగే ప్రాసెసింగ్ మిల్లుకు వెళ్లే రహదారిని విస్తరించాలన్న వారి విజ్ఞప్తికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తూ ఆ రోడ్డు విస్తరణ పనులను చేపట్టాలని టీజీఐఐసీని ఆదేశించారు. కెనడా హై కమిషనర్ క్రిస్ కూటర్ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకం కలిశారు. ఈ సమాపేశంలో ఇరు ప్రాంతాల మధ్య వ్యాపారం, పెట్టుబడులు, పట్టణాభివృద్ది రంగాల్లో భాగస్వామ్యంపై చర్చించారు. మూసీ నది పునరుజ్జీవనం, హైదరాబాద్ మెట్రో విస్తరణ, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుల్లో కెనడా పెట్టుబడుల అవకాశాలను పరిశీలించారు. కెనడాకు చెందిన ఫిరాన్ టెక్నాలజీస్, సీఐబీసీ, సీపీపీ ఇన్వెస్ట్మెంట్స్ తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టడంపై హర్షం వ్యక్తం చేశారు. ఐటీ, లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో పురోగతిని ముఖ్యమంత్రి వివరించారు. హైదరాబాద్లో కెనడా వర్సిటీల మల్టీ యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటుకు రేవంత్ రెడ్డి ప్రతిపాదనలు చేశారు. సింగరేణికి తాడిచెర్ల 2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వాస్తవాలను మరుగుపరిచి తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. 2013లోనే యూపీఏ ప్రభుత్వం ఈ బ్లాక్ను సింగరేణికి కేటాయించిందని గుర్తు చేశారు. గిరిజన ప్రాంతాల్లోని బొగ్గును ప్రభుత్వ సంస్థలకే ఇవ్వాలనే నిబంధన ఉన్నప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు దీనిని పెండింగ్లో పెట్టారని ఆరోపించారు. ఈ బ్లాక్ ద్వారా 340 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తితో పాటు 40 ఏళ్లపాటు సింగరేణికి భరోసా లభిస్తుందని, భూపాలపల్లి ప్రాంతం సామాజికంగా, ఆర్థికంగా వృద్ది చెందుతుందని తెలిపారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు వనపర్తి జిల్లాలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. 3 కోట్ల రూపాయలతో వెంకటేశ్వర స్వామి ఆలయం, 10 కోట్ల రూపాయలతో వనపర్తి రాజమహల్ పునరుద్దరణ పనులను ప్రారంభించారు. అలాగే లబ్దిదారులకు ఇందిరామయంల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ
1: 10వ తారీఖుకి 9 రోజుల్లో 9,300 కోట్లు రైతు భరోసా పూర్తి కాబోతుంది. ఆడబిడ్డలని కోటి మందిని కోటీశ్వరులు చేసే విధంగా అనేక ప్రణాళికలు తీసుకొచ్చి ఇప్పటికే సుమారు 63,000 కోట్ల రూపాయలు 0 వడ్డీకి నా డాక్రా మహిళలు ఆడబిడ్డలకు ఇవ్వటం జరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర ప్రభుత్వం 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు ఆమోదం తెలిపినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ధాన్యం సేకరించడంలో విఫలమైందని కేంద్ర బొగ్గుగందుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి విమర్శించారు. ధాన్యం సేకరణ ఖర్చులన్నింటినీ కేంద్రమే భరిస్తుందని, 2025-26 సంవత్సరానికి ఎన్టీసీ ద్వారా కేటాయించిన 37,000 కోట్ల రూపాయల్లో ఇప్పటికే 22,700 కోట్లను అందించిందని పేర్కొన్నారు. గన్ని బ్యాగులు, గోదాములు, రైస్ మిల్లులు వంటి కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల వివిధ సీజన్లలో ఎఫ్సీఐకి బియ్యం అందించడంలో రాష్ట ప్రభుత్వం వెనుకబడిందని ఆరోపించారు. అంతేకాకుండా రాష్టంలో అమలు చేస్తున్న సన్న బియ్యం సరఫరా పథకానికి కేంద్రమే 70% నిధులు సమకూరుస్తుందని తెలిపారు. స్థానికంగా ఉన్న లోపాలను సరిదిద్దకుండా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రాజకీయం చేస్తూ కేంద్రంపై నెపం వేస్తున్నాయని మండిపడ్డారు. రైతులకు ఉపశమనం కలిగించాలని కోరుతూ తెలంగాణ బీజేపీ ప్రతినిధి బృందం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి ఒక వినతి పత్రాన్ని కూడా సమర్పించిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామాల సమగ్రాభివృద్ది లక్ష్యంగా రాష్ట వ్యాప్తంగా సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలోని ఆర్సీ కన్వెన్షన్లో నిర్వహించిన జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ 16వ ఆర్థిక సంఘం నిబంధనలు, గ్రామ పంచాయతీల నిర్వహణ

గ్రామీణాభివృద్ది ప్రణాళికలు, వర్షాభావ పరిస్థితుల్లో అనుసరించాల్సిన వ్యవసాయ విధానాలు, ఇంకుడు గుంతలు, నీటి సంరక్షణ చర్యలు, ఇలాంటి అంశాలపై సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ అందించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై చేస్తున్న ఆరోపణలను మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు. తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించిన హరీష్ రావు, తనకు 3 నెలల పాటు నీటిపారుదల శాఖ బాధ్యతలను అప్పగిస్తే నీరు అందించి చూపిస్తానని, అలా చేయగలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. సమ్మక్క బ్యారేజ్ వద్ద భారీగా వరద వస్తున్నప్పటికీ నీటిని ఎందుకు ఎత్తిపోయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే రాజకీయ నిర్లక్ష్యానికి పాల్పడుతోందని ఆరోపించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు గోడెం నగేష్ ఈరోజు విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. కాగజ్నగర్లో విద్యార్థులు, నిరుద్యోగుల కోసం సొంత ఎంపీలాడ్స్ నిధుల నుంచి 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే నూతన గ్రంథాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. అలాగే కొత్త సరసాల గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే డాక్టర్ పాలవయ్య హరీష్బాబు, ఎమ్మెల్సీ దండే విఠలతో కలిసి ప్రారంభించారు. వర్షాకాలంలో వరదలు, ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలను ఆదుకోవడానికి డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ డీఆర్ఎఫ్ బృందం సిద్దంగా ఉందని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీత తెలిపారు. వేములవాడ నాంపల్లి గ్రామ చెరువు వద్ద ఈ బృందానికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ స్వయంగా రెస్క్యూ బోటులో ప్రయాణించి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. 12 మంది సభ్యుల ఈ బృందం వద్ద రెస్క్యూ బోటు, మెడికల్ స్ట్రెచర్, లైఫ్ జాకెట్లు, ఫుడ్ కట్టర్ వంటి ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయి. నల్గొండ జిల్లా పశు వైద్యశాలలో జూనోసిస్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే రెబీస్ వంటి వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన ఉండాలన్నారు. జంతువుల జనన నియంత్రణ, శస్త్రచికిత్సలు, రెబీస్ నివారణ టీకాల ప్రాధాన్యత గురించి తెలియజేశారు. హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళాశాలలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో నషాముక్త భారత్ అభియాన్ అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ పి శ్రీనివాసరావు మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాదారులు యువతను లక్ష్యంగా చేసుకుంటున్నారని, దేశాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడానికి ప్రజల సమిష్టి కృషి, చట్టాన్ని అమలు చేసే సంస్థల సమన్వయం ఎంతో కీలకమని చెప్పారు. పీఐబీ సీబీసీ అదనపు డైరెక్టర్ జనరల్ శృతి పాటిల్, ప్రొఫెసర్ లింబాద్రి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత్ భారత్ 2047 స్వప్న సాకారానికి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఉద్యోగాలు వెతుక్కునేవారిగా కాకుండా ఉద్యోగాలను సృష్టించేవారిగా, ఆవిష్కర్తలుగా ఎదగాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లాలో 300 కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మిస్తున్న ప్రైవేట్ ఇంటిగ్రేటెడ్ ఆయిల్ ఫామ్ కాంప్లెక్స్ సీడ్ గార్డెన్ విస్తరణపై గోద్రెజ్ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించారు. 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ధాన్యం సేకరించడంలో విఫలమైందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్వహణపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.

ಆಕಾಶವಾಣಿ ಆದಿಲಾಬಾದ್ 1.2 ಎಫ್ಎಂ ಮನಸ್ಸಿನಿಂದ ಗಿರಿಪದಂ గిరిజనుల కార్యక్రమంలో గోండి, బంజారా, కొలామీ భాషల్లో ఇంకా లభానా సమాజం వాళ్ళ భాషలో పాటలు కూడా వినిపిస్తుంటాం. ఇయ్యల్లటి గిరిపదంలో బజర్హత్నూరు మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన పల్వే బబ్రవాహన్ మహారాజ్ బృందం పడిన భీమరావు మహారాజ్ భజనలు, ఇంకా బోత్ మండలం ఘన్పూర్ గ్రామానికి చెందిన రాతుడు ఉమాజీ మహారాజ్ బృందం పడిన ఆధ్యాత్మిక భజనలు విందాం.

0: 90 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: బజార్హాత్నూర్ మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన పల్లవే బబ్రవాహన్ మహారాజ్ బృందం పడిన భీమరావు మహారాజ్ భజనలు విందాం.
3: పంచభూతంనే నిర్మాణాత ఆ దేహ నాసివాన్ బస్కెట్ గ్రీన్ బస్కెట్తే నాసివాన్ తాయవల్ అదేన్ లాసి ఇక బతల్ లిహికీతరు తెకే వైట్ వ్యాసన్ సుట్కియా నైంజరు ఇది పాటద రూపో లిహికీతరు కల్ గాయంజా బీడి సీక్రెట్ సమ్ది సుట్కీ సిక్కును బద్ విచార్తే తాకితేకే భాన్ చొకటా అంత ఇన్వాలు పాటత రూపంనే లిహికీసి భీమరావు మహారాజ్

0: బద్రహద్ మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన పల్వే బబ్రువాహన్ మహారాజ్ బృందం పాడిన భీమరావు మహారాజ్ భజనలు అవి.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

0: टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
2: మార్చండి మార్చండి అలవాటు మార్చండి.
3: మషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
4: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరింటున్నారు గిరిపదం. బోత్ మండలం గన్పూర్ గ్రామానికి చెందిన రాతుడు ఉమాజీ మహారాజ్ బృందం పాడిన ఆధ్యాత్మిక భజనలు విందాం.
5: మేము గణపతి ఉత్సవాల గురించి పాట పాడుచున్నాము. పాడే వారు ఉమాజీ మహారాజ్.

0: బోధ్ మండలం గన్పూర్ గ్రామానికి చెందిన రాతడు ఉమాజీ మహారాజ్ బృందం పాడిన ఆధ్యాత్మిక భజనలు వింటున్నారు.
1: ఈ దేశంలో భగవంతుడు నివస్తున్నానని ఈ పావన భారతదేశం యందు దీని గురించి పాట పాడుతున్నాము.

0: బోత్ మండలం ఘన్పూర్ గ్రామానికి చెందిన రాథోడ్ ఉమాజీ మహారాజ్ బృందం పాడిన ఆధ్యాత్మిక భజనలవే. ఇది ఈయల్లటి గిరిపదం. గిరిపదం కార్యక్రమం ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం పొద్దుగంటల 6:20 ప్రసారమవుతుంది. శ్రోతలు, మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను ప్రసార సమయంలో వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కి వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్. రేపు జమట్లు 6:20 పల్లె పదాలలో తాంసి మండలం జామిడి గ్రామానికి చెందిన గోకట్టి పొచ్చన్న బృందం పాడిన పరమేశ్వరయ్య భజనలు మొదటి భాగం. ఇంకా జైనత్ మండలం బెల్లూరు గ్రామానికి చెందిన భూతం రాజన్న బృందం పాడిన బాలసంతు పాటలు వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 20

0: సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
6: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నింట. విద్య ఉద్యోగ సమాచారం. అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న టీచర్లు, సహాయకుల భర్తీకి జిల్లా కలెక్టర్ రాజశ్రీ షా ఆమోదంతో DWO మిల్కా నోటిఫికేషన్ విడుదల చేసినారు. తొలి విడుదలలో ఉట్నూర్, నార్నూర్ ప్రాజెక్టుల పరిధిలో 4 మండలాలకు మొత్తం 63 టీచర్లు, 179 ఆయాల ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నెల 9న www.tg.nac.in వెబ్సైట్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానున్నది. 20వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాలి. టీచర్ ఆయా పోస్టులకు కనీస విద్యార్హత, ఇంటర్ ఉత్తీర్ణత నిర్ణయించారు. సహాయకురాలి పోస్టుకు ఇంటర్ అభ్యర్థి లేకపోతే పదోతరగతి ఉత్తీర్ణతను పరిగణలోకి తీసుకోనున్నారు. అభ్యర్థులు ఈ సంవత్సరం జులై 1వ తేదీ నాటికి 18 నుంచి 35 ఏళ్ల లోపు వయసు కలిగి ఉండాలని, ఇంటర్ పదోతరగతి తరగతుల మార్కులకు 70% వెయిటేజీ, వితంతువులకు 5%, అనాథలకు 10%, దివ్యాంగులకు 5% వెయిటేజీ ఉంటుంది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని ఎంపిక కమిటీ నిర్వహించే ఇంటర్వ్యూలో 10% మార్కులు నిర్ణయిస్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ పరిధిలో 2026-2027 విద్యా సంవత్సరానికి గాను ఓపెన్ డిగ్రీ పీజీలలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆదిలాబాద్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సంగీత తెలిపారు. ఉమ్మడి జిల్లా విద్యార్థులు 7వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. డిగ్రీ పీజీలో పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. సందేహాల కోసం కళాశాలను సంప్రదించాలి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నింట. సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్ల తెలుగుల వార్తలు హైదరాబాద్ కేంద్రం కలిగిందాం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటన ముగించుకుని ఆస్టేలియాలో పర్యటన కోసం బయలుదేరారు. దేశంలో అనేక ప్రాంతాల్లో గత వారం రోజులుగా వర్షాలు కురవడంతో వర్షపాతం కొరత అంచనా వేసిన జిల్లాల సంఖ్య తగ్గిందని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎల్నిన్యో మీద జరిపిన సమీకా సమాపేశంలో చెప్పారు. ఉద్యోగ భవిష్య నిధి ఖాతాదారుల వడ్డీ చెల్లింపులు ఈ నెల 15వ తేదీ నాటికి పూర్తవుతాయని కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య తెలియజేశారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్ లో ఆడే చివరి 8 జట్లు ఖరారయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్టేలియా పర్యటన ఈవేళ ప్రారంభమవుతోంది. ఇరు దేశాల మధ్య వారధిగా ఉన్న ప్రవాస భారతీయులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఆర్థిక వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేయడం ప్రధానమంత్రి పర్యటన ముఖ్య ఉద్దేశం. 3 రోజుల పాటు ఇండోనేషియాలో విజయవంతంగా పర్యటన జరిపిన అనంతరం ప్రధానమంత్రి మోదీ ప్రస్తుతం ఆస్టేలియాకు వెళ్లే మార్గంలో ఉన్నారు. తన 3 రోజుల ఆస్టేలియా పర్యటనలో భాగంగా మెల్బోర్న్లో ఆ దేశ ప్రధాని యాంథనీ అల్బనీస్తో కలిసి 3వ భారత్ ఆస్టేలియా వార్షిక శిఖరాగ్ర సదస్సులో మోదీ పాల్గొంటారు. ఇరు దేశాల నాయకుల మధ్య జరిగే చర్చల్లో క్రిటికల్ మినరల్స్, సైబర్ సెక్యూరిటీ రంగం, సప్లై చైన్స్ నిలకడ, కొత్తగా అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు తదితర రంగాల్లో సహకారంపై ప్రధానంగా చర్చిస్తారు. అలాగే భారత్ ఆస్టేలియా సీఈఓల ఫోరంలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని ఇరు దేశాల అగ్రశ్రేణి వ్యాపార ప్రముఖుల సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తారు. అంతకుముందు ఈ ఉదయం ప్రధానమంత్రి మోదీ ఇండోనేషియా అధ్యకుడు ప్రబోవో సుబియాంతో కలిసి యోగ్యకర్తలోని యునెస్కో ప్రపంచ

0: ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ప్రాంబణన్ ఆలయాన్ని సందర్శించారు. ఇద్దరు నేతలు 9వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయ సముదాయాన్ని సందర్శించగా ప్రధానమంత్రి అక్కడి ప్రధాన శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన విలేకరుల సమాపేశంలో అధ్యకుడు ప్రభువు మాట్లాడుతూ, ప్రాంబణన్ ఆలయం భారత ఇండోనేషియా దేశాల మధ్య శతాబ్దాల నాటి నాగరికత బంధాలకు చిహ్నంగా నిలుస్తుందన్నారు. ఈ ఆలయ సముదాయ పరిరక్షణ పునరుద్దరణకు భారత్ అందిస్తున్న మద్దతుకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, ఈ ఆలయ సందర్శన తనకెంతో ఆధ్యాత్మిక చిరస్మరణీయ అనుభూతిని ఇచ్చిందని అభివర్ణించారు.
1: యోగ్యకర్తా కే ఇస్ భవ్య మందిర్ కాంప్లెక్స్ అబ్ జబ్ హమ్ పునర్నిర్మాణ కా కామ్ కర్నే జా రహే హై ఔర్ యే యునెస్కో కా వరల్డ్ హెరిటేజ్ హై దునియా కే దూర్ దూర్ క్షేత్రో మే కహీ పర్ భీ జాయే హమే కహీ న కహీ భారత్ కే సాంస్కృతిక విరాసత్ కే దర్శన్ హోతే హై యే పూరే సౌత్ ఈస్ట్ ఏషియా కా దూసరా సబ్సే బడా హమారీ విరాసత్ కీ పెహచాన్ హై.
0: నిన్న జకార్తాలో ఇద్దరు దేశాల నేతలు రక్షణ, భద్రత, సముద్ర తీర రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. జకార్తాలోని ఇండోనేషియా పార్లమెంట్ సంయుక్త సమాపేశాన్ని అక్కడున్న భారతీయ సమాజాన్ని ఉద్దేశించి కూడా నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఇలా ఉండగా, ప్రధానమంత్రి ఆస్టేలియా పర్యటన గురించి మెల్బోర్న్ కు చెందిన ప్రముఖ ఫార్మసిస్ట్, ఆరోగ్య సంరక్షణ రంగ నాయకుడు, మెంబర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆస్టేలియా గ్రహీత దీపక్ సంఘ్వి, ద్వైపాక్షిక సంబంధాలు ఒక సరికొత్త అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. భారత్ ఆస్టేలియా భాగస్వామ్యం నిర్మాణాత్మకమైన పద్దతిలో అక్కడి అద్భుతమైన భారతీయ ప్రవాస సమాజం సాధించిన విజయాలపైనే ఆధారపడి ఉందని, ప్రస్తుతం ఆ ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో భారతీయులు కేంద్రీకృతమై ఉన్న నగరాల్లో మెల్బోర్న్ కూడా ఒకటిగా నిలిచిందని సంఘ్వి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందిస్తున్న ప్రోత్సాహం ప్రవాస భారతీయులకు గుర్తింపును, సామాజిక ఉనికిని ప్రాథమికంగా పెంపొందించిందని ఆయన చెప్పారు. ఒక భారతీయుడిగా ఉండడంలో ఉన్న గర్వాన్ని, గౌరవాన్ని మోదీ బహిరంగ సమాజంలోకి తీసుకొచ్చారని, ప్రపంచ స్థాయి నైపుణ్యం కలిగిన ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలను, ఇంజనీరింగ్ నిపుణులను నిరంతరం తయారు చేస్తూ వారు ఆస్టేలియాలో ఉన్న కీలకమైన సిబ్బంది కొరత తీర్చేందుకు ప్రత్యేకంగా ఉపయోగపడుతున్నారని ఆయన చెప్పారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈరోజు కువైట్ క్రౌన్ ప్రిన్స్ షేక్ సబా అల్ ఖాలిద్ అల్ సబాతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంపిన శుభాకాంక్షలను యువరాజుకు అందించినట్లు విదేశాంగ మంత్రి సోషల్ మీడియాలో తెలియజేశారు. భారత్ కువైట్ దేశాల ద్వైపాక్షిక సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కువైట్ యువరాజు చూపిస్తున్న నిబద్దతను డాక్టర్ జయశంకర్ అభినందించారు. పశ్చిమాసియా ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలపై ఆయన తన అభిప్రాయాలను పంచుకునేందుకు గాను విదేశాంగ మంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో ఎల్ నిన్యో ప్రభావంపై జరిగిన ఒక ఉన్నతస్థాయి సమీక్షా సమాపేశానికి అధ్యక్షత వహించారు. ఇటీవలి కాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో మంచి వర్షాలు కురవడంతో వర్షపాతం లోటున్న జిల్లాల సంఖ్య 262 నుంచి 178కి తగ్గిందని వ్యవసాయ మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. జూన్లో 33% వర్షపాతం లోటు నమోదు కాగా జులైలో రుతుపవనాల పరిస్థితి మెరుగుపడిందని, దీంతో మొత్తం లోటు 24% తగ్గిందని ఆయన చెప్పారు.
2: జులై కి అచ్చి బారిస్ సే బోని కి సంభావనాయ బఢ్ గయి హై. అబ్ బోని ఔర్ తేజీ సే హోగి. కల్ తక్ 350,85,000 హెక్టర్ మే బోని హుయి హై. మాన్సూన్ మే దేరీ కే కారణ్ తువర్, సోయాబీన్ ఔర్ కపాస్ పర్ థోడా ప్రతికూల్ బోని పర్ ప్రభావ్ పడా హై. అబ్ కిసానో కి యే సలాహ్ ది జా రహీ హై కి ఇన్కి జగహ్ మక్కా, బాజరా ఔర్ మూంగ్ జైసీ ఫసల్ జో కమ్ సమయ మే ఆ జాతీ హై ఉన్కీ బువాయీ కో ప్రాథమికతా దే.
0: మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, బీహార్, జార్ఖండ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఒడిషా రాష్ట్రాల్లో పరిస్థితులను కేంద్రం నిశితంగా పరిశీలిస్తోందని మంత్రి చెప్పారు. జూలై నెలలో వర్షాలు మరింతగా ఊపందుకుంటాయని, తద్వారా ఖరీఫ్ విత్తన సాగు పనులు వేగవంతమవుతాయని చౌహాన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్ఓ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 8.25% వడ్డీని ఈ నెల 15వ తేదీ నాటికి దాదాపు 34 కోట్ల ఈపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తుంది. తమ కొత్త సెంట్రలైజ్డ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ సైట్స్ వ్యవస్థ

0: సద్వారా చందాదారుల ఖాతాల్లో 144,000 కోట్ల రూపాయలకు పైగా జమ చేయనున్నట్లు కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య తెలియజేశారు. ఈపీఎఫ్ఓ తన సభ్యుల రికార్డుల మొత్తం డేటాబేస్ ను పాత వికేంద్రీకృత వ్యవస్థ నుంచి కొత్త కేంద్రీకృత డేటాబేస్ కు మార్చే ప్రక్రియను పూర్తి చేసిందని కూడా మంత్రి చెప్పారు. ఈ కొత్త విధానం ద్వారా ఈపీఎఫ్ సభ్యులు ఒకే యూనిఫైడ్ మెంబర్ పోర్టల్ ను ఉపయోగించుకోవచ్చు. రాజస్థాన్లోని శ్రీగంగానగర్లో 13 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం జరిగినట్లు సమాచారం అనంతరం ఈ ఘటనను జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనపై సమగ్రమైన యాక్షన్ టేకెన్ రిపోర్టును 15 రోజుల్లోగా సమర్పించాలని శ్రీగంగానగర్ జిల్లా మ్యాజిస్ట్రేట్ పోలీస్ సూపరింటెండెంట్లను కమిషన్ ఆదేశించింది. సమగ్రమైన వేగవంతమైన విచారణలు జరిగేలా చూసేందుకు పోలీస్ వైద్యాధికారులు ఫారెన్సిక్ ఏజెన్సీలతో సహా సంబంధిత అన్ని సంస్థల మధ్య సమన్వయం ఉండవలసిన అవసరాన్ని కూడా కమిషన్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా చెప్పింది. ఇప్పటివరకు 18 మంది నిందితులను అరెస్ట్ చేశారు. మిగిలిన నిందితులను కూడా త్వరగా అరెస్ట్ చేయాలని, నిర్దేశిత కాలపరిమితిలోగా విచారణను పూర్తి చేయాలని జాతీయ కమిషన్ ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది. 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026కు తెలంగాణ వేదిక కానుంది. కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ఈరోజు ఈ విషయం తెలియజేశారు. దేశంలోని యువత తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించేందుకు ఖేలో ఇండియా గేమ్స్ అద్భుతమైన వేదికను అందిస్తాయని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా తృణమూల స్థాయి నుంచి క్రీడా ప్రతిభను పెంపొందించాలనే ప్రధానమంత్రి దృక్పథం ఆధారంగానే ఈ చొరవ ముందుకు సాగుతోందని మంత్రి తెలియజేశారు. ఫీఫా ప్రపంచకప్ సాకర్ క్వార్టర్ ఫైనల్ లైనప్ ఖరారైంది. రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ల్లో విజయం సాధించిన తర్వాత ఫ్రాన్స్, మొరాకో, నార్వే, ఇంగ్లండ్, స్పెయిన్, బెల్జియం, అర్జెంటీనా, స్విట్జర్లాండ్ జట్లు చివరి 8 స్థానాల్లో తమ చోటును ఖాయం చేసుకున్నాయి. నాకౌట్ దశ ఇప్పుడు కీలకమైన దశకు చేరుకుంది. ఇందులో ప్రతి జట్టు సెమీఫైనల్స్ లో స్థానాన్ని సంపాదించడమే లక్ష్యంగా ఆడనుంది. శుక్రవారం జరిగే మొదటి క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ మొరాకోతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 1:30 ప్రారంభమవుతుంది. అలాగే శనివారం అర్దరాత్రి దాటిన తర్వాత జరిగే మ్యాచ్లో స్పెయిన్ బెల్జియంతో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటన ముగించుకుని ఆస్టేలియాలో పర్యటన కోసం బయలుదేరారు. దేశంలో అనేక ప్రాంతాల్లో గత వారం రోజులుగా వర్షాలు కురవడంతో వర్షపాతం లోటున్న జిల్లాల సంఖ్య తగ్గిందని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎల్ నినియో మీద జరిపిన సమీక్షా సమావేశంలో చెప్పారు. ఉద్యోగ భవిష్యనిధి ఖాతాదారుల వడ్డీ చెల్లింపులు ఈ నెల 15వ తేదీ నాటికి పూర్తవుతాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్ లో ఆడే చివరి 8 జట్లు ఖరారయ్యాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమం గిన్నెలా రకరకాల పంటల్ని ఎట్లా వండియాలా, పశుపక్షాదులను ఎట్లా పోషించాలా, ఎసంటి జాగ్రత్తలు తీసుకోవాలా, ఇంకా పంటలు వండించే రైతులతోని ముచ్చట, వాళ్ళ అనుభవాలు, గట్లనే శాస్త్రవేత్తల సలహాలు సూచనలు ప్రతిరోజు రాత్రి 7:15 ఇల్లు వ్యవసాయంలో వినిపిస్తుంటాం. మరి ఇయల్లటి ఇల్లు వ్యవసాయంలో

ఏకవర్షిక పశు గ్రాసాలు సాగు చేయడం వల్ల లాభాల గురించి ఆదిలాబాద్ కు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ కె సతీష్ తో ముచ్చట ఇంకా జీవన ఎరువులు వాడకం ఉపయోగాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ తో ముచ్చట. వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు ఆకాశం మేఘావృతంగా ఉండే మోస్తారు వాన పడే అవకాశం కూడా ఉన్నది. గడిచిన 24 గంటలల్లో ఎక్క ఉష్ణోగ్రత 31 డిగ్రీలుగా, తక్కువ ఉష్ణోగ్రత 20 డిగ్రీలుగా ఉండే. రాగల 24 గంటల వరకు ఎక్క ఉష్ణోగ్రత 33 డిగ్రీలుగా, తక్కువ ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలి గంటకు 21 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గాల్లో తేమ 69% ఉంటుంది. ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ ఉండకపోవచ్చు. పశువులకు పండించే పశుగ్రాసాల

0: అలా ఏకవార్షిక బహువార్షిక గ్రాసాలలో ఏకవార్షిక పశుగ్రాసాలలో ప్రోటీన్లు ఎక్కువ ఉంటాయి, బహువార్షిక పశుగ్రాసాలలో ప్రోటీన్లు తక్కువ ఉంటాయి. ఈ పశుగ్రాసాల గురించి మరిన్ని విషయాలు గిమ్ముచ్చట్ల ఇందాము. ఏకవార్షిక పశుగ్రాసాలు సాగు చేయడం వల్ల లాభాల గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ కె సతీష్తో పి అశోక్ వెట్టిన ముచ్చటిందాం.
1: నమస్కారం డాక్టర్ సతీష్ గారు.
2: నమస్కారం అండి.
1: ముందుగా చెప్పుండ్రి, ఏకవార్షిక పశుగ్రాసాలు అంటే ఏంది అసలు?
2: పశుగ్రాసాలు రెండు రకాలు, అందులో ఒకటి ఏకవార్షికాలు, రెండోది బహువార్షిక పశుగ్రాసాలు అంటారు. యాన్యువల్ ఒకటి, తర్వాత పెరీనియల్ అనే ఒకటి. యాన్యువల్ అంటేనేమో సంవత్సరానికి ఒకసారి లేదంటే మహా అయితే రెండు సార్లు వస్తుంది, రెండు మూడు సార్లు కూడా వస్తాయి కొన్ని కొన్ని సందర్భాలు. పెరీనియల్ అంటేనేమో బహువార్షికాలు, అవి ఎక్కువ సార్లు వస్తాయి. ఏకవార్షికాలు అంటే ఒకేసారి లేదా రెండు మూడు సార్లు మనకు కోతకు వచ్చే పశుగ్రాసాలని ఏకవార్షికాలు అంటారు. వీటిలో ఇవ్వేవి అంటే జోవార్, సోర్గం, తర్వాత మళ్ళా పప్పు జాతిలో వచ్చేస్తేనేమో ల్యూసన్, లెగ్యూమ్, బర్సిమ్, గ్రీన్ పీ, సూడాన్ గ్రాస్, తర్వాత మళ్ళా డెవలప్ చేసిన జాతి కో వన్, ఇలాంటివన్నీ ఏకవార్షికాలు.
1: మరి ఏకవార్షిక పశుగ్రాసాలకు ఈ బహువార్షిక పశుగ్రాసాలకు అసలు తేడా ఏంది మరి?
2: అయితే ఏకవార్షికాలకు బహువార్షికాలకు తేడా అనేది సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, కానీ ముఖ్యమైన తేడా ఏంటంటే ప్రోటీన్ పర్సెంటేజ్. ఏకవార్షికాలకు కొద్ది ఎక్కువ ఉంటుంది. రెండోది డైజెస్టబిలిటీ, డైజెస్టబిలిటీ అనేది కూడా వీటిలలో కొద్దిగా ఎక్కువగా ఉంటుంది ఏకవార్షికాలలో. బహువార్షికాలలో ఏమైపోతుంది అంటే ప్రోటీన్ పర్సెంటేజ్ కొద్దిగా తక్కువగా ఉంటుంది, మరియు అది కొద్దిగా డైజెషన్ కూడా కొద్ది తక్కువ అయిపోతుంది. ఇంకోటి బహువార్షికాలు అయితే వ్యర్థం కాకుండా ఉండాలంటే మనం చాఫింగ్ వేసుకోవాలి, అంటే చాఫింగ్ మిషన్ ఉండాలి. కానీ సన్నకారు రైతులు చిన్న ఫార్మర్ల దగ్గర మనకు ఇవి చాఫింగ్ మిషన్స్ ఉండే కాబట్టి
1: ముక్కలు చేసే మిషన్
2: కాబట్టి బహువార్షికాల కంటే వాళ్ళకి ఏకవార్షికాలు ఉత్తమం. ఇంకొక విషయం ఏంటంటే ఏకవార్షికం అంటే మనము ఇప్పుడు ఒక పంట వేసినాం, మనకు గడ్డి కావాలనిపించింది, అప్పుడు కేవలం ఏకవార్షికాలు వేసుకొని కోసేసుకొని మళ్ళా మనకు పత్తి పంట కానీ వేరే దాన్ని సోయాలు కానీ లేకపోతే కందులు కానీ ఇట్లా వేసుకోవచ్చు. అదే బహువార్షికం వేసేసినాం అనుకోండి, మనం కోసిన కొద్ది మళ్ళా వస్తూ ఉంటుంది, అప్పుడు మళ్ళా దుక్కి దున్ని మళ్ళీ మొత్తం సాఫ్ సఫాయి చేసుకోవడం కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఏకవార్షికాలు ఇంకా ఎవరికి బెనిఫిట్ అంటే తక్కువ ఆవులు లేదంటే గేదెలు లేకపోతే మేకలు ఉన్న వాళ్ళకు ఈ ఏకవార్షికాలు అనేవి ఉత్తమం, బహువార్షికాలు ఎక్కువగా పశువులు ఉన్న వాళ్ళకు ఉత్తమం.
1: మరి ఏకవార్షిక పశుగ్రాసాలు బహువార్షిక పశుగ్రాసాలు రెండింటిని చూసుకున్నట్లయితే ఏకవార్షిక పశుగ్రాసాలలో ఎక్కువ పోషకాలుండి పశువులకు తొందరగా అరుగుతాయని చెప్పారు. మరి ఎన్నో లాభాలు ఉన్నటువంటి ఏకవార్షిక పశుగ్రాసాలని అసలు వ్యవసాయదారులు కానీ పాడి పశువుల పెంపకందారులు కానీ ఎప్పుడు వేసుకోవాలంటారు, అవి ఎప్పుడు వేసుకుంటే మన చేతికి అందుతాయి, మరి ఈ పశుగ్రాసాలను ఎట్లా పెంచుకోవాలా, వీటికి ఏమేమి పోషకాలు అందించాలా, అవిటి గురించి చెప్పండి.
2: అయితే ఈ ఏకవార్షిక పంటలు మనం ముందుగానే చెప్పుకున్నాం, మనకు ఎప్పుడైతే గడ్డి తక్కువ అనిపించినా అప్పుడు వేసుకోవచ్చు. దానికి ఎట్లా అంటే ఇది మూడు నెలల పంట, అంటే మూడు నెలల తర్వాత మనకు కోతకు వస్తుంది కాబట్టి, మూడు నెలలు అంటే అట్లీస్ట్ 60 రోజుల తర్వాత మనకు కోతకు వస్తుంది. అంటే మనం మార్చి మాసంలో లేదంటే ఏప్రిల్ మాసంలో కానీ లేదనుకుంటే మనకు ఫిబ్రవరి మాసంలో వేసుకున్నట్టయితే మనకు ఉత్తమంగా ఉంటుంది. మళ్ళీ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలా మస్తు మంది రైతులు, బహువార్షికాలు ఏంటంటే కనుపులను మనం నాటుతాం, కనుపులను నాటుతాం కాబట్టి దాని నుంచి శాకీయ ప్రత్యుత్పత్తి ద్వారా వస్తాయి. కానీ ఏకవార్షికాలు ఏంటంటే మనం విత్తనాలు చల్లుకోవాలి కాబట్టి కంపల్సరీ విత్తనాలే పెట్టుకోవాలి. ఇప్పుడు ల్యూసన్ కానీ బర్సిమ్ కానీ వీటిని మనం తీసుకొచ్చి కాండ మీర కొట్టి మళ్ళీ పెడదాం అనుకుంటే కుదరదు, కనుపులు కానీ అట్లా. మళ్ళీ ఎస్ఎస్జి కానీ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇవి విత్తనాలు మాత్రమే చల్లుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే గవర్నమెంట్ ప్రతి మార్చిలో లేదంటే ఫిబ్రవరిలో 50% సబ్సిడీ మీద మనకు గడ్డి జాతి విత్తనాలను ఇస్తుంది, దాంట్లో ఎస్ఎస్జి రకం గడ్డి జాతి విత్తనాలు ఇస్తుంది కాబట్టి రైతులు ఈ గడ్డి జాతులను ప్రతి మండల పశు వైద్యశాలలో అవైలబుల్ ఉంటాయి. దాదాపు మండలకు ఒక మండలకి 2 నుంచి 3 క్వింటాల వరకు 50% సబ్సిడీ మీద ఇస్తుంది కాబట్టి మిగిలితే సబ్సిడీ అమౌంట్ కట్టుకొని ఒక్కొక్కరు 5 నుంచి 10 కేజీల వరకు తీసుకొని ఎండాకాలంలో పశుగ్రాసంని మనం కొరతను అధిగమించవచ్చు. కాబట్టి రైతన్నలు ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి.
1: అంటే వీటికి నీటి తడులు కానీ ఇట్లా ఏమన్నా పోషకాలు?
2: అవును, అయితే కంపల్సరీగా అవి కొద్దిగా గ్రోత్ వచ్చే వరకు మాత్రం నీటి తడి, మళ్ళీ సూపర్ ఫాస్ఫేట్, యూరియా, ఇలాంటి పోషకాలను మనం అందించుకోవాల్సి వస్తుంది. కాకపోతే ఒకటి ఏంటంటే వీటికి పురుగు మందులు అట్లాంటివి ఏమి కొట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ పురుగు పట్టి మనం గడ్డి మందు కనుక కొడితే అవి ఆ రెసిడ్యూస్ అనేది మళ్ళీ పశువులోకి వెళ్ళి పశువుకు హాని కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ పురుగు అయిపోతే మొత్తానికి తీసేసుకోవాలా లేదు అనుకుంటే పైన ఎక్కడైతే అయిందో అక్కడ కోసేసుకోవడం ఉత్తమం.

0: తప్పని పరిస్థితిలో ఏదైనా మందు కొట్టాల్సి వస్తే వేప మందు, వేప నూనె దొరుకుతుంది, లేదంటే వేప ఇది కానీ కషాయం కానీ మనమే సేంద్రియ ఎరువు కింద వాడుకొని దాని యొక్క కషాయంని మనం స్ప్రే చేసుకోవచ్చు ఒక 10 రోజులకు ఒకసారి. దానివల్ల మనం పురుగు మందును నివారించుకోవచ్చు. కానీ వీటికి ఎట్లయితే మందు కొడుతున్నామో అట్లా కొడుతామంటే మాత్రం బాగా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మళ్ళీ మనకు ఆ రెసిడ్యూస్ అనేటి లోపల జామ్ అయిపోయి పశువు చనిపోయే అవకాశానికి కూడా దారితీస్తుంది. ఇప్పుడు జొన్న అనేటి వాటిని మనం ఏకవార్షికం కింద పరిగణిస్తున్నాం. మనం జొన్న కోసం వేసుకున్నాం SSG కూడా. జొన్న కానీ జొన్న జాతి కానీ ఒకసారి కోసేసిన తర్వాత తర్వాత పిలకలు వస్తాయి, వాటిని మనం ఇవ్వకూడదు. అవి ఇచ్చినట్టయితే వాము అంటారు దాన్ని, అంటే దాన్ని సైనైడ్ పాయిజనింగ్ అంటాం. ఇది చాలా ప్రమాదకరమైనది. ఇది తింటే స్పాట్లో ఎనిమల్ చనిపోతుంది, ట్రీట్మెంట్ కూడా సమయం ఇవ్వదు. కాబట్టి రైతన్నలు గుర్తుపెట్టుకోవాలా, చిన్న చిన్న కనుపులు జొన్నకు కానీ లేకపోతే SSG కానీ సెకండ్ సారి వచ్చే కనుపులు అవి మంచిగా పెరగాల. పెరగక ముందుకే ఇచ్చినా కూడా ప్రాబ్లం అవుతుంది. ఇంకోటి జొన్నను కూడా వీలైనంత వరకు పెరగాలి. పెరగక ముందుకే పరిపక్వత చెందని జొన్నలను ఆకులను కనుక ఇచ్చినట్టయితే, లేదంటే తెలవకుండా మేపినా లేకపోతే పశువులు అనుకోకుండా వెళ్ళి ఆ చేనులలో మేసినా కూడా అది ఏమైపోతుంది అంటే పశువుకు పాయిజన్ అయిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతన్నలు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ తప్పని పరిస్థితులు అనుకోకుండా తిన్నట్టయితే మీరు ఎంత వీలైతే అంత తొందరగా పశు వైద్యాధికారిని సంప్రదించి సోడియం థయో సల్ఫేట్ అనే మందును నరంలో కనుక ఎక్కిస్తే ఈ పాయిజన్ ఎంత స్పాట్గా చనిపోయే అవకాశం ఉంటుందో అంతే స్పాట్గా మనం విరుడిస్తే అంతే స్పాట్లో బతికే అవకాశం కూడా ఉంటుంది.
1: ఇప్పుడు ఇది అచ్చడిది ఎండాకాలం. ఎండాకాలంలో మనకు పశుగ్రాసాల కొరత ఏర్పడుతుంటుంది కదా, మరి ఈ పశుగ్రాసాల కొరతని వ్యవసాయదారులు ఎట్లా నివారించుకోవచ్చు లేక ఎట్లా అరికట్టుకోవచ్చు? మరి పచ్చిగడ్డికి బదులుగా ఏమేమి ప్రత్యామ్నాయాలు వాడచ్చో చెప్పండి.
0: అయితే మనం ఎండాకాలం వస్తుందంటే మనకు ఒక విషయం ఏంటంటే ప్రత్యామ్నాయంగా ఫస్ట్ ఒక ఆప్షన్ ఏంటంటే కుటారు కానీ లేకపోతే ఇట్లాంటివి కాన్సన్ట్రేట్ మిక్చర్ని మనం తయారు చేసుకుని రిలేటివ్ ముందుగా స్టోర్ చేసి పెట్టుకోవాలి. రెండోది సైలేజ్ మేకింగ్ పాతరగడ్డి వేసుకోవడం. అంటే ఈ ఏకవార్షికం కానీ బహువార్షికం గడ్డిని చిన్న చిన్నగా కట్ చేసుకొని కింద ఫస్ట్ ప్లాస్టిక్ని కప్పేసి తర్వాత దానిపైన ఈ గడ్డిని వేసేసి తర్వాత దానికి కొద్దిగా మొలాసిస్ని యాడ్ చేసేసి కిణ్వన ప్రక్రియ జరగడానికి కొద్దిగా ఈస్ట్ని వేసేసినట్లయితే అది బయట రెడీమేడ్గా మార్కెట్లో దొరుకుతుంది, దాన్ని వేసేసుకున్నట్టయితే సరిపోతుంది, మనకు పాతరగడ్డి రెడీ అయిపోతుంది. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ మన అదృష్టం ఏంటంటే ఒకవేళ మాకు పాతరగడ్డి వేసుకోవడానికి టైం లేకపోవడం, గడ్డి లేకపోవడం, లేకపోతే అంత స్థలం లేకపోయినట్లయితే, లేకపోతే అంత టెక్నాలజీ మీద ఐడియా కనుక లేకపోయినట్టయితే బయట ఇప్పుడు మార్కెట్లో విరివిగా సైలేజ్ గడ్డి దొరుకుతుంది. చాలా తక్కువ ధరకి 3 రూపాయలకి 1 కేజీ చొప్పున దొరుకుతున్నది. వివిధ రకాల కంపెనీలు కూడా ట్రాన్స్పోర్ట్తో సహా ఇక్కడికి అవైలబుల్గా చేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఎండాకాలం వస్తున్నదంటే మనం ఈ మళ్ళీ ఇంకోటి ఏంటంటే పాతరగడ్డి అనేది మంచి స్పెషల్ ప్యాకింగ్లో అంటే 30 కిలోలు 40 కిలోలు తర్వాత 50 కిలోలు తర్వాత 100 కిలోలు ఇట్లా కూడా వస్తున్నాయి. కాబట్టి మనకి ఎంత కావాలన్నా అంత సైజ్ ప్యాకెట్లు కొనుక్కొని మనం వాటిని ఓపెన్ చేసేసి మన ఇవి పశువులకు ఉన్న వాటికి వేసేసుకొని ఎండాకాలంని మనం ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు.
1: చాలా మంచిదండి సతీష్ గారు. ఈ ఏకవార్షిక పశుగ్రాసాలు సాగు చేస్తే ఏమేమి లాభాలున్నాయి, మరి అట్లనే ఎండాకాలంలో ఈ పశుగ్రాసం కొరతని ఎట్లా అధిగమించుకోవాలనో, మరి ఈ పచ్చిగడ్డికి ప్రత్యామ్నాయంగా ఏమేమి వాడాలనో మంచిగా చెప్పిండ్లు. మరి వ్యవసాయదారులు ముఖ్యంగా పాడి పశువుల పెంపకందారులు ఈ ముచ్చట్లను విని మంచిగా పశుగ్రాసాలని తమ దగ్గర ఉంచుకొని పాడి పశువుల ద్వారా మంచి లాభాలు పొందాలని ఆశిస్తూ ఇన్ని ముచ్చట్లు చెప్పినందుకు ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి.
2: ఏకవార్షిక పశుగ్రాసాలు సాగు చేయడం వల్ల లాభాల గురించి ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ కె సతీష్తో పి అశోక్ వెట్టిన ముచ్చటాది. పంటలకు ఎన్నో రకాల ఎరువుల్ని అందిస్తాం. ఈ ఎరువులల్లో రకాలు, వాటి ఉపయోగాలు ఎట్లా అనే విషయాల గురించి ఈ ముచ్చట్ల ఇందాం. జీవన ఎరువులు వాడకం ఉపయోగాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్తో కేలెనిన్ పెట్టిన ముచ్చటిందాం.
3: నమస్కారం మోహన్ దాస్.
4: నమస్కారం అండి.
3: అయితే మనం ఈ జీవన ఎరువుల వాడకం వల్ల ఎసుంటి ఉపయోగాలు ఉన్నాయో దాని గురించి మాట్లాడుకునే కంటే ముందు అసలు ఈ జీవన ఎరువులు అంటే ఏమి, వీటి గురించి మధ్య శ్రోతలకి చెప్పండి.
4: అయితే జీవన ఎరువులు అంటే ప్రకృతిలో సహజంగా ఉండే సూక్ష్మజీవులు స్వతంత్రంగా గాని మొక్కల్లో గాని కలిసి జీవిస్తూ వాటి జీవన ప్రక్రియల ద్వారా పంటలకు కావలసిన పోషకాలను వాతావరణం లేదా ఈ నేల నుండి గ్రహించి మొక్కలకు అందించే సూక్ష్మజీవుల్ని మనం జీవన ఎరువులు అంటాం.
3: అయితే ఇప్పుడు ఈ జీవన ఎరువుల ఉత్పత్తి అట్లాగే వీటి వినియోగం గురించి చెప్తారా?
4: అయితే ముఖ్యంగా మన వ్యవసాయంలో సూక్ష్మజీవుల పాత్ర చాలా గొప్పది, ఎందుకంటే ఇవి నత్రజనిని స్థిరీకరిస్తాయి. ఈ

0: పోషకాలను కూడా కలిగి ఉంటాయి. దాని తర్వాత పోషకాలను విచ్ఛిన్నం చేసే లక్షణాలు కూడా కలిగి ఉంటాయి. ఈ సూక్ష్మజీవులు సహజంగానే భూమిలో ఉంటాయి, కానీ వీటి సంఖ్య త్వరితంగా తగ్గుతూ ఉంటుంది. ఈ పంటల యొక్క దిగుబడిని పెంచడానికి వేరు మండలంలో ఉండి ఈ సూక్ష్మజీవుల్ని గ్రహించి కృత్రిమంగా పెంచి ఎక్కువ సంఖ్యలో తెచ్చి సూటి అయిన ఘన పదార్థంలో కలిపి మరల భూమిలో వేయవచ్చు. వీటినే జీవన ఎరువులు మనం ఇంతకు చెప్పుకున్నాం. అయితే జీవన ఎరువుల ఉత్పత్తి చూసుకున్నట్లయితే గడిచిన 3 దశాబ్దాల నుండి మనకు జీవన ఎరువులు ఉత్పత్తి సరఫరా వివిధ ప్రైవేటు ప్రభుత్వ సంస్థలకు చేస్తున్నప్పటికీ ఆశించినంతగా రైతుల్లో అవసరమైనంతగా సరఫరా జరగడం లేదు. అందువల్ల ఈ జీవన ఎరువుల్ని వివిధ నాణ్యత ప్రమాణాలు లోపించకుండా ఉత్పత్తి చేసి అన్ని ఈ పంట పొలాల్లో 10 నుంచి 15% రసాయన ఎరువులు బదులుగా వాడినట్లయితే తగిన ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. మన దేశంలో ప్రతి సంవత్సరం 45,000 టన్నుల జీవన ఎరువులు ఉత్పత్తి చేస్తున్నారు, కానీ మన వ్యవసాయానికి దీనికి 2 రెట్లు అవసరం ఉంటుంది. కాబట్టి ఈ సేంద్రీయ విధానంలో జీవన ఎరువుల్ని వాడి నత్రజని మరియు భాస్వరాన్ని భూమిలోని వివిధ సూక్ష్మజీవుల ద్వారా పంటలకు అందుబాటులో మనం తీసుకురావచ్చు.
1: అయితే ఇప్పుడు ఈ ఏవైతే జీవన ఎరువులు ఉన్నాయో వీటిని వాడే విధానాన్ని బట్టి ఎన్ని రకాలు ఉన్నాయి, అట్లాగే ఇవి సిఫార్సు చేసిన పంటలు ఏమున్నాయి, వీటి గురించి చెప్తారా?
0: అయితే వాడే విధానం చూసుకున్నట్లయితే ఇవి ముఖ్యంగా ఈ నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువులు, తర్వాత ఈ భాస్వరంని కరిగించి మొక్కలకు అందించే సూక్ష్మజీవులు, తర్వాత పొటాషియం మొక్కలకు అందించేవి, తర్వాత జింకును కరిగించి మొక్కలకు అందించే సూక్ష్మజీవులు, ఈ సేంద్రీయ పదార్థాలను విచ్ఛిన్నం చేసే సూక్ష్మజీవులు, తర్వాత ఈ వేరు మండలంలో ఉండి మొక్క పెరుగుదలకు దోహదం చేసే వేరు బ్యాక్టీరియా మొదలగునవి ఉన్నాయి. అయితే వీటిని చూసుకున్నట్లయితే నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువులు.
1: అయితే ఇప్పుడు ఈ జీవన ఎరువులు ఏవైతే ఉన్నాయో రైతులు వీటిని తయారు చేసుకునే విధానం గురించి చెప్తారా?
0: నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువులు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ రైజోబియం, ఈ రైజోబియం మనం ఈ బ్యాక్టీరియా మొక్కల్లో కలిసి నత్రజనిని స్థిరీకరించడం జరుగుతుంది. ఈ రకమైన శిలీంధ్రాలు మనకు పప్పు జాతి పంట మొక్కల వేళ్లతో సహజీవనం చేస్తూ ఇవి గాలిలో ఉన్నటువంటి మనకు 78% నత్రజని ఉంటుంది. ఇది మొక్కల వేళ్లను ఆకర్షించి వేళ్ల మీద గులాబీ రంగు కలిగినటువంటి ఈ వేరు బుడిపేలను ఏర్పాటు చేస్తాయి. ఈ రైజోబియం మొక్క విడుదల చేసే లెక్టిన్ అనే రసాయన పదార్థం ద్వారా ఆకర్షింపబడుతుంది. ఈ రసాయనాలు వివిధ అపరాల పంటల్లో నేరుగా జీవిస్తాయి కాబట్టి ఏ పంటకు ప్రత్యేకించి రైజోబియం ను ఆ పంటకు మాత్రమే వేసుకోవాలి. వేరే పంటల్లో ఈ రైజోబియం వేరు బుడిపల్ని ఏర్పరచలేదు కాబట్టి రైతు సోదరులు గమనించి ఏ పంటకు నిర్దేశించిన రైజోబియం ను ఆ పంటల్లో మాత్రమే వేసుకోవాలి. అయితే దీనికి సిఫారసు చేయవలసిన పంటలు ఏమిటంటే ఈ రకపు జీవన ఎరువులు ఇది 30 నుంచి 50 కిలోగ్రాములు నత్రజని ప్రతి హెక్టార్ కు అందించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ జీవన ఎరువుల్ని పప్పు జాతి పంటలైనటువంటి ఇది మనకు కంది, పెసర, మినుము, అలసంద, బఠానీ మరియు నూనె గింజ పంటలైనటువంటి ఈ వేరుశనగ కానీ ఈ సోయా చిక్కులలో కానీ వాటి లాభాలు మనం పొందవచ్చు. అంతేకాకుండా గడ్డి జాతి చెందిన ఈ బర్సిన్, లూసర్ వంటి పశు గ్రాసాలలో కూడా మనం దీన్ని వాడుకోవచ్చు. తర్వాత అజిటోబాక్టీరియా, ఈ అజిటోబాక్టీరియా ఈ సూక్ష్మజీవులు నేలలో ఒంటరిగా ఉంటూ ఈ నత్రజనిని స్థిరీకరిస్తాయి. అంతేకాకుండా మొక్క పెరుగుదలకు దోహదపడే ఇతర హార్మోన్లను కూడా ఇవి స్రవించడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా గిబ్బరెలిన్స్, ఇవి వేరు పెరుగుదలకు తోడ్పడతాయి. ఈ రకపు జీవన ఎరువులు వాడడం వల్ల మొక్కలకు వ్యాధి నిరోధక శక్తి కూడా పెరగడం జరుగుతుంది. దీనికి సిఫారసు చేసిన పంటలు చూసుకున్నట్లయితే ఈ జీవన ఎరువుల్ని అన్ని వాణిజ్య పంటలు ముఖ్యంగా ఈ మిరప పంట, పత్తి, చెరకు, పొద్దుతిరుగుడు, కుసుమ, ఆకుకూరలు, కూరగాయలు ఇవన్నీ మరియు పండ్ల తోటల్లో నత్రజని సమకూర్చడానికి వాడుకోవచ్చు. ఈ జీవన ఎరువులను 10 నుంచి 20 కిలోలు నత్రజని ప్రతి హెక్టార్ స్థిరీకరించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
1: రైతులు జీవన ఎరువులను ఎట్లా తయారు చేసుకోవాలా వాటి గురించి చెప్పారు కదా, అయితే ఈ అజొల్ల జీవన ఎరువులు ఏవైతే ఉన్నాయో వీటి గురించి, వీటిని వాడే విధానం గురించి చెప్పండి.
0: అయితే ముఖ్యంగా ఈ అజొల్ల ఈ జీవన ఎరువు నీటిపై తెలియాడుతూ ఈ వరి పొలంలో పెరిగే ఫెర్న్ జాతి మొక్క. ఈ ఫెర్న్ మొక్కల ఆకులు ఈ లుబియై లునాబినా అనే సైనో బ్యాక్టీరియాకు ఆశ్రయం కల్పించి ఈ నత్రజని స్థిరీకరించి వరి పైరుకు నత్రజని అందుబాటులోకి తెస్తాయి. అయితే ఈ జీవన ఎరువు ఒక నత్రజని మాత్రమే కాకుండా ఈ సేంద్రీయ కార్బనం మరియు పొటాషియం కూడా ఈ వరి పైరుకు అందించడం జరుగుతుంది. ఇది భూమి యొక్క భౌతిక గుణాలని భూసారాన్ని పెంపొందించడానికి ఈ జీవన ఎరువు బాగా పెరగడానికి తక్కువ ఉష్ణోగ్రత, తగినంత నీరు, తర్వాత భాస్వరం పోషకం సహాయపడతాయి. దీన్ని వాడే విధానం చూసుకున్నట్లయితే ఈ వరి నాటిన వారం రోజుల తర్వాత సుమారు 200 కిలోల జొన్న

0: జీవనయులు ఒక ఎకరంలో విదజల్లి 15 నుండి 20 రోజులు వీటిపై బాగా పెరగనివ్వాలి. తర్వాత నీటిని తొలగించినట్లయితే ఇది 3 నుంచి 4 రోజుల్లో ఇది కుళ్లిపోయి నత్రజని మరియు ఇతర పోషకాలను మొక్కలకు అందించడం జరుగుతుంది. అయితే అవకాశం ఉన్న చోట రైతులు దీన్ని పచ్చి రొట్టె ఎరువు కూడా పెంచి దమ్ములో కలియదొన్నట్లయితే దీని ఉపయోగం మరింత బాగా ఉంటుంది. అంతేగాక చిన్న చిన్న తొట్టెల్లో పెంచిన ఈ అజోల్లాను బయటకు తీసి ఎండబెట్టి పొడిగా చేసి పశువుల దానాతో కూడా కలపడం వల్ల ఈ పశువుల్లో పాల ఉత్పత్తి కూడా పెరగడానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా ఇది భాస్వరం కలిగించి మొక్కలకు అందించే సూక్ష్మజీవులు ఉంటాయి. ఈ రకపు సూక్ష్మజీవులు నేలల్లో వేయడం వల్ల భూమిలో ఎంజైమ్లను గాని ఈ రకరకాల ఆమ్లాలను ఉత్పత్తి చేసి ఈ నేలలో ఉండి బాగా కరగని భాస్వరాన్ని కరిగించి మొక్కలకు ఈ వేర్లు తీసుకునే దోహదం చేస్తాయి. అంతేకాకుండా సూక్ష్మ పోషకాలతో కలిసి ఉన్న ఈ భాస్వరాన్ని కలిపి దీని యొక్క విడుదల చేసి మొక్కలకు అందియడం జరుగుతుంది. ఉదాహరణకి బ్యాసిలస్ కానీ ఈ సూడోమోనాస్ కానీ ఈ శిలీంద్ర అయినటువంటి ఆస్పర్జిల్లస్ కానీ పెన్సిలియం భాస్వరం కలిగించడంలో ఎక్కువ తోడ్పాటు చేస్తాయి. అయితే దీనికి తగిన పంటలు ఏమిటంటే ఈ భాస్వరం కలిగించి జీవన ఎరువుల్ని అన్ని రకాల పంటల్లో వాటి లాభాలను పొందొచ్చు. ఈ ఎరువులు వాడడం వల్ల 25 కిలోల భాస్వరం ప్రతి హెక్టార్ కు అందించవచ్చు.
1: అయితే ఇప్పుడు చివరగా చెప్పండి, రైతులు ఈ జీవన ఎరువుల్ని వాడేటప్పుడు ఎసుంటి జాగ్రత్తలు తీసుకోవాలా, ఆ జాగ్రత్తల గురించి చెప్పండి.
0: అయితే జీవన ఎరువుల్ని వాడేటప్పుడు మనకు తీసుకునే జాగ్రత్త విషయంలో చూసుకున్నట్లయితే ఈ మంచి నాణ్యత గల జీవన ఎరువుల్ని ఈ ప్యాకెట్లను ఈ బాటిల్ను గాని కొనడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఈ నాణ్యత గల జీవన ఎరువుల్లో 10 ఇది బతికి ఉన్న సూక్ష్మ జీవులు తప్పకుండా ఉండాలి. దాంట్లో జీవన ఎరువులు ప్యాకెట్ ను కొనుగోలు చేసేటప్పుడు మనకు ఈ BIS గాని ISI గాని మార్పు కలిగి ఉంటేనే వాటిని కొనుగోలు చేసుకోవాలి. అంతేకాకుండా వాటిని తయారు చేసిన తేదీని గాని తర్వాత గడువు తేదీని జాగ్రత్తగా గమనించి ఈ కాలపరిమితి చూసి మనం కొనుక్కోవాలి. ఈ కాలపరిమితి అయిపోయిన జీవన ఎరువుల్ని వాడడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. అందువల్ల వాటిపై ముద్రించినటువంటి కాలపరిమితి ఎలా ఉంది అవి చూసుకున్న తర్వాతనే మనం వాటిని కొనుక్కోవాలి. తర్వాత ఈ రైజోబియం జీవన ఎరువుల్ని కేవలం పప్పు జాతి పంటలైనటువంటి పప్పు దినుసులు గాని ఈ నూనె గింజ పంటల్లో వాటి ప్రత్యేకతను బట్టి మనం వాడుకోవాలి. అందుకొరకు ఈ అజిటోబ్యాక్టర్ దీని తర్వాత అజోస్పైరిల్లం అనే ఈ జీవన ఎరువుల్ని చిరుధాన్యాలు గాని ఈ నూనె గింజల్ని కూరగాయల్ని ఉద్యాన పంటల్లో వాటి లాభాలను మనం వీటిని వాడి పొందొచ్చు. ఇది భాస్వరం పొటాష్ జింక్ సంబంధిత ఈ జీవన ఎరువులు అన్ని రకాల పంటలను కూడా మనం వాడుకోవచ్చు. ఈ జీవన ఎరువులని రసాయనిక ఎరువులు పురుగు మందులతో కలిపి నిల్వ చేయడం గాని వాడడం గాని ఎప్పటికీ చేయవద్దు. ఇది జీవన ఎరువులను వాడేటప్పుడు నేలలో తగినంత తేమ ఉండేటట్లు జాగ్రత్త పడాలి. ఈ పొలంలో జీవన ఎరువులు వాడిన తర్వాత 1 వారం రోజుల వ్యవధిలో రసాయనిక ఎరువులను కూడా మనం వాడుకోవచ్చు. అయితే ఉదయం సాయంత్రం మనకు నీడ ఉన్న సమయాల్లో ఈ జీవన ఎరువులు వాడడం మంచిది. అయితే ఈ జీవన ఎరువులను వాడేటప్పుడు లేదా మొదటిసారిగా వినియోగించేటప్పుడు సంబంధిత శాస్త్రవేత్తలను గాని వ్యవసాయ అధికారులను గాని సంప్రదించి వారి సలహా మేరకు వాడుకోవడం మంచిది. తర్వాత ఈ జీవన ఎరువులతో విత్తన శుద్ధి చేసేటప్పుడు ముందుగా ఈ శిలీంద్ర నాశిని తర్వాత పురుగు మందును ఆ తర్వాత మాత్రమే ఈ జీవన ఎరువులని పట్టించి నీడలో 1 గంట ఆరబెట్టి తర్వాతనే మనం విత్తనాన్ని విత్తుకోవాలి.
1: చాలా సంతోషం మోహన్ దాస్ గారు. ముఖ్యంగా రైతులు ఈ జీవన ఎరువుల్ని ఎట్లా తయారు చేసుకోవాలా, జీవన ఎరువుల్ని వాడడం వల్ల ఎసుంటి ఉపయోగాలు ఉన్నాయి, మరి వీటిని ఉపయోగించేటప్పుడు ఎసుంటి జాగ్రత్తలు తీసుకోవాలా అనే దాని గురించి వివరంగా చెప్పిండ్రు. ఎవరైతే రైతులు ఈ జీవన ఎరువులని వాడుతున్నారో వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకుని ఉపయోగిస్తారని ఆశిస్తూ ఇంత చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: ధన్యవాదాలండి.
2: జీవన ఎరువులు వాడకం ఉపయోగాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ తో కేలేని వేటిన ముచ్చటాది. శ్రోతలు, మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాలని ప్రసార సమయంలో వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్. ఇప్పుడు రోజులు మారాయి చిత్రంలోని ఈ పాట విందాం.

0: రోజులు మారాయి చిత్రంలోని పాట పాడింది జిక్కి, రాసింది కొసరాజు. ఇప్పుడొక వ్యవసాయ పాట విందాం.
1: మరదలు తన బావతో, ఓ బావా, ఎడ్ల బండిని గట్టు, మనం జాతరకెళ్దాం, బయటకెళ్దాం, హాయిగా షికారు తిరిగొద్దాం.

టేక్మాల్ విజయలక్ష్మి బృందం పాడిన వ్యవసాయ పాట విన్నారు. ఇది ఈ ఎల్లటి ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. శ్రోతలు, మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాలని ప్రసార సమయంలో వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్. రేపు జమట్లు 7:15 ఇల్లు వ్యవసాయంలో గొర్రెలు మేకల ఎంపికలో జాగ్రత్తలు, యాజమాన్య పద్ధతులు, ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశువైద్యులు డాక్టర్ వి సురేష్తో ముచ్చటినొచ్చు. ఇంకా గేదెల సంరక్షణ గురించి మావుల మండలం బట్టిసారగం గ్రామానికి చెందిన దర్శనల రాములతో ముచ్చటినొచ్చు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 7:45 నిమిషాలు కావస్తుంది. మరి కాసేపట్ల వికసిత భారత్ హైదరాబాద్ కేంద్రం కలిగిందా.

0: ప్రజల సామాజిక ఆర్థిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి కెనరా బ్యాంక్ అమూల్య ఆర్థిక సాక్షరతా కేంద్రం నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్ శ్రీ వావిలాల రవిశంకర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ తమనం నాగేశ్వరరావు.
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజల సామాజిక ఆర్థిక భద్రత కోసం ప్రవేశపెట్టిన పథకాల గురించి మనకు తెలియజేయడానికి కెనరా బ్యాంక్ అమూల్య ఆర్థిక సాక్షరతా కేంద్రం నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్ శ్రీ వావిలాల రవిశంకర్ గారు మన ఆకాశవాణి నెల్లూరు స్టూడియోస్లో మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఈ పథకాల గురించి మరింత సమాచారం మనం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం అండి రవిశంకర్ గారు.
2: అందరికీ నమస్కారం అండి.
1: రవిశంకర్ గారు, ముఖ్యంగా ఈ సామాన్య ప్రజల విషయానికొస్తే, ఒకటి వారి భవిష్యత్తుకు సంబంధించి ముఖ్యంగా బీమా అనేది ఒకటి ముఖ్యమైనదండి. రెండోది పెన్షన్, అంటే వారికి భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఉండకుండా ఉండాలంటే వృద్ధాప్యంలో పెన్షన్ కూడా చాలా ముఖ్యం. ఈ రెండు విషయాలపైన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది కదండి. అసలు ఈ పథకాలకి నాంది ఎప్పుడు పడింది, ఎలా మొదలయ్యాయండి?
2: మనకి కేంద్ర ప్రభుత్వము ముఖ్యంగా ఈ 2014 ప్రధానమంత్రి జన్ధన యోజన కార్యక్రమం ప్రధానమంత్రి గారు స్టార్ట్ చేసిన తర్వాత మనకి ప్రధానమంత్రి జన్ధన యోజన ప్రోగ్రాం కింద ఈ రెండు బీమా పథకాలు, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, ఈ మూడు పథకాలని కేంద్ర ప్రభుత్వము దేశవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలు ఒక మిషన్ మోడ్ లో ప్రారంభించడం జరిగిందండి. 28 నుంచి ఇది దేశవ్యాప్తంగా అధికారికంగా అమల్లోకి వచ్చింది.

0: రవిశంకర్ గారు, ఈ పథకాల్లో ముఖ్యమైనది ఇక బీమా విషయం తీసుకున్నట్లయితే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా పథకం ఉంది కదండి, ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏమిటి, దీన్ని ఎప్పుడు ప్రారంభించారండి?
1: ఇది ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అనేది మనకి జీవిత బీమా అంటారండి, షార్ట్ ఫామ్ లో PMJJBY అంటారు. ఇది మనకి 18 నుంచి 50 సంవత్సరాల లోపు వాళ్ళందరూ కూడా ఈ పథకంలో చేరడానికి వయసు అర్హత ఉంది. ఇది సహజ మరణం, ఏదైనా వ్యక్తి సహజ మరణం చెందితే ఆ వ్యక్తికి ఈ బీమా వర్తిస్తుంది. దీనికి మనం ప్రతి అన్ని బ్యాంకుల్లోనూ, అన్ని కోఆపరేటివ్ బ్యాంకుల్లో, అలాగే పోస్ట్ ఆఫీసుల్లో, అన్నిట్లోనూ ఈ పథకం ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అనేది అమల్లో ఉందండి.
0: ఈ పథకం ద్వారా ఎంత బీమా లభిస్తుందండి?
1: దీనికి అర్హత వచ్చేసి భారతీయ పౌరుడై ఉండాలి, అలాగే వయసు 18 నుంచి 50 సంవత్సరాల లోపు ఉండాలి. వారి బ్యాంకు ఖాతా ఎక్కడ ఉంటుందో ఆ బ్యాంకు ఖాతా ద్వారానే ఈ పథకాన్ని వారు పొందడానికి అవకాశం ఉందండి.
0: ఎంతవరకు దీంట్లో ప్రయోజనం కలుగుతుందండి వాళ్ళకి?
1: పథకంలో చేరడానికి 50 సంవత్సరాలు వయసు పెట్టారు. ఈ పథకంలో చేరిన వాళ్ళు, దీన్ని జీవిత బీమా అంటారు కాబట్టి, సహజ మరణం చెందితే నామినీకి 2 లక్షల రూపాయల దాకా బీమా వచ్చే అవకాశం ఈ పథకం కింద ఉంటుందండి. 2 లక్షల రూపాయలు నేరుగా బ్యాంకు ఖాతా ద్వారానే జరుగుతుంది, నామినీ ఖాతాకి నేరుగా కేంద్ర ప్రభుత్వం వారు వేస్తారు.
0: ఇప్పటికే జీవిత బీమా ఉందనుకోండి, ఈ పథకంలో చేరవచ్చా, వాళ్ళకు కూడా లభిస్తుందా?
1: ఎన్ని బీమా పథకాలు ఉన్నప్పటికీ మనం ఈ బీమాలో చేరడానికి అవకాశం ఉంది. దానికి మిగతా బీమాలతోటి ఎటువంటి సంబంధం లేదు. కాకపోతే బ్యాంకు ఖాతా ఒక ఖాతాకి ఒక బీమా పథకమే వస్తుంది. ఉదాహరణకి ఒక వ్యక్తికి 2 ఖాతాలు ఉన్నప్పుడు జీవన్ జ్యోతి బీమా యోజన అనేది ఒక ఖాతాకే వర్తిస్తుంది, ఆధార్ అనుసంధానమైన ఒక ఖాతాకి వర్తిస్తుంది.
0: ఇది సంవత్సరానికి ఎంత చెల్లించాల్సి ఉంటుందండి?
1: బీమా ప్రీమియం సంవత్సరానికి 436 రూపాయలు చెల్లించాలండి. ఈ 436 రూపాయలు, దీని కాల పరిమితి ఎలా ఉంటుందంటే, జూన్1 నుంచి మే 31 దాకా కాల పరిమితి ఉంటుంది. మే నెలలో వీరు ఆ 436 రూపాయలు బ్యాంకు ఖాతాలో ఉంచుకుంటే సరిపోతుంది. బ్యాంకు వారు ఆటో డెబిట్ చేసుకోవడం జరుగుతుంది. నేరుగా వాళ్ళకి వాళ్ళ సెల్ ఫోన్లకి, అలాగే వాళ్ళ బ్యాంక్ ఖాతా స్టేట్మెంట్ లో కూడా 436 రూపాయలు డెబిట్ అయినట్టుగా వాళ్ళకి కనిపిస్తుంది. తద్వారా వాళ్ళ పథకంలో చేరినట్టుగా వచ్చేస్తుంది.
0: మన ఖాతాలో నుంచి ఆ డబ్బులు కట్ అయితే చాలు, అదే మనకి ప్రూఫ్ అన్నమాట.
1: అదే మనకి ప్రూఫ్. ఇంకా
0: ఎవరైనా చేరొచ్చండి?
1: ఎవరైనా చేరొచ్చండి. దీని ఈ పథకంలో అందరూ చేరొచ్చు. అతనికి వయసు ఒకటే దీనికి అర్హత. 18 నుంచి 50 సంవత్సరాల వయసులో వాళ్ళు అందరూ చేరడానికి ఈ పథకంలో అవకాశం ఉందండి.
0: సార్, ఇంకొకటి, ఏదైనా ప్రీమియం చెల్లించడం ఆ సమయంలో డబ్బులు లేవనుకోండి, కొంతకాలం తర్వాత ఏమైనా చెల్లించే అవకాశం ఉంటుందా? అలాంటి అవకాశం ఏమైనా ఉందా వాళ్ళకి?
1: ఉందండి. మనకి మే నెలలో వాళ్ళు ఆటో డెబిట్ చేస్తారు కాబట్టి మే నెలలో ఒకవేళ డబ్బులు లేకపోయినప్పటికీ, మీరు తర్వాత మనము బ్యాంకు శాఖకు వెళ్లి ఆ డబ్బులు కట్టి కూడా మనం ఈ బీమా సదుపాయాన్ని పొందడానికి అవకాశం ఉందండి.
0: ఇక మరో పథకం గురించి మాట్లాడుకుందామండి. ఈ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అన్నారు కదా, అసలు ఈ పథకం ఉద్దేశం ఏంటండి?
1: ఈ పథకం కూడా ప్రధానమంత్రి జన్ధన యోజన భాగంలో ఈ పథకం, ఈ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాన్ని ప్రారంభించారు. ఇది ప్రమాద బీమా అంటారు. ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించిన, ఒక వ్యక్తి శాశ్వతంగా వైకల్యం చెందిన, ఒక వ్యక్తి పాక్షిక అంగవైకల్యం చెందినా కూడా ఈ బీమా అతనికి వర్తిస్తుందండి.
0: ఈ పథకంలో చేరడానికి అర్హతలు ఏంటండి, అంటే వయోపరిమితి ఏమన్నా ఉంటుందా, ఎవరెవరు చేరవచ్చు ఈ పథకంలో?
1: ఈ పథకంలో చేరడానికి అర్హత భారతీయ పౌరుడై ఉండాలి, వయసు 18 నుంచి 70 సంవత్సరాల లోపు 100 వ్యక్తులు ఈ పథకంలో చేరడానికి అర్హత ఉంటుందండి.
0: సార్, ఈ పథకానికి వార్షిక ప్రీమియం ఎంత చెల్లించాలండి?
1: ప్రమాద బీమా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకానికి వార్షిక ప్రీమియం సంవత్సరానికి 20 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన లాగానే బ్యాంకు ఖాతాలో ఆ 20 రూపాయలు ఉంచితే బ్యాంకు వారు ఆటో డెబిట్ చేయడం జరుగుతుంది. మన ఫోన్ కి సంక్షిప్త సమాచారం వస్తుంది, మన బ్యాంకు స్టేట్మెంట్ లో కూడా అది చూపిస్తుంది మనకి. అప్పుడు ఆ పథకం మనం పొందినట్టుగా భావించుకోవచ్చు.
0: ఏదన్నా ప్రమాదవశాత్తు మరణం గనక సంభవించినప్పుడు వీరి నామినీకి ఎంత డబ్బులు వస్తాయండి?
1: సురక్ష బీమా కింద బీమా మొత్తం వచ్చేసి 2 లక్షల రూపాయలండి. ఒకవేళ వ్యక్తి ప్రమాదంలో మరణిస్తే నామినీకి 2 లక్షల రూపాయలు వస్తాయి. ప్రమాదంలో ఆ వ్యక్తి శాశ్వత అంగవైకల్యం చెందితే అతనికి 2 లక్షల రూపాయలు వస్తాయి. ఒకవేళ ఆ వ్యక్తి పాక్షిక అంగవైకల్యం చెందితే అతనికి 1 లక్ష రూపాయలు వస్తాయి. ఈ రకంగా వాళ్ళకి వాళ్ళ ఖాతాలో
0: ప్రయోజనం కలుగుతుంది,
1: పొందుతారు సార్.
0: క్లెయిమ్ ప్రక్రియ అనేది ఏదైనా ముఖ్యంగా ఈ ప్రమాదాల విషయంలో అండి, ఇది కొంచెం అంటే అప్పటికే వాళ్ళు చాలా ఇబ్బంది పడి ఉంటారు కదా, ఎలా వాళ్ళు పొందగలుగుతారండి?
1: దీని క్లెయిమ్ సెటిల్మెంట్ కూడా చాలా ఈజీగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందండి. మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా మన బ్యాంకు శాఖకు వెళ్లి బ్యాంకు శాఖ వారికి విషయాన్ని తెలిపి వారు అడిగిన పత్రాలు, ప్రధానమైన పత్రాలు, ఈ ప్రమాద బీమాలకు సంబంధించి పోలీసు FIR రిపోర్టు, ఒకవేళ అతను ప్రమాదంలో మరణించి ఉంటే సేవ పంచనామా రిపోర్టు, అలాగే మరణించిన యొక్క పాస్బుక్, అతని యొక్క పాస్బుక్, నామినీ యొక్క ఆధారు, పాన్ కార్డు, ఇవి బ్యాంకు వారికి సమర్పిస్తే బ్యాంకు వారు క్లెయిమ్ సెటిల్మెంట్ ఫామ్ మీద సంతకం తీసుకుని నేరుగా బీమా కంపెనీకి పంపిస్తారు జరుగుతుంది. చాలా తేలికగా ఈ బీమా క్లెయిమ్ కూడా వస్తుంది.
0: చాలా మంది ఇవాళ రకరకాల బీమా పథకాలు తీసుకుంటున్నారు కదండి.

0: మిగతా ఏమైనా ఉన్నవాళ్ళు కూడా, ప్రమాద బీమా ఉన్నవాళ్ళు కూడా దీనికి అర్హులేనా?
1: అర్హులేనండి. మనకి ప్రమాద బీమా అంత ముందు వేరే బీమా కంపెనీలతో ఉన్నా కూడా మనం ఈ పథకంలో చేరడానికి అర్హత ఉందండి. ఇబ్బంది ఏం లేదు, అటువంటి ప్రతిబంధకం అయితే ఏం లేదు.
0: రవిశంకర్ గారు
1: సార్
0: పెన్షన్ యోజన పథకాన్ని కూడా తీసుకొచ్చారు, అటల్ పెన్షన్ యోజన తీసుకొచ్చారనేసి. ఈ అటల్ పెన్షన్ యోజన ప్రధాన ఉద్దేశం ఏంటండి?
1: ఈ అటల్ పెన్షన్ యోజన ప్రధాన ఉద్దేశము మన వృద్ధాప్యం వచ్చిన తర్వాత, వ్యక్తి వృద్ధాప్యంలోకి వెళ్లిన తర్వాత కేంద్ర ప్రభుత్వం వారు గ్యారంటీగా ఇచ్చే పెన్షన్ పథకం ఈ అటల్ పెన్షన్ యోజన పథకం. వారు బ్రతుకునంత కాలం పెన్షన్ రావడమే కాకుండా వారి తదనంతరం వారి జీవిత భాగస్వామికి, వారి తదనంతరం వారి మీద ఆధారపడిన పిల్లలకు కూడా ఆర్థిక భద్రత కల్పించే అత్యంత అద్భుతమైనటువంటి పెన్షన్ అటల్ పెన్షన్ యోజన పథకం.
0: సార్, ఈ పథకంలో చేరడానికి వయో పరిమితి ఏమన్నా ఉందా? ఇంకా మిగతా అర్హతలు ఏంటండి?
1: ఈ పథకానికి అర్హతలు, ఒకటి భారతీయ పౌరుడే ఉండాలి, వయసు వచ్చేసి 18 నుంచి 40 సంవత్సరాల లోపు వయసు ఉండాలండి. 40 సంవత్సరాల లోపు వాళ్ళందరూ కూడా ఈ పథకంలో, వాళ్ళ సంబంధిత బ్యాంకు ఖాతా ఎక్కడ ఉంటుందో ఆ బ్యాంకు ఖాతా ద్వారా ఈ పథకాన్ని పొందడానికి అవకాశం ఉంది సార్.
0: ఈ నెలవారీ చందా ఎంత ఉంటుందండి?
1: అటల్ పెన్షన్ యోజన పథకానికి 18 నుంచి 40 సంవత్సరాల లోపు వారు 1,000 రూపాయల నుంచి 5,000 రూపాయల దాకా వారు వృద్ధాప్యం వచ్చిన తర్వాత పెన్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం వారు వారి యొక్క వయసు అర్హతను బట్టి, వారు ఎంచుకున్న పెన్షన్ మొత్తాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం ప్రీమియం అనేది ఫిక్స్ చేసింది. ఇది మనకి ప్రతి బ్యాంకు శాఖ వారిని అడిగినా కూడా దాని యొక్క పట్టికని మనకి చూపించడం జరుగుతుంది. ఆ పట్టిక ప్రకారం మనం తీసుకోవచ్చు. ఉదాహరణకు 30 సంవత్సరాల వ్యక్తి ఉన్నారనుకోండి, 30 సంవత్సరాల వ్యక్తి ఒక 5,000 రూపాయలు పెన్షన్ తీసుకోవాలి అంటే నెలకు 577 రూపాయలు వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తూ ఉండాలి. వారి బ్యాంకు వారు ఆటో డెబిట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ వ్యక్తి 60 సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి ఆ వ్యక్తి బ్రతుకునంత కాలము 5,000 రూపాయలు పెన్షన్ ఆ వ్యక్తి పొందడానికి అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తి తదనంతరము వ్యక్తి జీవిత భాగస్వామి ఎవరైతే ఉంటారో వారికి 5,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. వారి తదనంతరము కూడా ఈ ఇతను కట్టిన 577 రూపాయలు ఏదైతే ఉంటుందో దానికి అదనంగా కేంద్ర ప్రభుత్వం కొంత మొత్తం వేసి వడ్డీతో కలిపి 8,50,000 రూపాయలు కార్పస్ నేరుగా వారి పిల్లల నామినీ పేరు మీదకి పంపించడం జరుగుతుంది. ఈ పెన్షన్ లో ముఖ్యమైన అంశం ఏంటంటే మనం కట్టిన డబ్బులు మళ్లీ మన తిరిగి మన పిల్లల పేరు మీదకే కేంద్ర ప్రభుత్వం జమ చేసేటువంటి అద్భుతమైన పెన్షన్ అటల్ పెన్షన్ యోజన.
0: రవిశంకర్ గారు, మీరు అన్నారు ఈ పథకంలో భార్యాభర్తలు ఇద్దరు జాయిన్ అవ్వచ్చు.
1: చేరచండి. భార్యాభర్తలు ఇద్దరు చేరటం వల్ల నెలకి కుటుంబ పెన్షన్ 10,000 రూపాయల దాకా పొందే అవకాశం ఉంటుంది. కార్పస్ దాదాపుగా 17 లక్షల రూపాయల కార్పస్ వాళ్ళ పిల్లల పేరు మీద జమ చేసుకునే అవకాశం ఉండే పెన్షన్ అండి ఇది. ఇప్పుడు భర్తకి 5,000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఒక కాలంలో భర్త మరణించిన తర్వాత భర్త పెన్షన్ 5,000 రూపాయలు భార్యకి వస్తుంది, భార్య పెన్షన్ 10,000 అవుతుంది. భర్త మీద ఉండేటువంటి 8,50,000 కూడా నామినీ ఖాతాకి ట్రాన్స్ఫర్ చేస్తుంది.
0: అసంఘటిత రంగ కార్మికులు కానీ, చిరు వ్యాపారులు కానీ, వ్యవసాయ కూలీలు అవ్వచ్చు, రైతులు అవ్వచ్చు, వీరందరూ కూడా ఈ పథకంలో చేరొచ్చా?
1: అందరూ చేరచ్చు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన ప్రధానమైన ఉద్దేశము, మన దేశంలో అసంఘటిత రంగంలో అనేక రంగాల వాళ్లు పనిచేస్తున్నారండి. వ్యవసాయ మీరు చెప్పినట్టు వ్యవసాయ కూలీలు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, ఆ తర్వాత మనకి చిన్న చిన్న సన్నకారు రైతులు ఉన్నారు, వీధి వ్యాపారులు ఉన్నారు, చిన్న చిరుద్యోగులు ఉన్నారు, అల్పాదాయ వర్గాలు ఉన్నారు. వీరందరికీ కూడా వారు పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి పథకాలు తీసుకోలేరు కాబట్టి అతి తక్కువ ప్రీమియం తోటి అధిక మొత్తంలో లాభం చేకూరే విధంగా ఈ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కానీ, సురక్ష బీమా యోజన కానీ, అలాగే అటల్ పెన్షన్ యోజన కానీ, ఈ పథకాలందరినీ వారిని దృష్టిలో పెట్టుకుని మన కేంద్ర ప్రభుత్వము ఈ పథకాలన్నీ తీసుకురావడం జరిగిందండి. వాళ్ళకి చాలా ఉపయోగకరం ఈ పథకాలు.
0: ఈ సుకన్య సమృద్ధి యోజన గురించి ప్రభుత్వం కూడా అనేక రకాల ప్రచార కార్యక్రమాలు చేస్తుంది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటండి?
1: సుకన్య సమృద్ధి యోజన కార్యక్రమాన్ని మనకి కేంద్ర ప్రభుత్వం వారు బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమంలో భాగంగా తీసుకురావడం జరిగిందండి. ఆడపిల్లల భవిష్యత్తుకి, వాళ్ళు పెద్దవాళ్లు అయ్యి వాళ్ళు టీనేజ్ లోకి వచ్చేటప్పటికి వాళ్ళ ఉన్నత విద్యలు చదువుకోవడానికి కానీ వాళ్ళ భవిష్యత్తుకు కానీ కొంత మొత్తం అధిక మొత్తంలో డబ్బులు వచ్చే విధంగా ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అద్భుతంగా రూపొందించిందండి.
0: ఇప్పుడు దీని వయసు ఎంత నిర్ధారించారండి?
1: ఇప్పుడు ఈ ఆడపిల్లల వయసు 10 సంవత్సరాల వరకు నిర్ధారించారండి. 10 సంవత్సరాల లోపు ఆడపిల్లలందరూ కూడా ఈ పథకంలో చేరడానికి వయసు అర్హతని కేంద్ర ప్రభుత్వం నిర్ధారిస్తారు.
0: సంవత్సరానికి ఎంత వరకు మనం డిపాజిట్
1: చేయవచ్చు? ఈ పథకం ఎలా ఉంటుందంటే అండి, ఈ పథకం 250 రూపాయల తోటి ఈ పథకాన్ని ప్రారంభించవచ్చు. 250 రూపాయలతో పథకం ప్రారంభించి సంవత్సరానికి 150,000 లోపు వీరు ఎంతైనా డిపాజిట్ చేయ, తల్లిదండ్రులు ఎంతైనా ఆ పథకంలో డిపాజిట్ చేయడానికి అవకాశం ఉందండి.
0: ఉన్నత విద్య కోసం కూడా మధ్యలో ఈ డబ్బులు తీసుకునే అవకాశం ఉంది అనేసి ఎట్లా అండి? అంటే ఎంతవరకు మనం డబ్బులు తీసుకునే అవకాశం ఉంది, ఏ వయసు దాటిన తర్వాత ఇది వర్తిస్తుందండి?
1: ఈ సుకన్య సమృద్ధి యోజన పథకము మనకి ఇందా చెప్పినట్టు 0 నుంచి 10 సంవత్సరాల లోపు వయసును ఆడపిల్లలకు వర్తిస్తుంది. 250 రూపాయలతో ఖాతా తెరుచుకుంటాము. సంవత్సరానికి 150 లోపు తల్లిదండ్రులు ఎంతైనా పొదుపు ఖాతాలో జమ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఖాతా ఎంతవరకు

0: నడుస్తుందండి, 15 సంవత్సరాలు నడుస్తుంది సార్. ఇంకా తర్వాత తల్లిదండ్రులు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. ఖాతా తెరిచిన తేదీ నుంచి 18 సంవత్సరం వచ్చిన తర్వాత ఆ పాప భవిష్యత్తుకి వారి ఉన్నత విద్య కానీ దేనికైనా ఏదైనా అవసరము అత్యవసరం అనిపిస్తే దానిలో 50% డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉంది.
1: మొత్తం డబ్బులు ఎప్పుడు తీసుకోవచ్చు?
0: 21 సంవత్సరం అంటే ఖాతా ప్రారంభించిన నాటి నుంచి 21 సంవత్సరం తర్వాత నేరుగా మొత్తం డబ్బులు వడ్డీతో సహా కలిపి కేంద్ర ప్రభుత్వం పాప అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇది చాలా మంచి పథకం అండి. చక్రవడ్డీ పథకం ఇది. 8.2% వడ్డీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించారు. మనం పెట్టిన పెట్టుబడికి దాదాపుగా అంటే అప్రాక్సిమేట్ గా 3 రెట్లు మనకి వచ్చే అత్యంత మంచి పథకము పెట్టుబడి పథకము సుకన్య సమృద్ధి యోజన పథకం. ఈ పథకానికి సంబంధించి ఒక మాట అండి, ఈ పథకంకి మనకి పన్ను రాయితీ కూడా ఉందండి. అంటే 3 రకాల పన్ను రాయితీలు దీనిలో ఉంటాయి.
1: వివరాలు చెప్పండి.
0: మనము సంవత్సరానికి 150,000 లోపు డిపాజిట్ చేస్తాము పాప పేరు మీద, దాని మీద ఎటువంటి పన్ను పడదు. రెండోది దాని మీద వచ్చే వడ్డీ మీద మనకి ఎటువంటి పన్ను ఉండదు, అది రెండో పన్ను రాయితీ. మూడోది మెచ్యూరిటీ వాల్యూ ఎంత వచ్చినా కూడా దాని మీద ఎటువంటి పన్ను ఉండదు, అది మూడో పన్ను రాయితీ. అంటే 3 రకాల మనకి పన్ను రాయితీల బెనిఫిట్ మనం ఈ పథకం ద్వారా పొందడానికి అవకాశం.
1: ఈ పథకాన్ని మనం ఎలా ఓపెన్ చేసుకోవాలండి?
0: ఈ పథకం కూడా అన్ని బ్యాంకు శాఖల్లోనూ ఉంది, అన్ని పోస్ట్ ఆఫీసుల్లోనూ ఈ పథకము అమల్లో ఉన్నాయి. ఈ పథకము చేరడానికి పాప యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, అలాగే సంరక్షకులు లేదా తల్లిదండ్రుల యొక్క పాను ఆధార్ కార్డు, వారు ఎక్కడైతే బ్యాంక్ ఖాతా ఉందో ఆ బ్యాంకు శాఖకు వెళ్లి ఈ పథకాన్ని మనం ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. $250. కేంద్ర ప్రభుత్వం వారు ప్రతి సంవత్సరం కూడా దేశవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలో సాచ్యురేషన్ ప్రోగ్రామ్స్ అని పెట్టి ఆ సాచ్యురేషన్ ప్రోగ్రామ్ ద్వారా అన్ని గ్రామ పంచాయతీ మేము వెళ్లి 18 సంవత్సరాలు నిన్న ప్రజలందరినీ కూడా ఈ పథకాల్లో మేము చేర్పిస్తున్నాము. బ్యాంక్ శాఖల వారి యొక్క సహకారంతో, ప్రభుత్వ శాఖల యొక్క సహకారంతో ఈ పథకాల్లో చేర్పిస్తున్నాము. తప్పకుండా ఈ పథకాల యొక్క ఈ పథకాలను తెలుసుకుని అందరూ కూడా ఈ పథకాల్లో చేరి లబ్ధి పొందాల్సిందిగా నేను కోరుకుంటున్నాను సార్.
1: వావిలాల్ రవిశంకర్ గారు ఇవాళ మా ఆకాశవాణి స్టూడియోస్కు వచ్చి కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజల కోసం అందిస్తున్న ఈ పథకాలన్నిటి గురించి కూడా విలువైన సమాచారాన్ని మాకు అందించినందుకు చాలా ధన్యవాదాలండి.
0: మీకు కూడా చాలా ధన్యవాదాలు సార్.
2: మీరింతవరకు ప్రజల సామాజిక ఆర్థిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి, కెనరా బ్యాంక్ అమూల్య ఆర్థిక సాక్షరతా కేంద్రం నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్ శ్రీ వావిలాల రవిశంకర్ గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. హుషారు జోరుగా హుషారుగా షికారు పోదమా, హాయ్ హాయిగా తీయ తీయగా అన్నాడు ఓ మహాకవి. జోరు జోరుగా హుషారు విందామా అంటుంది మీ ఆర్జే సురకుంటి మమత. ఎప్పటికప్పుడు హుషారైన కొత్త సినీ గీతాలను వాటితో పాటు కొన్ని పాతవి కూడా మీ ముందుకు తెస్తున్న హుషారు. ఈ హుషారు కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేయొచ్చు. మా ఫోన్ నంబర్లు 0873240 295081, ఇంకొక నంబర్ 2300081. గీతల్లో దేనికైనా ఒకదానికి ఫోన్ చేసి హుషారైన మాటలు చెప్పి పాటలు కోరండి. హుషారులో ముందుగల్లా ఘరానా మగుడు చిత్రంలోని ఈ పాట మీకోసం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు హుషారులో హుషారైన పాటలు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడనేది సినిమా డైలాగ్. కానీ ఎవడు బంతిని బ్యాట్తో కొడితే గ్యాలరీలో ఉన్న అభిమానుల తలలు వగులుతాయో, ఎవడు కొడితే బంతి స్టేడియం అవతల పడుతుందో, అతడే సౌరభ్ గంగూలీ. భారత క్రికెట్ జట్టు రూపురేఖలు మార్చినోడు. వేగంగా వస్తున్న లారీకి ఎదురు వెళ్లి నిలబడగల దమ్మున్న ధైర్యమున్న ఆటగాళ్లను తీసుకుని వేటగాళ్లుగా మార్చి చిక్కుల్లో చిక్కుకున్న భారత క్రికెట్ను నిలబడి నిలబెట్టిన బెంగాల్ టైగర్ అతడు. అందరిచేత దాదా అని అనిపించుకునే భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ పుట్టినరోజు ఈరోజు. ఎడమచేతి వాటం గల ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గంగూలీ సచిన్తో కలిసి టీమిండియాకు చిరస్మరణీయమైన విజయాల్ని అందించి విజయవంతమైన కెప్టెన్గా నిలిచిండు. ఒక కెప్టెన్ ఎలా ఉండాలో చేసి చూపించండు. ఇంగ్లాండ్

ఆస్ట్రేలియా లాంటి జట్లకు కూడా తలొగ్గకుండా విజయాల్ని అందించిండు. ఇంగ్లాండ్ గడ్డపై విజయం సాధించినప్పుడు చొక్కా విప్పి గాల్లో తిప్పుతూ సంబరాలు చేసుకోవడం ఒక దాదాకే చెల్లింది. 2003 వరల్డ్ కప్లో టీమిండియాను ఫైనల్కు చేర్చాడు. యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, మహమ్మద్ కైఫ్ లాంటి ఆటగాళ్లకు తోడుగా నిలిచి వారిని సానబెట్టి అందించిన విజయాలను అప్పటి క్రికెట్ అభిమానులు అంత తొందరగా మర్చిపోలేరు అనడంలో అతిశయోక్తి లేదు. భారత క్రికెట్లోకి ఎందరు ఆటగాళ్లు వచ్చినా, ఎందరు కెప్టెన్లు వచ్చినా సౌరభ్ గంగూలీకి ఉండే పేరు ప్రఖ్యాతులు మరవలేనివి. ఈ సందర్భంగా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీకి 100.2 ఎఫ్ఎం తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ చూడాలని ఉంది చిత్రంలోని ఈ పాట.

0: హలో,
1: మేడం.
0: నమస్తే. మీ పేరు, ఊరు?
1: నా పేరు సుఖానంద్ మేడం. బైన్ సార్, బైన్ దగ్గర కామోల్ విలేజ్.
0: కామోల్?
1: అవును మేడం.
0: సుఖానంద్ పేరు బాగుంది, సుఖానంద్.
1: ఓకే, థ్యాంక్ యూ మేడం.
0: ఏం చేస్తారు
1: మేడం? ఇక్కడ కామారెడ్డిలో వర్క్ చేస్తాం మేడం.
0: ఏం వర్క్?
1: హోటల్. హోటల్?
0: హోటల్లో చేస్తారు.
1: అవును మేడం.
0: ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు?
1: ఇప్పుడు 15 సంవత్సరాలు అవుతుంది మేడం.
0: అట్లానా?
1: అవును మేడం.
0: రోజు వింటారా ఎఫ్ఎం?
1: వింటాం మేడం రోజు.
0: ఎట్లా, హోటల్లో పెట్టుంటుందా లేకపోతే మీరు ఒక్కరే వింటారా?
1: మేడం
0: అంటే మీ ఫోన్లో మీరు ఒక్కరే వింటారా, మీ హోటల్లో ఇంత వింటారు పెట్టుంటుందా అని?
1: ఇద్దరం వింటాం మేడం అక్కడ. మా ఇది అప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి మా నాన్న ఇంకా అందరు ఇట్లా రేడియో వింటారు కదా పాటలు, అప్పటి నుంచి గుర్తుకొస్తాయి కాబట్టి మేము కూడా డౌన్లోడ్ ఇది చేసుకున్నాం మేడం. ఎఫ్ఎం రేడియో
0: ఈ యాప్ లో డౌన్లోడ్ చేసుకుని వింటారా?
1: అవును మేడం. డ్యూటీ అయిపోతుంది మేడం 3 గంటలకు, పొద్దున 6 నుంచి 3 గంటల వరకు డ్యూటీ ఉంటుంది. ఇక 3 గంటల డ్యూటీ అయిపోతే ఇక ఈ టైం అవుతుంది, ఎఫ్ఎం రేడియో టైం అయినప్పుడు మేము తింటాం మేడం. మీరు మంచి చక్కగా పల్లెటూరు వాతావరణం అన్ని చెప్తారు కదా మేడం మీరు.
0: అవును
1: వింటాం. ఇక సాంగ్ కూడా వింటాం.
0: చెప్పండి, మరి ఫోన్ చేసిండ్రు, ఏంటి స్పెషల్?
1: ఇల్లు మేము బంగారు పూల నుంచి పాతిల ముత్యమంత సాంగ్
0: కావాలన్నా తప్పకుండా వినిపిస్తాను. శ్రోతలు, మీరు కూడా గిట్లా ఫోన్ చేయాలనుకుంటే 0873200 కోడ్ నెంబర్ చేసి 2950812300 0081 నెంబర్కు ఫోన్ చేయండి.

0: ఇది మన బాస మనయాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. మీరు వింటున్నారు హుషారులో హుషారైన పాటలు. శ్రోతలు గి హుషారు కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేయాలనుకుంటే 0873 కోడ్ నెంబర్ని చదివేసి 2958123001 నంబర్కు ఫోన్ చేయొచ్చు. ఇప్పుడు ఒక శ్రోత ఫోన్ లైన్లో ఉన్నారు. హలో,
1: హలో మేడం. నమస్కారం మేడం.
0: నమస్తే. మీ పేరు, ఊరు?
1: లక్ష్మయ్య. మాది నాగర్కర్నూలు జిల్లా మేడం. నాగర్కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ మేడం. ఊరి దగ్గర గ్రామం
0: సాతాపూర్.
1: సాతాపూర్ నుంచి మాట మేడం. ఇంతకుముందు మా జిల్లా ఉమ్మడి జిల్లా మహబూబ్నగర్ మేడం. పాలమూరు మాది.
0: అవును. ఓకే ఓకే.
1: పాలమూరు ఇంతకుముందు పాలమూరు జిల్లా మాది. ఇప్పుడు నాగర్కర్నూలు జిల్లా మేడం. నాకు
0: నాగర్కర్నూలు. అవును అవును
1: అవును మేడం. ఆ జిల్లా నుంచి మాట మేడం. నా పేరు లక్ష్మయ్య. మంచి మంచి మేడం. మీకు అది అదిలాబాద్ చేసేవాడు నాకు చాలా అభిమానం. ఏంటంటే మాకు ఈ భాష అంటే సేమ్ తెలంగాణ భాషలో మేడం. ఇది మీ మాట్లాడే మాకన్నా మీరు మంచి పడుతుంది తెలంగాణ భాష కూడా.
0: రోజు వింటారు కదా, మీరు కూడా ప్రయత్నించండి అప్పుడప్పుడు మాట్లాడడానికి.
1: సరే కొంచెం కానీ మీ అంటే స్వచ్ఛంగా మాకు రావు మేడం. మేడం తెలంగాణ భాష
0: ఒకటేసారి రాదు కదా, వింటూ వింటూ మాట్లాడుతూ మాట్లాడుతూ వస్తుంది. మాతో మాట్లాడుతూ ఉండండి.
1: ఆదిలాబాద్ హైదరాబాద్ లో హైదరాబాద్ కూడా మీ సేమ్ అదే భాష. మళ్ళా మళ్ళీ వేరే మళ్ళీ వేరే జిల్లా వరంగల్ గానీ కరీంనగర్ గానీ ఖమ్మం గానీ మాట్లాడారు.
0: అదే అదే యాస
1: హైదరాబాద్ ఆదిలాబాద్ వేరే మాట్లాడతారు సేమ్ తెలంగాణ భాష. అది రెండే మాట్లాడు మేడం.
0: అవునా?
1: అవును మేడం. మేడం సినిమా నాకు తప్పుతున్నా మేడం. సినిమా పేరు దానిలో అంకితం నేకే అంకితం ఊరిలో జీవిత పడ పడగలం మేడం.
0: తప్పకుండా వినిపిస్తాను లక్ష్మయ్య గారు.
1: మంచిది మేడం. మేడం
0: చెప్పండి.
1: మా కుటుంబ సభ్యులు చెప్పొచ్చా? ఇప్పుడు మా కుటుంబ సభ్యులు చెప్పొచ్చా?
0: చెప్పండి చెప్పండి.
1: మా భార్య బాలేశ్వరమ్మ, శివశంకర్, భరత సింహ, యమున, లుమిని కుమార్, సిద్ధార్థ స్వామి, చేతసింహ,
0: ఇక్కడ
1: మేడం.
0: మీ అందరి కోసం ఈ పాట.
1: ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. గుడ్ నైట్ మేడం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు, ఈ హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి మీరు కూడా హుషారుగా ముచ్చట చెప్పాలనుకుంటున్నా అయితే 0872 32 కొన్నమ్మని జత చేసి 2950 81 ఇంకొక నంబర్ 2300 081 నంబర్ కు ఫోన్ చేసి హుషారుగా మాట్లాడండి. ఒక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో,
2: హలో,
1: నమస్తే. మీ పేరు, ఊరు? శంకర్. పిప్పలకోటి. పిప్పలకోటి. హలో, వినిపిస్తుందా శంకర్? శంకర్, ఫోన్ చేసిండ్రు, చెప్పాలా? ఏం కావాలా? పాట కావాలనా? ముచ్చట చెప్తావా? ఏ పాట కావాలా? అవి ఏంటి పల్లె కన్నీరు పెట్టబట్టే ఆనవాడు లేదా? పని దొరకదు లేదా?
2: పని దొరకలేదు.
1: పని ఏం దొరకలేదు. పల్లెల్లో ఎట్లా బతకాలంటావా? సరే, నువ్వు అడిగిన పాట వినిపిస్తాను శంకర్, విని.
2: ఓకే మేడం.

ఆనకాలంల దోమలు ఈగలు బాగుంటాయి. ఇంకా చెప్పాలంటే దీన్ని ఈగల కాలం దోమల కాలం అని సోకి అంటారు. మనం తినే ఆహార పదార్థాల మీద ఈగలు దోమలు ఆలకుండా చూసుకోవాలా. నీళ్లను కాగబెట్టి చల్లారినాక వడవోసి తాగాల. నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలా. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలా. బ్లీచింగ్ పౌడర్ వాడాలా.

మీరు విన్న ఈ పాట కల్టరారి అల్లుడు చిత్రంలోనిది. ఇంతటితో ఈ అలటి హుషారుకు టాటా చెప్పేద్దాం. రేపు రాత్రి 8 గంటలకు హుషారులో హుషారైన పాటలు వినిపిస్తారు మా రేడియో నేస్తం. ఇక రాత్రి 10 గంటల 30 నిమిషాలకు మధురిమలో హాయ్ అయిన పాటలు వినొచ్చు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 8:45 వస్తుంది. మరి కాసేపట్లో సమాచార సంధ్య. 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్లైట్. ఢిల్లీ కేంద్రం కలిగిందాం.

0: That's when our Prime Minister visited Indonesia last time. This bilateral relationship was converted or elevated to comprehensive strategic partnership. So it's like a journey wherein we see that strong civilizational connects help in building up a trust that then results in elevating the conventional diplomatic relations to strategic partnership. And that is what we see between India and Indonesia. It was a delight to see how our Prime Minister visited the 19th century Prambanan Temple, which is a Shiva temple in Yogyakarta, Indonesia, today with the Indonesian President Prabowo Subianto. And it's a UNESCO heritage site. And by announcing conservation and restoration project, wherein India would be providing its technological and financial support to Indonesia in conserving and restoring this historic Shiva temple, it not only reflects a commitment wherein India keeps launching such kind of assistance programs for its neighborhood as well as countries like Indonesia, it also reflects a very strong government to people as well as people to people connects.
1: Professor Joshi very rightly said. So before we progress any further, let's first also listen to what the President of Indonesia had to say about the connect between the people while he was addressing the Indian diaspora in Indonesia yesterday.
2: Our language, I would say, Falizon, Minister of Culture, our language, what, 50% from Sanskrit? Many of our names are Sanskrit names. And therefore, there is this closeness, and we welcome more close cooperation.
1: So, Professor Joshi, as we discussed the civilizational connect, I would now like to move towards the strategic importance. Over the few months, we have seen a strong push, or we can say a momentum from the government towards the Indian Ocean region. And this visit of Prime Minister is in the context of the Eastern Maritime Zones of the Indian Ocean region and also gives a boost to our Act East engagement. How significant is Indonesia-India partnership when it comes to the Indian Ocean region?
0: So, Deeksha, that's another pertinent question, and we need to understand that in past couple of years, how China has tried to expand its position or assert its position in Indian Ocean region as well as in Indo-Pacific region. And that's where India and other like-minded nations like Indonesia have tried to keep this particular region influence-free, stable, subtle, and prosperous. And for that, India has launched first the Sagar vision, which is security and growth for all from the land of Mauritius when our Prime Minister visited Mauritius. And then second time when he visited Mauritius, he elevated this Sagar vision to Mahasagar doctrine, which is mutual and holistic advanced security and growth across regions. So that's where he connected different maritime regions, and he brought together nations of global south together to ensure that all these maritime regions should stay influence free, because we all have been observing how after Iran has weaponized Strait of Hormuz and how after it has choked Strait of Hormuz, the whole world is facing repercussions. And apart from that, to ensure collective economic progress, infrastructural development, capacity building, digital integration, India is working on this Mahasagar vision very seriously. And that's the reason why India is now looked as a net security provider by all these nations, including Indonesia, in Indian Ocean as region as well as in Indo-Pacific region. So that's where, from this particular point of view, when we elevated our ties with Indonesia and announced a comprehensive strategic partnership, this particular strategic angle involving maritime security and prosperity bilaterally between Indonesia and India, as well as multilaterally when we look from India's Mahasagar doctrine's point of view, becomes very important. And that's where Indonesia also has been playing a very positive role. So earlier, when we look at our strategic partnership, it was basically based on different joint military exercises like Garuda Shakti and Samudra Shakti. And then we were also working on different infrastructural and capacity building projects multilaterally from the platform of ASEAN. But after incorporating this Mahasagar vision and after elevating our relationship to strategic partnership, now Indonesia and India both have been working very seriously in the area of defense industry collaboration, coordination, for building up frameworks related to maritime security, ensuring a maritime connectivity, maintenance of common weapons platforms, logistical supports, and so on. So it is another delight to see how this time when our Prime Minister visited Indonesia, couple of critical MOUs have been signed in the area of strategic support between the two nations. Diksha.
1: Professor Joshi, also one very important point between India and Indonesia is the defense partnership, and the list of outcomes also features cooperation on BrahMos missile system and air-to-air missile cooperation agreement. Could you further elaborate this for the understanding of our listeners?
0: Yeah, definitely, Diksha, and this was a focused area. We all waiting for this particular announcement in the area of defense and strategic cooperation. So this time when our president visited Indonesia, the key outcomes include agreements on BrahMos missiles and air-to-air missile systems, wherein we have seen that though defense ties remain a cornerstone of the bilateral relationship between the two nations, earlier the focus was on joint exercises, dialogues, defense dialogues, and on multilateral platforms. But now we can see that how bilaterally both the countries have been working to establish different frameworks for defense industry collaboration in the area of maintenance of common weapons platforms, logistical supports. And that's where I would also like to feature this point that earlier India was known as a net importer nation in terms of defense supplies and defense equipment. But in past 11 years, we have changed this image and we have emerged as a major exporter nation when it comes to defense equipment. And that's where when we have signed this deal of BrahMos missile systems with Indonesia, Indonesia has not only acknowledged, it has also appreciated India's Operation Sindoor and how India's homegrown equipment and missile defense systems, including BrahMos, have played a critical role in the same. So that is how this deal has been signed, and there is much more wherein apart from sailing our equipment to Indonesia, Indonesia would also become partner in co-research and development programs in this sector and co-manufacturing, co-production of defense equipment in future.
1: Professor Joshi, yesterday while briefing the media, the Secretary East Rudrendra Tandon also informed that Indonesia has expressed interest in the Great Nicobar Island project, and India and Indonesia will work together for the development of Sabang Port. Could you also explain the strategic importance of this?
0: That's a very good point you have added to this whole discussion. We all must know that Strait of Malacca plays a critical role. It is equally important as in Strait of Hormuz when we talk about global trade and when we talk about allowing vessels and cargoes for like different, you know, taking different materials, not only oil and gas, but also pharmaceuticals and critical minerals and so on. So Indonesia, the kind of access Indonesia has over Strait of Malacca, and that's where near to it, Sabang port is situated. Sabang is few kilometers away from Andaman and Nicobar Islands of India. So that's how India has, both the nations have agreed to co-develop this port, wherein India has taken up the charge of providing technological and financial support to develop Sabang port of Indonesia. And by doing so, there would be exchange of logistics also. India would be able to get early and timely access to the strategically important Strait of Malacca. And it's a part of this entire now development is a part of Nicobar project. And by doing so, it is also a part of accomplishing different action items of Mahasagar Doctrine of India. So that is how this Sabang port has a critical importance when we talk about not only the Strait of Malacca, but global supply chains also.
1: Lastly, Professor Joshi, I would like to have your parting comments on the India-Australia partnership. Prime Minister is in Melbourne, Australia, and India and Australia are looking forward to a serious and comprehensive discussion.
0: Diksha, that's a very good question, and we shouldn't be looking at the parts of the puzzle. We should be looking at the whole puzzle altogether to understand why our Prime Minister is is visiting all these countries. Prior to his visit to Indonesia, our PM visited Seychelles. Prior to that, he visited countries in Europe and, of course, in West Asia. So it's now he would be in Australia, and then he would be leaving for New Zealand. So we need to understand that the way China is trying to assert its presence and encircle India in Indian Ocean region by applying its string of pearls strategy, India is trying to provide a befitting reply to this particular negative diplomatic tactics by its positive diplomatic, you know, mission of necklace of diamond. And that's the reason, apart from Indonesia, Australia and New Zealand are the countries that play a pivotal role, not only in accomplishing different action items of Mahasagar doctrine of India, but these nations are like-minded in a context of keeping Indo-Pacific region influence-free, prosperous and stable. And apart from the strategic relationship that we have with Australia, we have also signed a comprehensive economic partnership agreement with Australia, and we have already signed a free trade agreement with New Zealand. So I think in case of Australia, we have a very unique symbiotic relationship. There are various sectors wherein both the countries have elevated their bilateral relationship, and multilaterally also we have seen that Australia echoes the voice of India, ranging from, you know, its fight against terrorism to promoting green and clean energy to ensuring ends of different wars and promoting global peace and security. So I think there would be important announcements when our Prime Minister will hold bilateral talks with the different stakeholders of Australia. Diksha.
1: Professor Joshi, you gave us a very in-depth analysis of Prime Minister's visit to Indonesia. Thank you so much for sparing your valuable time and joining us for Spotlight tonight.
0: Thank you so much, Diksha. Namaskar.
3: You were listening to a discussion on significant outcomes across key areas of cooperation between India and Indonesia. The participants were Professor Anshu Joshi, international affairs expert, and Diksha Saxena, Akashwani correspondent.
4: Spotlight.
5: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నింట.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండ. నవలతో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ, చారిత్రక నవల ధారావాహిక పఠనం 52వ భాగం విందాం. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు. చదివి వినిపిస్తున్నారు సుమనస్పతి రెడ్డి.
7: ఎర్రేసు ఎప్పుడు విల్లు పట్టినా రామరాజు ఆలోచనలు ఎక్కడికో దూసుకుపోతూ ఉంటాయి. చెవిదాకా బాణంలాగి వదిలే తీరు, గుండెదాకా నారిని సాగదీసే తీరు ఎంతో విస్మయం గొలుపుతూ ఉంటుంది. నిజానికి ముండకోపనిషత్తులో 2 శ్లోకాలు కూడా గుర్తుకు వస్తూ ఉంటాయి. మనసంతా ఏవో ప్రకంపనలతో ఉద్వేగభరితమవుతూ ఉంటుంది.
8: ధనుర్గృహీత్వౌపనిషదం మహాస్త్రం శరం హూపాసానిషితం సంధయీతు ఆయమ్య తద్భాగవతేన చేతసా లక్ష్యం తదేవాక్షరం సౌమ్య విద్ధి.
7: అంటే ఉపనిషత్తులు అందించే మహాస్త్రాన్ని ధనుస్సుగా తీసుకో, నియమానుసారం నిత్యము చేసే ఉపాసన వలన తీక్ష్ణమైన బాణాన్ని ఎక్కుపెట్టు, ఎటూ చెదరకుండా బ్రహ్మచింతనలోనే కేంద్రీకృతమైన మనస్సు చేత వింటినారిని చెవిదాకా లాగు. నాశం లేని బ్రహ్మమే లక్ష్యం. ఆ బ్రహ్మాన్ని తెలుసుకో, అంటే ఛేదించు. ఎంత గొప్ప భావన! అసలు విల్లు పట్టిన ఎర్రేసును చూస్తే పురాణాల నుంచి వచ్చిన పాత్ర కళ్ల ముందు నిలిచినట్టుంటుంది. అతడి చేతిలో విల్లు ఒదిగిన తీరు, దానిని అతడు ప్రయోగించే శైలి ఎక్కడా కనిపించదు అనుకుంటాడు రామరాజు. అంతా ధనుష్టాంకారం వింటారు. కానీ రామరాజుకు మాత్రం ఎర్రేసు చేతిలోని విల్లు రూపు కట్టిన ప్రణవనాదమే అనిపిస్తుంది.
8: ప్రణవో ధనుః శరోహ్యాత్మా బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే అప్రమత్తేన వేద్ధవ్యం శరవత్తన్మయో భవేత్.
7: ఓం అనే ప్రణవమంత్రమే ధనుస్సు. లోనున్న ఆత్మయే బాణం, బ్రహ్మమే లక్ష్యం. ఏమరుపాటు లేని మనస్సుతో ఆ లక్ష్యాన్ని ఛేదించాలి. బాణం లక్ష్యాన్ని ఛేదించి దానితో ఒకటైపోయినట్లే బ్రహ్మంతో ఐక్యమైపోవాలి. అతడి ప్రతిభ అన్నింటినీ మరిచిపోయేటట్టు చేసి ఒక ఆధ్యాత్మిక పథంలోకి నెట్టుకుపోతూ ఉంటుంది. ఎర్రేసు పైకి కనిపించేటంత ఆషామాషి మనిషి కాదని మొదట్లోనే అర్థమైంది రామరాజుకు. అతడు విల్లు పట్టుకున్నా తుపాకీ పట్టుకున్నా వేరొక ఎర్రేసు కనిపిస్తూ ఉంటాడు.
8: బాణం వేస్తే నువ్వు వేసినట్టు వెయ్యాలి
7: ఆనందంగా అన్నాడు మల్లుదొర ఎర్రేసుతో. నిజమే, ఎర్రేసు విద్యల తల్లి ముద్దుల కొడుకు అన్నాడు రామరాజు. పొంగిపోయాడు ఎర్రేసు, గుండె ఉప్పొంగిపోయింది. ఒంజేరి ఘాట్ దాడి తరువాత 15 రోజులు ఉద్యమం వదిలి వెళ్లమన్నప్పుడు కలిగిన బాధ ఏమైనా మిగిలుంటే ఈ మాటతో పటాపంచలైపోయింది ఎర్రేసుకి. ఉంజేరిలో ఎర్రేసు కాల్చిన తుపాకీ వల్లనే ఒక కానిస్టేబుల్ గాయపడి తరువాత మరణించాడు. నువ్వు తుపాకీ కాల్చు మల్లయ్యా అన్నాడు రామరాజు. మల్లు అందుకొని 2 నిమిషాలు ఆ లక్ష్యం కేసి గురిపెట్టి ట్రిగ్గర్ నొక్కాడు. కాని తూట ఎర్రచుక్కదాకా రాలేదు.
8: బాణం వెయ్యి మల్లన్నా
7: అంటూ మల్లు చేతిలోని తుపాకీ తీసుకుని విల్లు అందించాడు ఎర్రేసు. లాగి విడిచాడు బాణం. అది కూడా కొద్దిగా అవతలే తగిలింది.
8: మల్లయ్య, లక్ష్యం కంటి ముందే కాదు, గుండె పొరల మీద కూడా చిత్రించుకొని ఉండాలి
7: అన్నాడు రామరాజు అతడి భుజాన్ని సుతారంగా తడుతూ. మల్లుకి లీలగా అర్థమయ్యింది, ఎర్రేసుకి బాగా అర్థమయ్యింది. అలా వచ్చి వయ్యారంగా వాలిందా పావురం చిత్రాంగి భుజం మీద. ఎవరిదీ పావురం? ముచ్చటపడుతూ చెలికత్తెను ప్రశ్నించింది రాణి చిత్రాంగి.
4: ఇది యువరాజు సారంగధరులవారి పావురం వలనున్నది మహారాణి
7: చెప్పింది చెలికత్తె. సారంగధరుడి పావురం అని తెలియగానే చిత్రాంగి ఆనందంతో ఉబ్బితబ్బి భయింది. ముందున్న హార్మోనిస్టుకు సైగ చేసి పాట అందుకుంది. దానికి తగ్గట్టు నృత్యం కూడా చేస్తోంది.
8: పాపం, ఆ రోజుల్లో సమాచారం పంపాలంటే పావురాలే ఆధారం కాబోలు
7: అన్నాడా కానిస్టేబుల్ అక్కడే ఉన్న గోలుగొండ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కందుకూరి నారాయణరావుతో. నర్సీపట్నం కృష్ణదేవిపేట మార్గంలో ఉంది జోగంపేట. ఒక చిన్న కొండ చుట్టూ విస్తరించి ఉంటుందా గ్రామం. రామరాజు దళం ఆ చుట్టుపక్కలే అనంతసాగరం, వెలగపాలెం, కొత్త మల్లంపేట వంటి చోట్ల తిరుగుతోందని తెలిసి బయలుదేరిన ప్రత్యేక పోలీసు బృందం కాళ్లు పీకి ఆ పందిట్లో నాటక ప్రదర్శనం జరుగుతూ ఉంటే చతికిలబడింది. ఆ బృందానికి నారాయణరావు నాయకత్వం వహిస్తున్నాడు. సారంగధర నాటకం. రామాలయం దగ్గరే వేదిక నిర్మించి ప్రదర్శిస్తున్నారు. చిత్రాంగి వేషం పురుషుడే కట్టినా లొట్టలు వేస్తూ చూస్తున్నారు పోలీసులు.
4: బ్రిటిష్ వాళ్ళు రావడం కొంచెం ఆలస్యమైంది కానీ, లేకపోతే చిత్రాంగి కూడా సారంగధరుడితో ఫోన్లో మాట్లాడుకునేది
7: అన్నాడు తను కొత్త విషయం కనుక్కున్నట్టు ఆ కానిస్టేబుల్.
8: సారంగధరుడంటే 11వ శతాబ్దం వాడు, అప్పటికి తెల్లవాళ్లకు కూడా ఫోన్లు లేవు
7: అన్నాడు కందుకూరి నారాయణరావు ఆ కానిస్టేబుల్ అజ్ఞానాన్ని ఎద్దేవా చేస్తున్నట్టు.
4: అలాగా దొరగారు, కృష్ణదేవిపేట నర్సీపట్నం మధ్యన ఫోన్లు ఎప్పుడు మాట్లాడతాయి
7: అడిగాడు కానిస్టేబుల్.
8: ఎంతోకాలం పట్టదు, మొన్నే చూసొచ్చాను. వైర్లు కూడా అమర్చేశారు, ఇంకా మనకి ఫోన్లు రావడమే తరువాయి
7: అన్నాడు నారాయణరావు.
4: ఇంకా కృష్ణదేవిపేటకి కబురు తీసుకెళ్లాలంటే గుర్రాల మీద, సైకిళ్ల మీద, ఎడ్లబండి మీద పోనక్కర్లేదైతే
7: అడిగాడు కానిస్టేబుల్. సాంకేతిక పరిజ్ఞానం మీద వీడికి ఇప్పుడే ఉత్సుకత రేగాలా, నా కర్మ కాకపోతే అనుకుంటున్నాడు నారాయణరావు. కానీ టెలిఫోను తీగల వ్యవహారం అందరికీ ఆసక్తిగానే ఉంది. రామరాజు ఉద్యమం కాదుగాని
4: చాలా కొత్త కొత్త విషయాలు మన్యం దాకా వస్తున్నాయి. అంతేగా, నర్సీపట్నంలో కూర్చొని కృష్ణదేవిపేటలో ఏం జరిగిందో నిమిషాల్లో తెలుసుకోవచ్చు. అలాగే కృష్ణదేవిపేటలో ఉండి నర్సీపట్నం వాళ్ళు ఏం చెప్పినా వినవచ్చు అన్నాడు నారాయణరావు. వేదిక ముందు వేసిన పందిట్లో ఒక మూలగా వేసింది కర్ర కుర్చీ. అందులో కూర్చునున్నాడు నారాయణరావు. అతడి పక్కనే నిలబడి నాటకం చూడనివ్వకుండా విసిగిస్తున్నాడు కానిస్టేబుల్.
8: రాత్రుళ్ళు కూడా మాట్లాడుకోవచ్చా
4: అడిగాడు కానిస్టేబుల్. రాత్రైతే ఏ విసుగ్గా అడిగాడు నారాయణరావు.
8: తీగలు కనిపించవు కదా
4: అన్నాడు కానిస్టేబుల్. మాకు బాగానే కనిపించాయి లోపలే అనుకున్నాడు. గొంగళి కప్పుకొని ఈ ఇద్దరికీ కాస్త సమీపంలో కూర్చొని నాటకం చూస్తున్న ఒక వ్యక్తి. పగటివేళ మన్యమంటే మనోహర ప్రకృతి దృశ్యాల సజీవ చయనిక, కాని ముసిరిన చీకట్లలో అదో భీభత్స హేళ. రాత్రివేళ నిశ్శబ్దం ఎంత భయంకరమో శబ్దం కూడా అంతే భీతావహంగా ఉంటుంది. కాటుక దిబ్బల్లా కనిపించే కొండల మీద తారకల మసక చీకట్ల ఆకాశం, దిగంతాలు కలిసిపోయినట్టుంటుంది సుదూరంలో. కొండల మీద వాలిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది పాలపుంతను అలంకరించుకున్న నింగి. ఆ చీకటిలోనే ఇంతసేపు తిరిగి ఇప్పుడే అక్కడికి వచ్చారు కొండదళం సభ్యులు. కృష్ణదేవిపేటలో మొదలుపెట్టారు టెలిఫోన్ తీగలను గమనించడం. కొద్దిసేపటి క్రితమే జోగంపేట గ్రామ శివార్ల దాకా చూశారు వాటిని. గ్రామంలోనే భోజనాలు చేసి ఒకరి ఇంట్లోనే ఆయుధాలు దాచి పందిట్లో పోలీసులతో పాటే నాటకం చూస్తున్నారు హాయిగా. ఆ గొంగళి కప్పుకున్న వ్యక్తి గోకిరి ఎర్రేసు. అతడికి కొంచెం దూరంగా అలాగే గొంగళి కప్పుకొని కునికిపాట్లు పడుతూనే నాటకం చూస్తున్న మనిషి మల్లు. తల మీద నుంచి నల్లటి గొంగడి కప్పుకొని ఒక ఇంటి అరుగు మీద నిలబడి కళ్ళప్పగించి నాటకం చూస్తున్న మనిషి శ్రీరామరాజు. ఆ అంకం పూర్తయింది. వేదికకు అటూ ఇటూ వేలాడదీసిన పెట్రోమాక్స్ లైట్ల మీదకి వెదురు బుట్టలను దింపుతున్నారు నిర్వాహకులు. వేదిక మీద చీకటి ఆవహిస్తోంది. నెమ్మదిగా దిగడం ఆరంభమైంది తెర. అప్పుడే ఎవరో గట్టిగా అరిచారు, వందే మాతరం! ప్రేక్షకులంతా లేచిపోయి ఒక్కసారిగా అరిచారు, మనదే రాజ్యం! ఆ వెంటనే మరో నినాదం, అల్లూరి శ్రీరామరాజుకి జై! ఏమీ అర్థం కావడం లేదు పోలీసులకు. భయంతో అంతా అక్కడ్నుంచి పారిపోయారు. కందుకూరి నారాయణరావు దగ్గరికి వచ్చి నమస్కరించాడు రామరాజు. రామరాజు, ఆయన సహచరులందరి ఒంటి మీద ఖాకీ దుస్తుల్లేవు, అంతా కోరా ఖద్దరు దుస్తులు ధరించున్నారు. లేత ఎరుపు రంగు కోరా దుస్తుల్లో వాళ్లంతా ఏదో దీక్షలో ఉన్న భక్తుల్లా కనిపిస్తున్నారు. పోలీసులు ఉద్యమకారులు ఖాకీ దుస్తులే ధరించడం చాలామందికి మనస్కరించడం లేదు. రామరాజు ఒంటి మీద కోరా చొక్క, ఖద్దరు నిక్కరు ఉన్నాయి. మిగిలిన వాళ్లు కూడా దాదాపు అలాంటి దుస్తుల్నే ధరించారు.
9: నమస్కారం రాజుగారు, చాలా రోజులైంది కలిసి. మీరిక్కడికి వస్తారని ఊహించలేదు. అంతా నాటకీయంగా ఉంది. నేను మీకేం సాయం చేయగలను చెప్పండి అన్నాడతడు. అప్పటికే రామరాజు పక్కన చేరిన ఎర్రేస్ అన్నాడు, ఇప్పుడు మీతో మాట్లాడిన కానిస్టేబుల్ లాంటోళ్ళని ఎక్కడికి పంపకుండా ఇక్కడే ఉంచండి బాబు.
4: అంతా నవ్వారు. రాజుగారు, సమయానికే కలుసుకున్నాం. ఒక ముఖ్య విషయం మీతో చెప్పాలనుంది. ఇటు వస్తారా అన్నాడు కందుకూరి నారాయణరావు. ఇద్దరూ ఒక చెట్టు కిందకు వచ్చారు. వేదిక మీద తెర దించుతున్నారు నిర్వాహకులు.
9: పాపం, మా మూలంగా తెర దించవలసి వచ్చింది నొచ్చుకుంటూ అన్నాడు రామరాజు.
4: ఒక మాట చెబుతాను రాజుగారు, దొరతనానికి మీకు మధ్య జరుగుతున్న దోబూచలాట్లకి కూడా తెర దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇకపై మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వం పిడికిలి బిగించడం ఏ రోజుకైనా తప్పదు. అప్పుడు మాత్రం దెబ్బతిన్న పులిలా పడతారు.
9: అందుకే చెప్తున్నాను అన్నాడు కందుకూరి నారాయణరావు. మలబారు దళాల అండతోనా రామరాజు అన్నాడు.
4: మలబారు దండు బలం ఎలాగూ తోడవుతుంది. దక్షిణ కమాండ్ నుంచి లూయీ ఫిరంగులు కూడా తూర్పు కనుమలకు వచ్చి చేరాయి. వాటిని చూసుకొని ఇంకా కొండదళాన్ని ఉపేక్షించకుండా కొత్త అంకంలోకి వెళ్లాలని నిర్ధారించుకుంది పోలీసు యంత్రాంగం. దానికి మించి ఇప్పుడు మీరంటే కొత్త భయాలు మొదలైనాయి. రాజమండ్రి జైలు నుంచి నాగ్పూర్ తీసుకువెళ్తుంటే గదర్ విప్లవకారుడు పృథ్వీసింగ్ ఆజాద్ రైల్లో నుంచి దూకి తప్పించుకున్నాడు. అది పుండు మీద కారం రాసినట్టే ఉంది దొరతనానికి. విశాఖ పోలీసు యంత్రాంగానికైతే బాంబుల దండ మెడలో పడినట్టే ఉంది. ఎప్పుడు తప్పించుకున్నారా ఆయన? అడిగాడు రామరాజు ఆశ్చర్యపోతూ. నిన్ననే 29వ తేదీ వేగంగా పోతున్న రైల్లో నుంచి దూకేశాట్ట ఆయన. ఇవాళ మధ్యాహ్నమే మాకు తెలిసింది. అది కాదు అసలు వింత, మిమ్మల్ని వెతుక్కుంటూ పృథ్వీసింగ్ నేరుగా విశాఖమన్యానికే వస్తాడని గట్టి అనుమానం వీళ్ళందరికీ. కొత్త అంకం భీభత్సరసంతోనే ఉండొచ్చు, చెప్పాడు నారాయణరావు కొంచెం ఇబ్బందిగా నవ్వుతూ.
10: ఆకుపచ్చ సూర్యోదయం, మన్యంవేరుడు, అల్లూరి సీతారామరాజు గాథ, చారిత్రక నవల, ధారావాహికపట్నం, 52వ భాగం. అది రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివినది సుమనస్పతిరెడ్డి. శ్రోతలు, మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను ప్రసార సమయంలో వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్. ఇదే భాగాన్ని రేపొద్దుగల్లా 8:30 వినొచ్చు. రేపు రాత్రి 9:30 భాష రుజులు, ప్రముఖ రచయిత భాస్కర భట్ల కృష్ణారావు వచనారచనల నుండి ఓ ఖండిక, ప్రముఖ కవి రొక్కం తుమ్మల దేవరావు కవితా పంక్తులు చదివి వినిపిస్తారు ఎస్ రాజవర్ధన్.
11: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
10: ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 ఎఫ్ఎం, మనసు నిండా. చెవికింపు, చెవికి ఇంపైనా మనసుకు నిండైన వాద్య సంగీతమిందు. ప్రేమ్ జోష్వా, మనీష్ వ్యాస్ స్వరరచనలు విందా.

ప్రేమ్ జోష్వా, మనీష్ వ్యాస్ స్వర రచనలవి. రేపు రాత్రి 9:40 నిమిషాలకు ఫిల్మీ గానే హిందీ సినిమా పాట వినొచ్చు.

0: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డిడి ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డిడి ఫ్రీడిష్.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మావా గుడిహత్నూర్ మండలం తోషం గ్రామానికి చెందిన మర్సకోల కళావతి బృందం గోండి భాషలో వినిపించే ఇంద్రాయి కథాగానం మొదటి భాగం విందాం.

मोती रानी, माना मोती रानी, माना मोती रानी अन चक्कटि मोहन महाराजा ఇంద్రవేలి త్రొప్ప రాజకీయ శర్మ అని తెలుసుడా, అది ఘట్కా త్రొప్ప బతలా శర్మ అంతైతే.

তার ঘর রূপা তৈর কিতে সোন সাই কচুরি রূপ সার দরবার মন্তরাজনা আনি পরেন্ড পরেন্ড মন্ডনা গাঁও খারি কোসকানার বাউর আনি পন্নাস মন্ডনা গাঁও খারি আনি সিয়ং মন্ডনা সিঙ্গারবাড়ি সেলাড়ি এড়ু লক্ষ্মী কোন বাগি কেসর মন্তর అన్న లక్ష్మి ధన్న లక్ష్మి దీపాక్ లక్ష్మి గోవు లక్ష్మి సోనె లక్ష్మి చాంది లక్ష్మి వాగి కేసర్ మంతోర్ చూడా రాజల్ నాంది కేసర్ మనకే అని నాలుం కొట్టుడి హెర్మింగ్ మంత అని నాలుం కొట్టుడి మూరంగ్ మంత నాలుం కొట్టుడి హెర్మింగ్ హెర్రెంగ్ గొర్రెంగ్ సంధి మంత చూడా రాజా అని పేని శీతల్ రాశత్ మంత పేని శీతల్ రాశత్ అని రాశ రాశ తిత్తక మారు సిరిసిల్లే ఉట్టక మారు సిరిసిల్లే చూడరాజా కరలే కరలు నాందే మాసే.

గుడిహత్ నూర్ మండలం తోషం గ్రామానికి చెందిన మర్సకోల కళావతి బృందం గోండి భాషలో వినిపించిన ఇంద్రాయి కథాగానం మొదటి భాగం అది. శ్రోతలు, మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను ప్రసార సమయంలో వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్. రేపు రాత్రి 10 గంటలకు హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం, HR నాగరాజ శాస్త్రి దిల్రుబా వాదన వినొచ్చు.

0: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెబుతాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రెడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మధురిమ తెల్లవారుజామున దూరంగా దేవాలయంలో జరిగే మేలుకొలుపు, సేవ నేపథ్యంలో మంద్రంగా వినిపించే నాదస్వరం మనసుకు హాయినిస్తుంది. ఇక ఇప్పటి సంధి రాత్రి 11 గొట్టేటదాకా హాయైన పాటలు వింటూ హాయిగా నిద్రవండి. నేను మీ రేడియో సఖీ సురుగుంటి మమత. ఇప్పటి మధురిమల మంచి మాటలు వింటూ హాయైన పాటలు విందాం.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు మధురిమ హాయైన పాటలు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారికి, మీరు ఓడిపోవాలని కోరుకున్న వారికి మీరు ఇచ్చే నిజమైన సమాధానం కేవలం సంతోషంగా జీవించడమే. మీ జీవితాన్ని వారు ఏమాత్రం ప్రభావితం చేయలేదనేలా మీరు ఎప్పట్లాగే ముందుకు సాగిపోతుంటే అది చూసి మీ శత్రువులు పూర్తిగా నిస్సహాయులుగా మారిపోతారు.

ఎవ్వరికీ చెప్పకూడనివి. గోల్డ్ కొన్నావా చెప్పకు, ఇల్లు కొన్నావా చెప్పకు, కారు కొన్నావా చెప్పకు, బిజినెస్ చేస్తున్నావా చెప్పకు, కెరీర్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నావా చెప్పకు, శాలరీ కూడా చెప్పకు, ఎలా ఖర్చు పెడుతున్నావో చెప్పకు, శాలరీ పెరిగిందా చెప్పకు, పొదుపు చేస్తున్నావా చెప్పకు, వ్యక్తిగత రహస్యాలు పార్ట్నర్ కూడా చెప్పకు, ఎవరి గురించి నెగటివ్గా చెప్పకు, లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తున్నావా చెప్పకు.

మీరు విన్న ఈ పాట జీవితంలో వసంతం చిత్రంలోనిది. ఇది మన బాస మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. మీరింటున్నారు మధురిమలో హాయైన పాటలు. పరిసరాలంటే మనం నివసించే ఇల్లు మాత్రమే కాదు, మన చుట్టూ ఉండే మనుషులు కూడా. మనకు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తుల ఆందోళన, ప్రశాంతత, వారి ఆశయాలు, వారి నిరాసక్త, ఇలా అన్నీ మన మెదన్ను ఆలోచనలను ప్రభావితం చేస్తాయి. కాలక్రమేణా మనం కూడా వాళ్ళలాగే మారిపోతాం. అందుకే మీ చుట్టూ ఉండే వ్యక్తులను ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాళ్ళు ఆనందంగా ఉంటారు. ఆనందంగా ఉండేవాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉండేవాళ్ళు తమ చుట్టూ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు.

రేపు రాత్రి 10:30 మధురమలో ఆయన పాట వినొచ్చు. ఇంకా రేపు పొద్దుగల 8:45 సింగిల్లో సినిమా పాటలు వినిపిస్తారు. మా రేడియోని ఇస్తాం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు ఆకాశం మేఘావృతంగా ఉండి అక్కడక్కడ వాన పడ్డది. గడిచిన 24 గంటల యొక్క ఉష్ణోగ్రత 31 డిగ్రీలుగా, తక్కువ ఉష్ణోగ్రత 26 డిగ్రీలుగా ఉండే, రాగల 24

గంటల వరకు ఏక ఉష్ణోగ్రత 33 డిగ్రీలుగా, తక్కువ ఉష్ణోగ్రత 21 డిగ్రీలుగా నమోదైంది. గాలి గంటకు 19 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గాలిలో తేమ 66% ఉంటుంది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ ఉండకపోవచ్చు.

రేపటి కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. రేపొద్దుగల్ల 7:15 అంబటాల సంగతులల్ల పానం పదిలం జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం గురించి ఆదిలాబాద్ రిమ్స్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ కళ్యాణ్ వెంకట్రెడ్డితో ముచ్చటినచ్చు. ఇంకా న్యాయం చట్టం, మోటారు వాహనాల ప్రమాదాల పరిహారం, చెల్లింపులో లైసెన్సుల ప్రాముఖ్యత గురించి ఆదిలాబాద్కు చెందిన సీనియర్ న్యాయవాది టీ రోష్ రెడ్డితో ముచ్చటినచ్చు.

రేపు రాత్రి 7:15 ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమంలో గొర్రెలు మేకల ఎంపికలో జాగ్రత్తలు యాజమాన్య పద్ధతులు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్తో ముచ్చటి నచ్చు ఇంకా గేదెల సంరక్షణ గురించి మావల మండలం బట్టి సవర్గం గ్రామానికి చెందిన దర్శనాల రాములతో ముచ్చటి నచ్చు. రేపు పొజమట్ల 6:20 పల్లె పదాలల తాంసి మండలం జామిడి గ్రామానికి చెందిన గూకంటి పొచ్చన్న బృందం పాడిన పరమేశ్వరయ్య భజనలు మొదటి భాగం, ఇంకా జయనత మండలం బెల్లూరి గ్రామానికి చెందిన భూతం రాజన్న బృందం పాడిన బాలసంతు పాటలు కూడా వినొచ్చు.

రేపు రాత్రి 9:30 భాష రుచులు ప్రముఖ రచయిత భాస్కర భట్ల కృష్ణారావు వచన రచన నుండి ఓ ఖండిక ప్రముఖ కవి రుక్కం తుమ్మల దేవరావు కవితా పంక్తులు చదివి వినిపిస్తారు ఎస్ రాజవర్ధన్. ఇవి రేపు ప్రసారంగా అనున్న కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు. ఆకాశవాణి సమయం 11:02 ఇంతటితో ఈనాటి కార్యక్రమాలు సమాప్తం. తిరిగి 100.2 FM బ్యాన్ లో, అలాగే న్యూస్ అండ్ ఏఐ లైవ్ యాప్ లో రేపు ఉదయం 5:55 కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.